ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసనిండ శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 12వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ శుక్రవారం 100.2 FM మెగాహెర్ట్జ్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింటా సమయం 6 గంటలు కావస్తుంది. ఇంకొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇప్పటిదాకా ప్రార్థనల దేవీ స్వరమాలిక ఇన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇప్పటి సంది రాత్రి 11 గంటల దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలో పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు కే లెనిన్. ఇంకా దార్శనిక కవి ఉద్యమ సాహిత్య రవి కాలోజీ, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా కవిత శీర్షికన బి శైలజ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ్టి అంబటల సంగతులు కార్యక్రమంలో. 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచనల నుండి ఒక ఖండిక వింటారు. ఇంకా ప్రముఖ కవి సురారం శంకర్ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలు వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 8:40 సంది 10:00 దాకా సింగిడి సినీ గీతల కార్యక్రమంలో, సాయంత్రం 5:00 మాట చెప్పులు పాట ఇంటి కార్యక్రమంలో, రాత్రి 8:00 సంది 8:45 దాకా హుషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాటలను కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. రాత్రి 10:30 మధురిమల హాయైన పాటలు వింటారు.

సాయంత్రం 5:30 కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి పెంచిన రుణం చెట్ల సంస్కారం కథలు ఇంటారు రచన ఆకల్ల వెంకట శుభలక్ష్మి చెప్తున్నది టి శ్రవంతి. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపకారికి ఉపకారము కథ ఇంటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు చెప్తున్నది ఎం వాణి. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో బోరజ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన జానపద గాయని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి నరసమ్మతో జి గంగమని విట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన కొలం ప్రేమ పాటలు, తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలం పాటలు ప్రసారమవుతాయి.

రాత్రి 7:15 ఇల్లు యోసం యోసం దారుల కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు పి అశోక్. ఇంకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు ముందస్తు చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ఇంటారు. ముచ్చట వెడతారు కె లినిన్. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:45 గీతం కి బహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలతో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 5వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 4వ భాగం ప్రసారమవుతుంది. 3:00 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:00 5:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద. సమయం 6:45 కావస్తుంది. ఇంకొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ, యూఆర్ హ్యావింగ్ ప్రాపర్ డేటా యూ విల్ అరైవ్ a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.

0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
1: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్త్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్టంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి రోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నర్తనశైల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్టపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీ

0: ఆయన తుది శ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారు, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపు నిద్రించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు గడు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్టదిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రిచాజా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తస్య జాపానస్య సమకక్షీయా సానే తాకాయిచి ఇత్యేష పాకిస్తానాత్ సీమాపారే ఆతంకవాదం సమేత్య సర్వేషు రూపేషు అభివ్యక్తిషు ఆతంకవాదస్య హింసక ఉగ్రవాదస్య చ నిందాం కృతవంతౌ. భారత జాపాన వార్షిక శిఖర సమ్మేళనస్య సంయుక్త వక్తవ్యే ద్వౌ నేతారౌ గతవర్షే అప్రేల మాసస్య ద్వావింశతి దినాంకే జమ్మూ కశ్మీరస్య పహల్గాం ఇత్యత్ర జాతం ఆతంక్యాక్రమణం కట్వా లోచితవంతౌ. ఉభౌ ప్రధానమంత్రిణౌ హింద ప్రశాంత క్షేత్రస్య ఉభయోః దేశయోః మధ్యే సహయోగం విస్తారయితుం ప్రతిబద్ధతాం పునరుద్ఘాటితవంతౌ.
4: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
3: భారత జాపాన విశేష సామరిక వైశ్విక సహభాగిత్వస్య ఆధార స్తంభేషు అన్యతమార్థిక సురక్షా ప్రధానతాయా విషయే భారత జాపాన దేశౌ పరస్పరం ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవంతౌ. ఆర్థిక సురక్షా సహకార విషయే భారత జాపాన సంయుక్త ఘోషణాపత్రే అవదతాం యత్ ఆర్థిక సురక్షా సహభాగిత్వం పరస్పర విశ్వాసస్య సహభాగీ మూల్యానాం సంబద్ధ హితానాం చ ఆధారేణ వర్తతే. ఉభయోః పక్షయోః సమృద్ధిః సురక్ష ఆర్థిక భవిష్యం చ సుదృఢతయా పరస్పరం సంబద్ధమస్తి ఇతి మాన్యతా అస్తి. అద్యతనీకృతస్య ముక్తస్య చ ఇండో పసిఫిక్ ఇత్యస్య తథా చ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద రీజన్స్ మహాసాగర్ ఇతి ఉపక్రమస్య సమన్వయ ఉభయోః పక్షయోః కృతే ఆర్థిక సురక్షా సహకారం వర్ధయితుం ఆవశ్యకం ప్రోత్సాహనం ప్రదదాతి ఇతి ఘోషితా అస్తి. లోకసభాధ్యక్షః ఓం బిర్లా అద్య కోలకాతాయాం पश्चिम बंगाल विधानसभायाः नवनिर्वाचित सदस्येभ्यः द्विदिवसीय अभिविन्यास कार्यक्रमस्य उद्घाटनम्

0: करिष्यति। अस्य कार्यक्रमस्य उद्देश्यं नवनिर्वाचितेभ्यः सदस्येभ्यः समिति व्यवस्था, वित्तीय निरीक्षणं, संसदीय विशेषाधिकाराः, विधायकेषु उदयोन्मुख आंकिकीयोपक्रमाः इत्यादीनां संसदीय विधायी कार्याणां विविधपक्षेभ्यः परिचय प्रदानं वर्तते। पंचायती राज मन्त्रालयः षोडश वित्तायोगस्य अनुशंसानां विषये विचारार्थम् अद्य नवदिल्ल्यां राज्यस्य पंचायती राज मन्त्रिणाम् एकां राष्ट्रिय कार्यशालाम् आयोजयति। कार्यशालायाः अध्यक्षतां केन्द्रीय पंचायती राज मन्त्री राजीव रंजन सिंहः, केन्द्रीय राज्य मन्त्रिणः प्रोफेसर एसपी सिंह बघेलस्य उपस्थितौ करिष्यति। कार्यशालावधौ चर्चा वित्त मन्त्रालयस्य व्यय विभाग द्वारा प्रख्यापितस्य षोडश वित्तायोग ग्रामीण स्थानीय निकायानुदानस्य कार्यान्वयनाय परिचालन दिग्निर्देशेषु केन्द्रता भविष्यति। वार्षिक श्री अमरनाथ यात्रा अद्य जम्मू कश्मीरस्य पहलगाम बालटाल मार्गयोः आरभ्यते। सप्तपञ्चाशत् दिवसीयायां तीर्थयात्रायां सम्पूर्णे भारतदेशात् लक्षोपलक्षाः भक्ताः अमरनाथ गुहातीर्थं प्रति पवित्रयात्रां करिष्यन्ति इत्यपेक्षा अस्ति। तीर्थयात्रिणः भगवतः शिवस्य आशीर्वादं प्राप्तुं, प्राकृतिकरूपेण निर्मितं हिमशिवलिङ्गं द्रष्टुं च प्रायः अष्टाशीत्यधिक अष्टशतोत्तर त्रीणि सहस्र मीटर परिमितेषु ऊर्ध्वतायां स्थित पवित्र अमरनाथ गुहायां गच्छन्ति। आईसीसी महिला विंशति प्रतिविंशति विश्व चषक क्रिकेट प्रतिस्पर्धायां इंग्लैंड दलेन साउथ अफ्रीका दलं चत्वारिंशत् धावनांकैः पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम राजन्न सिरिसिल्ल जिल्ला समाचार लेख विंटारु। लेख अंदिस्तारु श्री आर लक्ष्मी नारायण।
2: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా హిమశ్రీని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హిమశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కరీంనగర్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హిమశ్రీని రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ కీ పెహచాన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. జిల్లా ముస్తాబాద్ మండల ఇన్ఛార్జ్ విద్యాధికారిగా అంబటి రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంబటి రవీందర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఇందిరా మహిళ లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తున్నట్లు జిల్లా ముస్తాబాద్ ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. రెండో విడతలో ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు 329 ఇళ్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. డబ్బులిస్తే ఇళ్లిప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలియజేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటనను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విడుదల చేసిందని విజయలక్ష్మి తెలియజేశారు. జిల్లాలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. పురోహితులు ప్రత్యేక పూజలు, చండీయాగం వైభవంగా జరిపించారు. మహిళలు భక్తి శ్రద్దలతో బాలత్రిపుర సుందరి దేవిని కొలిచి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా ఇల్లంతకుట్ట మండలం రామోజీపేట గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని గ్రామ పంచాయతీ పాలకవర్గానం తీర్మానం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపేలాగా సహకరించాలని సర్పంచ్ భూమయ్య కోరారు. వర్షాలు కురవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయం కార్యాలయం వద్ద మహిళలు బతుకమాడారు. గ్రామ దేవతలకు పూజలు చేసి మహిళలు వరుణుణ్ణి వేడుకుంటూ బతుకమాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూది మనీష, పంచాయతీ కార్యదర్శి కవిత, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రమ, వార్డు సభ్యురాళ్లు

0: మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు పన్నులు వసూలు చేయాలని సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్ కోరారు. జిల్లాలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ నగర వాసులతో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడారు. తాము పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ నగర వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాలనీని ఇందిరమ్మ కాలనీలో 2025లో విలీనం చేశారని, కేవలం ఒక్క సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోనరావుపేట మండలం నాగారంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్దికి సహకారం అందించాలని నాగారం గ్రామవాసి మాజీ గవర్నర్ కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితులు, అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు. కాగా ఆలయ అభివృద్దికి సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, పాన్ డబ్బాలతో పాటు బస్టాండ్, పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్ఐ జ్యోతి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను రవాణా చేయవద్దని కూడా హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా నమోదు చేసి యజమానులకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టులో వేములవాడ ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో డిజిటల్ మ్యాపింగ్ కు ఇంటి యజమానులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా జడ్జి నీరజ, అదనపు జిల్లా జడ్జి పుష్పలత, పాక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎస్పీ మహేష్ పి గీతే, ఏఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
1: ఇంతవరకు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
0: యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లు స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికున్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ముచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునర్ఘటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత్ జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం ఉమ్మడి విలువలు ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు భద్రత ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
2: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే ట్రేడ్ మే అనిశ్చిత ఆర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ లేకిన్ జసే కహా జాతా హై వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యాని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్ని ఇకానామిక్ డీఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత్ జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియజేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు అధికృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్లు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్ లో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించి అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ లక్ష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపై ఈ వర్క్షాప్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట ప్రభుత్వాలు పట్టణ స్థానిక సంస్థలు శాస్త్రీయ సంస్థలు స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ గండర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్ట్

0: రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16 కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్లి స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్ లో ఇంగ్లాండ్ తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్ లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్ లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్ కు సిద్దమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. ప్రతి అంశంలో మనకు తెలియని విషయాలను తెలుపుతూ విద్య, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు న్యాయం, చట్టం విషయాలతో గొప్ప వ్యక్తుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలోని పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు కే లెనిన్. దార్శనిక కవి, ఉద్యమ సాహిత్య రవి కాలోజీ, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా కైత శీర్షికన బి శైలజ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటల సంగతులు కార్యక్రమంలో.

ఇయాల్టి తెలుగు తిథి పంచాంగం ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతు కృష్ణపక్షం ఆరుద్ర కార్తే నిజ జ్యేష్ఠ మాసం పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం తిథి తదియ శ్రవణ నక్షత్రం శుక్రవారం. వాతావరణ సూచన. వాతావరణం కొంతమేర మేఘావృతమైంది. తేలికపాటి వర్షం కురిసే అవకాశాలున్నాయి. గాళ్లు తేమ 88%. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ గా కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. వాతావరణ సూచన ఇన్నరు. మనసుకు ప్రశాంతతనిచ్చే వాద్య సంగీతం వింటూ ఈ ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైతు నెల కోసం వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. మనకి సాధారణంగా రైతుల్లో ప్రఖ్యాతి పొందినవి ఉదాహరణకి ఓన్లీ ట్రైకోక్రాడ్స్ ఉంటాయండి, అంటే ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి మాత్రమే ఇప్పటి వరకు చాలా మంది రైతుల్లో ప్రాచుర్యం పొంది ఉంది. ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవిని ట్రైకోకార్డ్స్ రూపంలో రైతులకి సరఫరా చేయడం కానీ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రైకోకార్డ్స్ ని ఎకరానికి ఒక సీసీ కార్డు చొప్పున ఈ ఏదైతే కార్డులున్నాయో మందం కార్డులున్నాయో అవి వాడుతూ ఉంటారు. ఈ కార్డులను చిన్న ముక్కలుగా చేసుకుని పొలంలో నలుమూలలా పెట్టుకున్నప్పుడు ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి ఆ కార్డుల నుంచి బయటికి వచ్చి ఈ ఏదైతే చీడపీడలున్నాయో వాటి గుడ్డు దశని ఇది ఆశించి తద్వారా మనకి జీవ నియంత్రణ అన్నది కలుగజేస్తూ ఉంటుంది. సో మనకి ట్రైకోకార్డ్స్ ఎట్లయితే ఉన్నాయో అలానే బ్రాకాన్ కార్డ్స్ అని కూడా ఉన్నాయి. అది కూడా మనకేంటంటే ఇలాంటి పరాన్నజీవి అది కూడా, కాకపోతే బ్రాకాన్ అన్నది మనకి లార్వా పరాన్నజీవి. సో మనకి మిత్ర పురుగుల్లో ప్రస్తుతం అయితే రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందినవి ట్రైకోగ్రామా కానీ బ్రాకాన్ కానీ మాత్రమే ఉంటూ ఉన్నాయి.
0: కృత్రిమంగా పెంపొందించిన పరాన్నజీవుల వాడకం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల కామరా బురద పుల్లా సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. గడిచిన రోజుల విశేషాలను తెలుపుతూ ఈ రోజుకున్న ప్రత్యేకతను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇయ్యల ప్రముఖ నవల రచయిత బడివాడ కాంతారావు జయంతి, చిత్రకారుడు సూర్యదేవర సంజీవ్ దేవ్ జయంతి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎల్ వసంతకుమారి జయంతి, ఇంకా చిత్ర దర్శకుడు రచయిత ఆడూరు గోపాలకృష్ణన్ పుట్టినరోజు ఇయ్యల, నటి తేజస్వి మదివాడ పుట్టినరోజు, ఛాయాగ్రాహకుడు చోటా కే నాయుడు పుట్టినరోజు ఇయ్యలా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. సుప్రసిద్ధ తెలుగు నవల రచయిత బడివాడ కాంతారావు జయంతి ఇయ్యల ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించారాయన. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రాశారు. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజు పడలేదు ఆయన. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకు తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు. బలివాడ కథలన్నీ చదువు, ఆగు, ఆలోచించు, సాగు అన్న మిత్ర సమితంగా ఆత్మీయంగా పాఠకులను స్వాగతిస్తాయి. వారి సంస్కృతోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కాంతారావు గారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కర్లేని దాన్ని పాఠకులందరికీ వదిలేసి వెల్లడి చేసిన దానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి. ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సమయంతో పోటీ పడుతూ పనిచేస్తూ టైంకి తిండి తింటున్నారా? లేనేలేదు. ఆ తినే తిండి కూడా సరైన పోషకాలు ఉండేలా చూసుకోవట్లేదు. మరి సరైన పోషకాలు ఉండేలా ఉండాలి, తక్కువ సమయంలో మంచి పోషకాలు మన శరీరానికి అందాలి అంటే తప్పకుండా మనం తిండి తినే దాంట్లో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మరి ఆ పోషకాలన్నీ అందేవి చిరుధాన్యాల ద్వారానే. మరి ఆ చిరుధాన్యాలని ఎలా తీసుకుంటే బాగుంటుంది? సరైన పోషకాలు ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆ పోషకాలు మనకు అంది రోగాల బారిన పడకుండా ఉంటాం. మరి ఇలా తెలుసుకుందాం ఈ విషయమై తిండితో మనం శీర్షికలలో చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ ఎలా చేసుకోవాలి, వాటిలోని పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో కేలెనిన్ వెట్న ముచ్చటల.
2: నమస్కారం పోషాద్రి గారు.
3: నమస్కారం అండి.
2: అయితే ఈ చిరుధాన్యాలతోని విలువ ఆధారిత పదార్థాలని తయారు చేసుకునే కంటే ముందు అసలు ఈ చిరుధాన్యాల గురించిన పరిచయం ఒక్కసారి మా శ్రోతలకి తెలియజేస్తారా? మరి ఈ చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి ఏమి? సాధారణంగా అందరికి ఈ ప్రాంతంలో జొన్నలు ఒకటి తెలుసు, ఇంకా ఏ రకమైన చిరుధాన్యాలు ఉన్నాయి, వాటితో ఎలాంటి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవచ్చో ఈ కార్యక్రమంలో తెలియజేయండి.
3: ఈ యొక్క చిరుధాన్యాలు కనుక మనం పరిశీలించినట్లయితే మన పూర్వకాలం నుండి అంటే మనకు రైస్ తినక ముందు అంటే బియ్యము, గోధుమల కంటే ముందు మన అధిక మంది ఈ యొక్క దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కువ శాతం తిన్న ఆహారం ఏదంటే ఈ చిరుధాన్యాలు. వీటినే సిరిధాన్యాలు కూడా అంటాం. ఎందుకంటే దానిలో పోషక విలువలకు గనక మనము ఈ యొక్క బియ్యంలో గాని గోధుమల్లో ఉండే పోషక విలువలతో గనక మనం పోల్చి చూసినట్లయితే అత్యధిక పోషక విలువలు ఈ చిరుధాన్యాలనే ఉంటాయి. అందుకనే మనం సిరిధాన్యాలు అంటున్నాం. ఈ రోజు మనం రైస్ అంటే ఈ యొక్క బియ్యాన్ని గనక మనం చూసినట్లయితే మనకు మార్కెట్ లో బియ్యం చాలా పాలిష్ చేసి అంటే బాగా చిన్నగా మార్చి వేరు వేరు మిషన్ల ద్వారా చిన్నగా మార్చేసి అందులో ఎలాంటి పోషక విలువలు ఉండనటువంటి మనము పూర్వకాలంలో దంపుడు బియ్యం చేసుకునే వాళ్ళం. అంటే దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్. ఇప్పుడు మార్కెట్ లో బ్రౌన్ రైస్ కిలో 60-70 రూపాయలు ఉంటే ఈ యొక్క మన తెల్ల అన్నము తెల్ల బియ్యం 30 రూపాయల నుంచి 60 కిలోల మధ్యలో రేటు. అంటే నీకు బ్రౌన్ మన తాతల కాలంలోనటువంటి బ్రౌన్ రైస్ లో ఎట్లా పోషక విలువలు ఉండి ఎలా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు. ఈ చిరుధాన్యాలను కనుక చూసినట్లయితే ఈ యొక్క బియ్యము గోధుమలతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 10% ఎక్కువగా అధిక మన పోషక విలువలు ఉంటాయి. ఈ యొక్క రైస్ లో మనం బియ్యంలో చూసినట్లయితే 6-7% మాంసకృతులు ఉంటాయి. అదే సిరిధాన్యాల్లో 10-15% మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. మరియు ఇతర ఈ యొక్క ఖనిజ లవణాలు అయినటువంటి మనకు కావాల్సిన ఐరన్ ధాతువు

0: రక్తంలో ఉండే ఐరన్ ధాతు, హిమోగ్లోబిన్. సో ఈ ఐరన్ అనేటువంటిది కాల్షియం, ఐరన్, ఇతర బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అధిక శాతము మనకు ఈ యొక్క సిరుధాన్యాలలోనే లభిస్తాయి. ఈ సిరుధాన్యాల వల్ల ముఖ్యంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సిరుధాన్యాలపై చర్చ నడుస్తుంది. ఈ రోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క సంవత్సరాన్ని సిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ సిరుధాన్యాలు తినాలి. ఈరోజు మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆహార భద్రత బిల్లులో కూడా సిరుధాన్యాలకు సబ్సిడీ కింద సప్లై చేయాలని ఎందుకు అనుకుంటారు అంటే, కారణం ఏంటంటే సిరుధాన్యాల యొక్క పోషక విలువలు అధిక శాతం మాంసకృతులు ఉంటాయి, మరియు దానిలో ఫైబర్, ఈ యొక్క పీచు పదార్థం అధిక శాతంగా ఉంటుంది. ఈ ఖనిజ లవణాలు, ఐరన్, ఈ యొక్క కాల్షియము, ఇతర విటమిన్లు అనేటువంటివి అధిక శాతంలో లభిస్తాయి. కాబట్టి వీటితో ఏదైనా మన ఆహార పదార్థంగా తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. పూర్వకాలంలో మన జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో మనం ఈ యొక్క చిరుధాన్యాలను సాగు చేసేవారు. కానీ ఈ రోజు జొన్నలు, మిగతా చిరుధాన్యాలు అంటే తక్కువగా ఉన్నాయి. జొన్నలతో పాటు మనం రాగులు, కొర్రలు, తైదలు, ఉండుకొర్రలు, సజ్జలు, ఊదలు ఇలాంటి చిరుధాన్యాలను పండించవలసిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు కానీ వాటికి ఈరోజు వాటి ధర చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఉండుకొర్రలను కనుక తీసుకున్నట్లయితే కిలో 180 రూపాయలు ఉంది, దాన్ని పొట్టు తీసేసినాన్ని. అదే సో మన అధిక ధరకు అమ్ముడుపోయేటువంటి పంటలు కూడా మనం పండిస్తలేము. ముఖ్యంగా మరొకటి ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క చిరుధాన్యాలు పండించడానికి అధిక నీరు అవసరం లేదు. ఈ మిట్ట ప్రాంతాల్లో పండే పంటలు, ఎలాంటి కరువునైనా తట్టుకుని పండే పంటలు ఇవి కాబట్టి తక్కువ వాటర్ లో అంటే తక్కువ నీటిలో మనం పండించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఈ సాగు చేసి దానిలో మనము ఈ యొక్క దంపుడు బియ్యం లాగా దాన్ని దంచినట్లయితే దాన్ని ప్యాక్ చేసి మనం అమ్మితే కూడా అధిక మొత్తం లాభాలు ఉంటాయి.
1: అంటే ఇప్పుడు సాధారణంగా జొన్నలు మినహాయిస్తే ఇంకా ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఈ చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఊదలు, వీటికి సంబంధించిన సాగు ఈ ప్రాంతంలో లేదు. అయితే ఒకవేళ ఇవి మన దగ్గర సాగయ్యే అవకాశం ఉందా అంటే మన నేలల స్వభావాన్ని బట్టి, అట్లాగే వీటికి ఎంత కాలం పడుతుంది ఒకవేళ రైతులు సాగు చేయాలనుకుంటే అది కూడా చెప్తారా?
0: మన ఈ ఫిబ్రవరి నెల మాసంలో గనక మనం విత్తుకొని కొద్దిగా అవి విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి ఇసుకతో వేసుకొని మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క మన రాగులు గాని సజ్జలను గాని కొర మన ఊదలను గాని పండించుకోవచ్చు. ఈ యొక్క 3 నెలల కాలంలో 90 రోజులలో ఈ పంట మన చేతికి వస్తుంది. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి. ప్రతి కుటుంబము బియ్యం బదులు వాళ్ళు ఈ యొక్క చిరుధాన్యాలు గనక తిన్నట్లయితే, ముఖ్యంగా ఈరోజు అందరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు బాధపడుతుంది, ప్రతి 4లో ఇద్దరికి షుగర్ ఉంటుంది. ఈ యొక్క చక్కెర వ్యాధి, ఈ యొక్క మధుమేహం వ్యాధి అనేటువంటిది చాలా భయంకరమైన మహమ్మారి, ఈ రోజు అందరినీ పట్టి పీడిస్తుంది. ఇలాంటిది రాకుండా ఉండాలంటే ఈ యొక్క మనం చిరుధాన్యాలు తినవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ చిరుధాన్యాల్లో ఉన్న పీచు పదార్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది అధిక శాతం పీచు పదార్థం. మిగతా ఏ ఫుడ్ లో ఈ యొక్క ఇంత ఏ ఆహారంలో కూడా ఇంత మొత్తంలో పీచు పదార్థాలు లభించవు, ఓన్లీ ఒక చిరుధాన్యాలే లభిస్తాయి. ఈ చిరుధాన్యాలు కనుక తిన్నట్లయితే మనకు మలబద్ధకము అనేటువంటి సమస్య ఉండదు. అంతేకాకుండా ఈ యొక్క గుండె జబ్బుల సమస్య ఉండదు, మరియు ఈ ఉబ్బకాయం అనేటువంటి ఈ యొక్క సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. మనం వాటిని ఈ రోజు పాతకాలంలో ఎండాకాలం వచ్చిందంటే అందరూ రాగి జావ తాగేవాళ్ళు. ఈరోజు ఎంతమంది అవుతారు ఎవరు తాగట్లేదు. కొంతమంది మేము కొన్ని గిరిజన గ్రామాల్లో పరిశీలిస్తే వాళ్ళు రాగులు తింటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు రాగుల్ని పిండి పట్టేసుకుని జావ వేసుకొని తింటారు. అట్లా కాకుండా ఈ యొక్క రాగుల్ని కొంచెం అంటే మనం మాల్టింగ్ అంటాం, అంటే మనం మొలకెత్తించాలి. మనం మొలకెత్తించిన తర్వాత వాటిని ఎండబెట్టేసి వాటిని పేనం మీద మనం ఏంచిన తర్వాత మనం పిండి పట్టించుకొని దాంతో జావ చేసుకున్నట్లయితే అందులో అత్యధిక శాతం పోషక విలువలు ఉంటాయి. చిన్న పిల్లవాళ్లకు 1 సంవత్సరం పైన ఉన్న పిల్లవాడి నుంచి పండు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు తీసుకోగలిగిన ఆహారం అది. మంచి పోషక విలువలు ఉంటాయి, మంచి పీచు పదార్థం ఉంటుంది, అధిక శాతం మనం ఐరన్ దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది. సో ఈ మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ చిరుధాన్యాలని మనము మాల్ట్ రూపంలో, ఇప్పుడు మనం అనుకుంటున్నాం సెర్లాకో, బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ తయారు చేసే విధానంలో అట్లా మొలకెత్తిచ్చిన తర్వాత పౌడర్ చేస్తారు వాళ్ళు. మనం అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలకు 1 సంవత్సరంలోపు పిల్లవాడికి మనం మొలకెత్తించకుండా మనం ఈ పిండి చిరుధాన్యాల పెడితే వాడికి ఈ బాడీలో మనకు అది అరగక జీర్ణశక్తి తక్కువ ఉండి అరగక కడుపు నొప్పి వేసే ప్రాబ్లం ఉంటుంది. అందుకనే మనం ఈ యొక్క ఆహారాన్ని, ఈ యొక్క చిరుధాన్యాలు కనుక మనం మొలకెత్తిచ్చి మాల్ట్ గా మార్చుకున్నట్లయితే వాటి పోషక విలువల శాతం అబ్జార్ప్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటాము. ఈ మధుమేహము, చక్కెర వ్యాధి నుండి, మరియు ఈ యొక్క ఉబకాయం నుండి, ఈ గుండె సంబంధ జబ్బుల నుంచి మనము బయటపడవచ్చు.
1: అంటే ఈ చిరుధాన్యాలతో ఎన్నో లాభాలున్నాయి, ఇటు ఆరోగ్యపరంగా ఎన్నో పోషకాలు అందడమే కాకుండా కొన్ని రుగ్మతల్ని కూడా దగ్గరికి రానియకుండా చేస్తుంది. మరి అలాంటి ఈ చిరుధాన్యాలతో మనం విలువ ఆధారిత పదార్థాలని తయారు చేసుకోవచ్చు అని చెప్పన్నారు. మరి ఏ రకమైన పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు ఒకసారి

0: గారు చెప్తారు.
1: మనం ఇప్పుడు కొర్రాలు ఉంటాయండి, కొర్రాలని మనం దాని మీద పొట్టు తీసేస్తే అది బియ్యం లాగా ఉంటుంది, రవ్వ లాగా కనిపిస్తుంది. మనం దాని నుంచి ఉప్మా తయారు చేసుకోవచ్చు, లడ్డూలు తయారు చేసుకోవచ్చు, మరియు వాటి నుంచి ఇక ఇతర మనం ఈ యొక్క చిరుధాన్యాలు ఉపయోగించి మనము దోశ వేస్తున్నాము. దోశలు ఏం కలుపుతున్నాం? బియ్యము మినపప్పు కలుపుతున్నాం. ఈ బియ్యము బదులు ఈ యొక్క చిరుధాన్యాలను కలుపుకొని మనం దోశ వేసుకొని తిన్నట్లయితే మంచి ఆహారము. మరియు ఇడ్లీలో కలరు ఇడ్లీ రవ్వ బదులు ఈ కొర్ర బియ్యాన్ని కలుపుకోండి, మరి ఉప్మా చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉప్మా ఉపవాసం ఉండి ఉప్మా తింటారు, అంటే సగ్గు బియ్యాన్ని ఉపవాసంగా తింటారు. ఇట్లాంటి బదులు ఈ కొర్ర బియ్యాన్ని తినండి, ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. మరియు ఈ యొక్క ఇంకా ఈ జావా చేసుకుని తాగండి, బూస్ట్ లాగా మంచి స్మెల్ వస్తుంది. మనం మొలకెత్తిచ్చిన తర్వాత మనం పిండి చేసుకున్నట్లయితే దాని యొక్క వాసన కనుక చూసినట్లయితే మార్కెట్ లో దొరికే ఒకటి పదార్థాల కన్నా మంచి వాసన వస్తుంది. మనం వాటి తిన్నట్లయితే చిన్నపిల్లలకు 9 నెలల పిల్లవాడి నుంచి ప్రతి ఒక్కరికి పెట్టవచ్చు. మొలకెత్తిచ్చిన గింజల్ని మనం పిండి చేసుకుని జావాలా తాగిపించినట్లయితే మన భవిష్యత్ తరం అయితే ఏదైతే ఉందో వాటికి ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ యొక్క ఫ్లేక్స్, మనము కార్న్ ఫ్లేక్స్, మనం ఇవి పాప్కార్న్ తయారు చేసుకుంటాం. అట్లా జొన్నలు సజ్జల రాగుల నుంచి కూడా మనము పాప్కార్న్ లాగా చేసుకోవచ్చు. వాటిని వాటిని పిండి తయారు చేసుకుని సత్తి ముద్ద అంటాం మనం, సత్తి పిండి తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ కొర్ర బియ్యం నుంచి బియ్యంతో మనం ఏమైతే ఆహార పదార్థాలు చేసుకోగలుగుతామో అన్ని ఆహార పదార్థాలు మనం చేసుకోవచ్చు. అన్నం వండుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, పెరుగు అన్నం వండుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అందుకని ఈ యొక్క కొర్రల నుంచి కానీ మరి ఈ కొర్రలలో ఇంకొక కొర్రల యొక్క గొప్పతనం ఏంటంటే కొర్రలలో క్రోమియం అనేటువంటి ఒక ఖనిజ లవణం అనేటువంటి అధిక శాతంలో ఉంటుంది. ఈ క్రోమియం అనేటువంటిది ఎక్కువ కనుక ఉన్నట్లయితే మన శరీరంలో ఈ యొక్క చక్కెర లెవెల్ని, ఈ యొక్క షుగర్ మధుమేహ వ్యాధులలో చక్కెరను కంట్రోల్లో ఉంచుతుంది. సో అది ఒక ముఖ్యమైన క్రోమియం ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క మన ఆహార పదార్థాలలో అత్యధిక శాతం ఈ యొక్క దీనిలోనే ఉంటుంది కొర్రలలో. సో కొర్ర బియ్యం తినడము, రాగులు తినడము, ఈ ఉండు కొర్రలు తినడము, ఇవన్నీ చేసినట్లయితే మనం చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలా వాటి నుంచి మనం సూప్ తయారు చేసుకోవచ్చు, తాగొచ్చు, జావాలాగా. ఎండాకాలం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎండాకాలం చల్వ కోసం అందరూ కొన్ని ప్రాంతాలలో నేను చూశాను, జావ తయారు చేసి రోడ్డు మీద ఫ్రీగా వంచుతారు. ఇప్పుడు చలివేంద్రంలో వాటర్ ఎట్లా వంచుతుర్రో అట్లా మనకు ఈ యొక్క జావాలను కొన్ని ప్రాంతాలలో పంచుతారు.
0: కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అంబలి లాంటివి కూడా తాగుతారు.
1: అంబలి లాంటి అదే జావా అంటే అంబలి మన తెలుగులో, అంటే అంబలి అంబలి కాసుకొని తాగడం. ఈ కొర్ర బియ్యం నుంచి కానీ, రాగుల నుంచి కానీ, సజ్జల నుంచి కానీ, మరియు ఈ ఉండు కూరల నుంచి కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే మన జిల్లాలో ఒకప్పుడు మనం అధిక శాతం పండించే వాళ్ళం వీటిని, కానీ ఈ రోజు మనం తగ్గి మనము ఈ యొక్క తెల్ల బియ్యం యొక్క మోజులో పడి మన ఆహార అలవాట్లు మనం మరిచిపోయి మన అనవసరమైనటువంటి ఈ వ్యాధులను మనం ఆహ్వానిస్తున్నాం. సో ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కూర ఈ యొక్క చిరుధాన్యాలు కనుక తిన్నట్లయితే మనకు కావలసిన పోషక విలువలతో పాటు ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడి మన భవిష్యత్ తరాలకు మనం రక్షించుకున్నట్లయితే, అంతేకాకుండా ఈ పంటలు పండించడం నీకు నీరు అధిక శాతం అవసరం లేదు. ఈ మెట్ట ప్రాంత పంటల్లో ఎప్పుడైనా పండుతాయి కాబట్టి ఈ పంటలు మనం సాగు చేసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో ఇప్పుడు కనుక మనం విత్తుకున్నట్లయితే పంట మనకు 3 నెలల్లో చేతికి వస్తుంది. మన సంవత్సరానికి కావాల్సినటువంటి ఈ కొర్ర బియ్యం రోజు ఏదో ఒక రూపంలో, జావ రూపంలోనో, లడ్డూల రూపంలోనో, అన్నం రూపంలోనో, లేకపోతే పులిహోర రూపంలోనో, లేకపోతే ఈ రోజు బిస్కెట్లు కూడా దొరుకుతున్నాయి మార్కెట్ లో. కొర్ర బిస్కెట్లు, ఈ మల్టీ మిల్లెట్ బిస్కెట్స్ అంటారు, ఈ బిస్కెట్లు దొరుకుతున్నాయి. ఇవన్నీ వీటి నుంచి తయారు చేస్తారు. మనం పిల్లలకైతే ఈ ఆర్లిక్స్ బూస్ట్ బదులు ఈ సెరలాక్ బదులు ఇది తాగిపిస్తే చాలా మంచిది మన పిల్లలకు. సో వాళ్ళకు గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగా. మళ్ళీ వీటికి పండించడానికి ఎదుక ఫెర్టిలైజర్స్ గానీ ఈ రసాయనాలు గానీ వాడన అవసరం లేదు. కాబట్టి ఇవి తక్కువ ఖర్చుతో కూడా మనం పండించుకోవచ్చు. అట్లా రైతు సోదరులకు ఉపయోగపడతాయి. ప్రతి రైతు సోదరుడు తనకున్న భూమిలో కొద్ది మొత్తం ఏరియాలో ఈ యొక్క మిల్లెట్స్ పండించుకొని తన ఇంటి అవసరాలను తను తీర్చుకున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. సో అందరం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది.
0: చాలా సంతోషం పోషాద్రి గారు. ముఖ్యంగా రైతులకు ఆర్థికంగా లాభాన్ని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కూడా అందజేసే ఎన్నో విశిష్ట పోషక విలువల్ని కలిగిన ఈ చిరుధాన్యాలు, కొంత మారుతున్న ఆహార అలవాట్లతో కొంత అవి వెనుకబడ్డ మాట విషయం వాస్తవమే. అయినప్పటికీ కూడా రైతులు మళ్ళొక్కసారి ఆలోచన చేసి ఈ దిశగా చిరుధాన్యాల సాగు వైపు దృష్టి మళ్లించి వాళ్ళు ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించిన వారైతారు, ఆదాయం పొందిన వారైతారు, ఈ రకంగా రైతులు ఆలోచన చేస్తారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఏదేమైనా ఇంత చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో

0: విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలోని పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో కేలిన్ విన్న ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి ఇనుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మతి మరకుండ్రి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నింట శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. చిత్రకారుడు, రచయిత, కవి, తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాజ్ఞునిగా, లలిత కళ విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దర్శనకారుడు సూర్యదేవర సంజీవ్ దేవ్ జయంతి ఎల. హిమాలయాల పట్ల ప్రేమ పెంచుకుని ఇంట్లో చెప్పకుండా 26 ఏళ్ల వయసులో ఇల్లు విడిచిపెట్టి దేశ సంచారం చేశారాయన. అక్కడ ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. 30 ఏళ్లలోపే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగేశారు. హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, మిగిలిన భాషలు ఎన్నో నేర్చుకున్నారు. మొదలగు భాషల్లోనూ పట్టు సాధించారు. చిత్రకళ, ఫోటోగ్రఫీలో ఎంతగానో పేరొందారు. నికోలస్ రోకిరర్, అసిత్ కుమార్ హల్దర్ వంటి అంతర్జాతీయంగా పేరొందిన అనేక మంది కళాకారులు ఆయన మిత్రులయ్యారు. రసరేఖ పుస్తకాన్ని రచించారు ఆయన. ఎన్నో పురస్కారాలను పొందారు.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. తెలంగాణ తొలి పొద్దు కాలోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తేనే గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తేనే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నా కారాధ్యుడు అనే ఉద్యమ ఊపిరిగా పీల్చి ఉద్యమాన్నే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ఇలా దార్శనిక కవి, ఉద్యమ సాహిత్య రవి కాళోజీ. దీని గురించి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగంలో.
2: వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది అని కొండ బద్దలు కొట్టినట్టు ఆనాడే ధైర్యంగా చెప్పిన దార్శనిక కవి, ఉద్యమ సాహిత్య రవి, ప్రజాకవి కాళోజీ. ప్రజా చైతన్య పోరాటాలకు నిలవెత్తు నిదర్శనం కాళోజీ. కాళోజీ నారాయణరావు ప్రజాస్వామికవాది, కారుణ్యమూర్తి. మనసులోని మాటను మొహం మీదనే చెప్పే ముక్కుసూటిదనం కాళోజీ వ్యక్తిత్వానికి అలంకారం. రమాబాయి రంగారావుల రెండో సంతానమైన కాళోజీ నారాయణరావు 9 సెప్టెంబర్ 1914 కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రత్తిహల్లి గ్రామంలో జన్మించారు. తల్లి రమాబాయి కన్నడిగుల ఆడబిడ్డ, తండ్రి రంగారావు మహారాష్ట్రకు సంబంధించిన వారు. తెలంగాణలోని వరంగల్ ప్రాంతం వీళ్ళ నివాసం. అందువల్లనే కావచ్చు కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీషు భాషల్లో పాండిత్యం సంపాదించగలిగారు. రచయితగా కీర్తి ప్రతిష్ఠలు పొందారు. కాళోజీ భార్య రుక్మిణీబాయి, వీరి ఏకైక కుమారుడు రవికుమార్. కాళోజీ హన్మకొండ

హైదరాబాదులో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. హైదరాబాదులో న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. కాళోజీ గ్రంథాలయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలు శిక్షను అనుభవించారు. కాళోజీ రచనలు అనాకథలు, నా భారతదేశ యాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవనగీత, తెలంగాణ ఉద్యమ కవితలు, తుది విజయం మనది, ఇది నా గొడవ, బాపు బాపు బాపు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనలు చేసి తన ప్రతిభను చాటుతున్నారు. కాళోజీ అనగానే నా గొడవ యాదకొస్తుంది. నా గొడవ అంటే కాళోజీ సొంత గొడవ కాదు, సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధిక్షేపాత్మకంగా వచ్చినదే నా గొడవ అన్నారు కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని కాళోజీ నా గొడవ లక్ష్యాన్ని స్పష్టంగా వివరించారు. ప్రపంచంలో జరుగుతున్న అవకతవకలపై కాళోజీ కలం ఖడ్గమై సాగింది. కొందరు తెలంగాణ కవులు రచయితలు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి మద్దతుగా రచనలు చేశారు. అలాంటి వారిలో కాళోజీ, దాశరథి, ఆళ్వార్ స్వామి మొదలైన వారు ముందు వరుసలో ఉంటారు. నిజాం పాలనలో రజాకార్ల దుర్మార్గాలకు అడ్డు అదుపు లేదు. అలాంటి దుష్కృత్యాలని ప్రత్యక్షంగా చూసిన కాళోజీ కళానికి పనిచెప్పారు. నవయుగంబున నాదీ వృత్తుల నగ్ననృత్యమింకెన్నాళ్ళు పోలీస్ హండను దౌర్జన్యాలు పోషణ పొందేదెన్నాళ్ళు పోషణ పొందేదెన్నాళ్ళు అనే ఘాటుగా నిజాం సృష్టించారు. నిజాం రజాకాల అండతో తనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను అంచివేయడానికి ప్రయత్నం చేశారు. ఈ కవితా పంక్తులను పరిశీలిస్తే పరకాల, బైరాన్పల్లి మొదలైన ప్రాంతాల్లో కాజిం నజీ ఆధ్వర్యంలో జరిగిన దుర్మార్గాలు గుర్తుకొస్తాయి. సమాజంలో ధనవంతులు పేదవాళ్ళు అని రెండు వర్గాలు కనిపిస్తాయి. కష్టజీవికి కుడి ఎడమగా ఉండేవాడే కవి. కాబట్టి కాళోజీ పేదవారికి అండగా నిలబడి కవిత్వం అందించాడు. ఇలా అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట అంటూ వర్గస్పృహను కలిగించారు. పేదవారికి ఏమీ ఉండవు అని, డబ్బున్న వారికి అన్నీ అధికంగా ఉంటాయని సులభమైన పదాలతో తెలిపారు. ప్రజాస్వామ్యంలో పేదవారు ధనవంతులు సమానంగా ఉపయోగించుకోవాలని ఓటు ఆయుధాన్ని రాజ్యాంగం కల్పించింది. కానీ ఓటు హక్కును చాలామంది చక్కగా వినియోగించుకోవడం లేదని, వివిధ ప్రలోభాలకు లోనవుతున్నారని కాళోజీ ఆవేదన ఇచ్చింది. ఓటిచ్చున్నప్పుడు అనే కవితను రాశారు. ఓటిచ్చు అధికారమున్నట్టి వారు ఎన్నికల సమయమున తిన్నగా వినుడు, మట్టి బాణను గొనిన కొట్టి చూచెదరు, సరకు కొన వీధుల్లా తిరిగి చూచెదము అని. ఒక మట్టి కుండను కొనడానికి ఎంత పరిశీలిస్తాము? నాణ్యమైన సరుకులు ఏ వీధిలో దొరుకుతాయో తిరిగి తిరిగి తెచ్చుకుంటాము అలా అని చెప్పి చివరిలో ఓటర్ను ఇలా ఉద్బోధిస్తారు. అనుచుంచి నీ మాట అనుభవం కొద్దీ, ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి. మాతృభాష అనురక్తి. కాళోజీకి తెలంగాణ భాషపై ఎంతో మమకారం. మాతృభాష అభిమానం ఉంది, కానీ ఇతర భాషల మీద దురభిమానం లేదు. ఎందుకంటే కాళోజీ బహుభాషావేత్త. ఇతర భాషలపై మోజుతో మాతృభాషను మర్చిపోయినటువంటి వాళ్ళని చూస్తే కాళోజీకి ఆగ్రహం కట్ట

0: తెలుసుకుంటుంది. అందుకే ఈ కవితలో ఇలా హెచ్చరించారు, ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కులికెద వెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంగ్లము రాదంచు సకిలించు ఆందురా సావెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంగ్లము రాదంచు సకిలించు ఆందురా సావెందుకురా. తెలుగుదేశంలో పుట్టి తెలుగు రాదనే చెప్పేటి వాళ్ళ వాళ్లకు ఈ కవిత చెంపపెట్టు లాంటిది. ప్రస్తుత సమాజంలో తెలుగు భాష, తెలంగాణ భాష యొక్క స్థితి రాను రాను దేజారుతున్న విషయం మనందరం చూస్తున్నదే. ఎవరి భాష వారికి వినసొంపు అని సామర సదాశివరావు గారు ఎప్పుడో తెలిపారు. అలాగే మన తెలంగాణ భాషా వైభవాన్ని మూలాన్ని విప్పి చెప్తూ నల్వెల భాస్కర్ సార్ లాంటి భాషావేత్తలు పుస్తకాల రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. బడి పలుకుల భాష కాదు, పలుకు బడుల భాష కావాలని తెలంగాణ భాషా వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించాడు కాళోజీ ఆనాడే. తెలంగాణ విముక్తి తర్వాత కాళోజీ విశాలాంధ్రను సమర్థించాడు. తర్వాత ప్రాంతీయ అసమానతలను తెలుసుకున్నాడు. సీమాంధ్ర పాలకులే బాధ్యులను గుర్తించిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నుంచి కలమెత్తారు. 1969 తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారు. వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది అని నినదించారు. తెలంగాణ వేరైతే కిలోగ్రామ్ మారుతుందా, తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపోతుందా అని కాళోజీ తెలంగాణ వ్యతిరేకుల్ని సహేతుకంగా ప్రశ్నించాడు. భారత సార్వభౌమత్వానికి భంగం వాటిల్లనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే నష్టమేమిటని 1969లోనే కాళోజీ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను లేవనెత్తారు. తెలంగాణ భాష వివక్షతకు వ్యతిరేకంగా అనేక సభల్లో మాట్లాడారు. వ్యావహారిక పదాలతో, తెలంగాణ పదాల గుబాళింపుతో కాళోజీ కవిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. 2 జూన్ 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించి కాళోజీని గౌరవించింది. వరంగల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టింది. హన్మకొండ పట్టణంలోని కాళోజీ కళాక్షేత్రం నెలకొల్పారు. 13 నవంబర్ 2002లో కాళోజీ తన తుది శ్వాస విడిచారు. కాళోజీ జయప్రకాష్ నారాయణ నుంచి చెప్పిన మినీ కవిత చాలా ప్రసిద్ధమైనది. పుట్టకనేది, సాగునేది, పట్టంతా దేశానిది. దాన్ని కొంచెం మార్చి కాళోజీకి అన్వయింపజేయచ్చు. పుట్టకనేది, సాగునేది, బతకంతా తెలంగాణది.
1: దార్శనిక కవి, ఉద్యమ సాహిత్య రవి కాళోజీ గురించి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు అందించిన ప్రసంగం అది.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఇప్పుడు విందాం కైత శీర్షికన బి శైలజ స్వీయ కవితలు.
1: కవితా శీర్షిక నీలి నీడలు. పాఠశాల ప్రాంగణాల్లో విచ్చుకోవాల్సిన గులాబీలు నిరాశ్రయ గుడారాలలో తలదాచుకుంటున్నాయి. అక్షరాలను దిద్దాల్సిన చేతులు అన్నం మెతుకుల కోసం

అర్జిస్తున్నాయి. అక్షరాలను దిద్దాల్సిన చేతులు అన్నం మెతుకుల కోసం అర్జిస్తున్నాయి. వారి నిస్వార్థమైన మెదళ్లలో జ్ఞాననాట్లకు బదులు క్షిపణుల మూతలు ముద్రితమవుతున్నాయి. వారి భవిష్యత్తు రంగుల కలలు బాంబుల ప్రవాహంను చిక్కి ఛిద్రమవుతున్నాయి. వారి భవిష్యత్తు రంగుల కలలు బాంబుల ప్రవాహంలో చిక్కి ఛిద్రమవుతున్నాయి. వారి లేలేత మనసుల మీద యుద్ధ ఘీంకారాలు నెత్తుటి రాతలను లిఖిస్తున్నాయి. వారి లేలేత మనసుల మీద యుద్ధ ఘీంకారాలు నెత్తుటి రాతలను లిఖిస్తున్నాయి. విద్వేష జ్వాలలను రగిలిస్తున్నాయి. విషాద సంఘర్షణల నడుమ చితికిపోతున్న పసిపిల్లల నుండి రాబోయే రోజుల్లో మనిషితత్వాన్ని ఆశించగలమా? విషాద సంఘర్షణల నడుమ చితికిపోతున్న పసిపిల్లల నుండి రాబోయే రోజుల్లో మనిషితత్వాన్ని ఆశించగలమా? మరో కవిత, శీర్షిక స్ఫూర్తి గీతం. పోరాటమంటే ఏమని రాచరిక అరికాలి కింద నలిగిన అణగారిన వర్గాలను అడుగు. పోరాటమంటే ఏమని రాచరికపు అరికాలి కింద నలిగిన అణగారిన వర్గాలను అడుగు. పోరాటమంటే నిరసించడం కాదు, అహంకారపు అణచివేతలను మొదళ్ల నుండి పెకిలించివేయడమనే బదులిస్తుంది. ఉద్యమమంటే ఏమని ఉరితాళ్లకు పీనుగులై వేలాడిన గిరిజన రైతన్నలని అడుగు. ఉద్యమమంటే జెండాలను మోయడం కాదు, మరణశాసనాన్ని నుదుటిపై ముద్రించుకొని పోరుబాట పట్టడమని తెలియజేస్తుంది. తిరుగుబాట అంటే ఏమని జమీందారు పడకల మీద నలిగిన ఆడబిడ్డలను అడుగు. తిరుగుబాటంటే ఏమని జమీందారుల పడకల మీద నలిగిన ఆడబిడ్డలను అడుగు. తిరుగుబాటంటే ఎదిరించడం కాదు, అడుగడుగునా జరిగిన దౌర్జన్యాలను తరిమి కొట్టడమని సమాధానమిస్తుంది. విప్లవమంటే ఏమని రణభూమిలో ప్రాణాలు వదిలిన అమరవీరుని అడుగు. విప్లవమంటే హింసను రగిలించడం కాదు, న్యాయాన్ని బతికించడమని విడమరుస్తుంది. ఉగ్గుపాలలో పోరాటాన్ని ఒంటపట్టుకున్న ఈ మట్టి బిడ్డలకు ఉద్యమాలు విప్లవాలు రుచించనివి కావు. గతకాలపు నెత్తుటి మరకలే నేటు స్వతంత్ర రాజ్యానికి పునాదిరాళ్లై, నాటి పోరాట స్మృతులే నేటి భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశకాలుగా నిలువెత్తు సాక్ష్యాలై కళ్ల ముందు వెలుగొందుతున్నాయి. ఆనాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి పోరాటాల వరకు అంతర్గతంగా జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీలను ఎదిరించే గొంతుకలకు స్ఫూర్తి గీతాన్ని అందిస్తున్నాయి. ఆనాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి పోరాటాల వరకు జరుగుతున్న అంతర్గత యుద్ధాలకు, దోపిడీలకు ఎదిరించే గొంతుకలకు స్ఫూర్తి గీతాన్ని అందిస్తున్నాయి. మరో కవిత, కవితా శీర్షిక ఉదయించిన పోరాటం. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా మిత్రమా, నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా మిత్రమా, ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ మారణహోమాన్ని రగిలించకపోవడమే. తుపాకులను చేతపట్టి అమాయక పౌరులపై తూటాల వర్షం కురిపించకపోవడమే. తుపాకులను చేతపట్టి అమాయక పౌరులపై తూటాల వర్షం కురిపించకపోవడమే. విలువైన రహస్య సమాచారాన్ని శత్రువుల గూటికి గుట్టుగా చేరవేయకపోవడమే. స్కీముల ముసుగులో స్కాములు చేస్తూ కోట్ల సంపదను దండుకోకపోవడమే. నువ్వు చేసిన తప్పంతా అణచబడుతున్న అనామికుల హృదయాలలో ఉద్యమ నాట్లు మొలిపించడమే. నువ్వు చేసిన తప్పంతా అణచబడుతున్న అనామికుల హృదయాలలో ఉద్యమ నాట్లు మొలిపించడమే. నిజమే కదా, అమాయక జీవులుగా ఉండాల్సిన ప్రజలు చైతన్యవంతులైతే నష్టమే కదా. అవినీతి రాజకీయాలను, వ్యాపారుల సామ్రాజ్యాలను కళ్ల ముందే కూల్చుతానంటే ఊరుకుంటారా? చీకటి రాజ్యాలను ఎదిరించి నిలబడే గొంతుకలను సహించగలుగుతారా? అందుకే కదా అత్యున్నత అధికారాలను కూడా నాయకుల గుప్పిట్లో కీలుబొమ్మలుగా మార్చింది. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ పోతుంటే అంతర్యుద్ధం ఇక మొదలవదా? ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ పోతుంటే అంతర్యుద్ధం ఇక మొదలవదా? మర్చిపోయారేమో, ఒక్కసారి చరిత్ర పేజీలను తిరగేసి చూడండి. ఎన్ని ఉద్యమాలు ఈ గడ్డమీద పురుడోసుకున్నాయో, ఎన్ని ఉద్యమాలు ఈ గడ్డమీద పురుడోసుకున్నాయో, ఎన్ని తలలు మాతృభూమి రక్షణకు ఆత్మతర్పణం చేసుకున్నాయో. జైలు లోపల ఖైదీ చేసినంత మాత్రాన కాంతి ప్రవాహాన్ని ఆపగలుగుతామంటే అది మీ పొరపాటే. కొమ్మను నరికినంత మాత్రాన చెట్టు చిగురించడం మానదు కదా, కొమ్మను నరికినంత మాత్రాన చెట్టు చిగురించడం మానదు కదా.

0: దేహాన్ని చీల్చుకొని పడిన ప్రతి రక్తపు చుక్క నుండి ఒక విప్లవ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దేహాన్ని చీల్చుకొని పడిన ప్రతి రక్తపు చుక్క నుండి ఒక విప్లవ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రశ్నించే గొంతుకలై అడుగడుగున నిలదీస్తూనే ఉంటుంది. ప్రశ్నించే గొంతుకలై అడుగడుగున నిలదీస్తూనే ఉంటుంది. మరో కవిత, శీర్షిక, ధిక్కారి. నేను
1: కవిత శీర్షికన బి శైలజ అందించిన స్వీయ కవితలవి. ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు బొడిగే మధుబాబు సంభాషణలు ఇంటర్ 9వ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథ రచయిత ఉపాధ్యాయులు మన్నె ఏలియాతో ముచ్చట ప్రసారమవుతుంది మొదటి భాగం. ముచ్చట పెడతారు కే లెనిన్. ఇంకా ఆనందాన్ని కప్పేసే ఆలోచన మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8 గంటలు కాస్తుంది. ఇంకొంచెం సేపట్లో సమాచార ప్రభ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: బాసరుచులు. చక్కని వచన రచనల నుండి ఏర్చుకూర్చిన ఖండికలను వినిపించే కార్యక్రమం బాసరుచులు. ఇలా బాసరుచులు ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచనల నుండి ఓ ఖండికింటారు. ఇంకా ప్రముఖ కవి సురారం శంకర్ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు ఇప్పుడు విందాం బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచనల నుండి ఒక ఖండిక. ఇంకా ప్రముఖ కవి సురారం శంకర్ కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.

ప్రముఖ తెలంగాణ రచయిత జి సురమౌళి వచన రచన నుండి ఒక ఖండిక. జి సురమౌళి కరీంనగర్ జిల్లా గరిషకుర్తి మండలం విలాసాగరంలో జన్మించాడు. ఆంధ్ర జనత, ఆంధ్రభూమి, బహుజన పత్రికలకు ఉపసంపాదకుడుగా కూడా ఉన్నాడు. పంచాయత్ పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. ఆయన శాసనసభ కార్యాలయంలో పనిచేస్తూ రేడియోలో వార్తలు చదివేవారు. అతని కంఠస్వరాన్ని విని శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు. దాదాపు 20 కథలు రాశారు, కానీ పుస్తకంగా అచ్చు కాలేదు. ఇప్పుడు సురమౌళి రాసిన అంగుడు పొద్దు అనే కథానిక నుంచి ఒక ఖండిక. ఏమో ఈ మల్లయ్య, పట్నం పోయినవేమో, ఎప్పుడొస్తివి, ఏమేం చూసొచ్చినవు, మీ సభలెట్లా జరిగే, ఇంత చెప్పవు. పనివీరి కూసున్న పటేలు మల్లయ్యని అడిగిండు. ఏం చెప్పమంటావు పటేలయ్యా, మా పెద్ద సభ చెప్పిండ్రు. అబ్బా ఏం జనం, ఏం జనం, ఒక పెద్ద తీర్థమోలే ఉన్నదనుకో. ఎంతసేపాయ నువ్వు వచ్చి బుక్కెడంత సల్లవడే వత్తున్నావా? ఇంటికోయి సల్లవడే వత్తాన్న బుక్కెడు, గింత అగ్గిపుల్లుంటి తారు సుట్టేసుకుంటా. పటేలయ్య అగ్గిపుల్ల ఇయ్యంగనే సుట్టమీద అగ్గిపెట్టుకుని మోకాళ్లకు రుమాలు జుట్టుక కచ్చీర్ల కూసున్న మల్లయ్య సుట్టదాక్కుంటా చెప్తాండు తాను పట్నంలో చూసొచ్చిన పెద్ద సభ సంగతి. 4 రోజుల ముందుగానే నేను ఈ ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయినా, నా అసుంటోళ్ళు 50 మంది వచ్చిండ్రు. మేమందరం కలిసి 2 ఎకరాల మైదానం సాపు చేసుట్ల తలిగినం. అందులున్న ముండ్లు పల్లెరగాయలు ఏరి గడ్డి చెక్కి ఊడ్చి ఆ మైదానంలా ఓ పెద్ద పందిరేసినాం. పెద్ద పెద్ద బొమ్మల పటాలు పరదాలు కట్టి సరగమోలిగా చేసినాం ఆ మైదానాన్ని. అంతకుముందు ఆడ పందులు మేసేటి

పందిర్లేసిన మూలే బంగ్లాలు కూడా అంత సుఖముండదనిపించింది. సర్గమే అనుకో, రాత్రెనక పగలనక యాళ్లపూట నిద్రలేక యాళ్ల కూడులేక పనిచేస్తే రేపు సబనంగా అన్ని తయారైపోయినాయి. ఆరాడు మాత్రం కంటికి కూరుకు రానిచ్చిన్రా. ఆగుల వంటూరికి పల్లెల్దీయమనిది, ఎండకాలమాయే, అచ్చటోళ్ళందరికీ నీళ్లెట్లా? ఇంజన పెట్టి పైపులోని పర్రెల నుంచి పాకలకు నీళ్లు తెస్తిమి. ఇక సభనాడు ఆ పందిట్ల కూకుండి వాళ్ళు చెప్పే మంచి మాటలేమన్న ఇందామంటే సాగనిచ్చిన్రా. అచ్చిన పెద్ద పెద్ద దొరలు ఆ నల్లలకెళ్ళి పంపుల్లల్లచ్చిన ఉడుకు నీళ్లు తాగేటోళ్లు కాకపోయిరి. పెద్ద పెద్ద కడవలు తెచ్చి నీళ్లు నింపి పెట్టినం. ఓ 100 కొత్త కడవలు నింపుదుం రోజూ తెల్లారంగనే. ఇక సభ మొదలైతందనగా మాత్రం మమ్మల్ని అందరినీ పనిడిచిపెట్టి వాళ్లతోని ఊరావలిదాంక మేము ఊళ్ళున్నోళ్ళు అందరం కలిసిపోయినాం. ఆయన పేరేందో ఆ పెద్ద దొర అచ్చిండు. ఆనాడు మన కచీర్లకు ఆయుధం గుట్టలే ఆ కాగిదంలో ఉన్న దొర. ఆయన్ని పందిట్లదాంక జయ్ జయ్ అనుకుంటా తెచ్చినాం. పందిట్లకు ఆయన అడుగుపెట్టంగానే మమ్మలను దోలుకొని అంటకాడికి తీసుకుపోయిరి. ఆడ నీళ్లు నింపుడు, ఇత్తార్లేచుడు, ఊడ్సుడు దీంతోనే సరిపాయ. ఒక్క మాట సవల చెప్పింది ఇంటే ఒట్టు. రోజు ఎంతమంది తింటాండిరో ఏమో, అంతమంది యాడ్నుంచచ్చిండ్రో ఏమో, ఒక్కొక్క బంతికి 300 మంది దాకా లేత్తాండిరి. అసుంటి ఈ పూటకు 20 బంతులు లేసేటి. బంతికి ఊకుండంగానే ఇత్తార్లేసుడు, వాళ్ళందరికీ నీళ్లు పోసుడు, వాళ్ళు లేవంగానే ఆ ఇత్తార్లు తీసుడు, మళ్ళా ఇంకొక బంతి, ఇట్లా 20 బంతులు లేసేటాళ్లకు పొద్దంగు. మేం బుక్కెడ తిని లేస్తుం. సుట్ట ఓ బుక్క దాగుదుమో లేదో మళ్ళా మొదటి బంతోళ్ళు ఇంకో పూటకు తయారవుదులు. ఇగెప్పుడు తీరాలే? అందరూ 2 పూటలు తినేటాళ్లకు నాత్తిరి 2 జాములవు. ఇట్లా సభ జరిగిన 3 రోజులు పెద్ద పెద్ద దొరలచ్చి మంచి మంచి మాటలు చెప్పుతాన్రనే గాని ఒక్క మాటిన్న పాపాన ఓలేదు. అన్నందుకు ఆఖర్నాడు అదేం సభనో 2 జాములు నాత్రి మొదలుపెట్టిండ్రు. ఆ నాత్రి ఓదామన్నా పందిట్లకు ఓనీయకపోయిరి. కట్టె పట్టుకుని ఎవడో లోపలికి పోయే పోరగాడు అడ్డగిచ్చే. లోపలికెళ్ళెవరో ఉరికెచ్చి నన్నాడ చూసి బల్లమీద జంపుకానాలు దుల్పాలనని నన్ను దొల్కపాయ్. న్యాలమో అన్యాలమో జంపుకానలు దులుపబోయినోన్ని ఇగాన్నే గూకున్నా. మొట్టమొదట ఎవరో ఒక ఆయన కండ్లకద్దాలు పెట్టుకున్నాడు. హరిదాసోలిగే సెల్లగప్పుకున్నాడు. లేచి పుస్తకాలు రాసేటోళ్ళకని ఏమేమో చెప్పిండు. పుస్తకాలల్లా దరిద్రుల కథలుండాలనట. ఎవడు చదువుతాడు పటేలా? మరి మాకేమో చదివే రాకపాయే. చదువచ్చినోళ్ళేమో దరిద్రులు కాకపోయిరి. ఆయన ఆయనే పుస్తకాలు రాసేటోళ్ళకి చెప్పిండు. ఇని ఆళ్ళు సప్పట్లు కొట్టిండ్రు. నడమ నాకెందుకు? ఆ మాట చెప్పి ఆయనే ఊకుండంగానే ఇక పాటలు చదువుడు మొదలుపెట్టిండు. సుక్క ఒడిసేదాంక దిగలేదు. ఒక్కొక్కలేరా వత్తరు. ఒకటో రెండో పాటలో పదాలో చదువుతారు, దిగుతారు. దిగినోడు మళ్ళెక్కడు. ఇక తెల్లారగట్ట చదివినోడు మళ్ళా చదవకుండా చదవకుండా చదివిందే పాటలు నాత్తిరాయే. ఏం పని లేకపోయినని పోయి కూకున్నా. తలుపులా తాళమా, హార్మోనీ మధ్యలో ఏది లేకుండానే చదువుతాండ్రు. ప్రముఖ కవి సూరారం శంకర్ కవితా పంక్తులు. రాత్రి కలలో బాపు బొమ్మై చీర పిలిచినది నువ్వే, ఉదయం పూచిన పువ్వై ఎదలో ముళ్ళు నాటినది నువ్వే. నా చిరు ఆశల శ్వాసవి నువ్వని ఎలా చెప్పను ప్రేయసి, నీ మాటల పాటల తోటకి రమ్మని గుమాయించినది నువ్వే. మనసుకు ముచ్చట మనసేనన్నది లోకం మెచ్చిన మాట, ఏ వేణువు పలకని స్వరాలతో నన్ను గాయపరిచినది నువ్వే. కొండాకోనా చెట్టు చేమ అంతట నువ్వనుకున్నా, నా అంతరాత్మలో ఆటలాడి నన్ను బంతి చేసినది నువ్వే. ఆరాధనలో ఉన్న సుఖం ద్వేషించుటలో లేదు కదా, నీ తీయని వలుపుల తలపులతో నన్ను మాయ చేసింది నువ్వే. ఇంకా ఎందుకు శంకర్ నీలో తీరని దాహము, అందని పొందని ఆశలతో పెను సందడివైనది నువ్వే. ప్రతి చినుకులో నీ స్వప్నమున్నది, వర్షమంటే నాకు ప్రాణం. ప్రతి శ్వాసలో నీ పిలుపులున్నవి, గానమంటే నాకు ప్రాణం. ఎడతలో కొలువున్న చెలియా ఎచట చూసిన నీవేగా, ప్రతి అణువులో నీ రూపమున్నది, లోకమంటే నాకు ప్రాణం.

గాలి వీచెను మబ్బు కురిసెను పచ్చికే జగమంతట, ప్రతి చిగురులో నీ సొగసులున్నవి, హరితమంటే నాకు ప్రాణం. పుటక ఒక 1000 జన్మల సౌఖ్యమందితి అద్భుతం, ప్రతి తారలో నీ ఛాయలున్నవి, గగనమంటే నాకు ప్రాణం. మొలక నవ్వుల చిలుకవే చిరు ఆశవై నన్ను చుడితివే, ప్రతి పువ్వులో నీ పొందికున్నది స్నేహమంటే నాకు ప్రాణం. ఎన్ని కవితలు ఎన్ని పాటలు ఎదను పూదోటేమి శంకర్, ప్రతి అడుగులో చెలి ఊసులున్నవి, గమనమంటే నాకు ప్రాణం. ఎన్ని కలలు కన్నాను కరిగే మంచు ముక్కల, ఎంత చెలిమి పంచాను తొలగే మబ్బు తునకల. ఇన్ని నాళ్ల నా పయనం నేనేమిటో తెలిపెను, హరితవనం నాటాను కలచి కలుపు మొక్కల. చిగురు తొడుగు ఆశయాలు చిరుతగానే మ్రగ్గెను, ప్రగతి మెట్లు చెక్కాను కూలె పేక ముక్కల. ఈ బంధం ఈ చందం కొన్ని నాళ్ల వేడుకే, మనసు పాట పాడాను ఒలికే విషపు చుక్కల. స్వచ్ఛమైన అనుభూతికి సానుభూతి కరువు, కరుణరథం ఎక్కాను ఒరిగే పక్షి రెక్కల. ఆశించే అభ్యుదయం తోడగునా శంకర్, బతుకు తీపి పంచాను కలిచే విషమ లెక్కల. బ్రతుకులో ఏ తీపి లేదు నాకు నేనే శత్రువు, శ్వాసలో ఏ బలము లేదు నాకు నేనే మృత్యువు. ఎన్ని ఆశలు ఎన్ని ధ్యాసలు అన్ని వృధయైపోవునే, బాటలో ఏ ప్రగతి లేదు నాకు నేనే తీతువు. చంద్రనిప్పుల మాట ఎందుకు చంద్రుడే సెగ కురిసెను, చెలిమిలో ఏ సొగసు లేదు నాకు నేనే హేతువు. కోరికల వడగాల్పులే తన కోవెలంటే ఏమి చేయను, కలిమిలో ఏ శాంతి లేదు నాకు నేనే ధాతువు. ఓటమే నీ నేస్తమైనా పట్టు వదలవదేమి శంకర్, జగతిలో ఏ అండలేదు నాకు నేనే సేతువు.

0: ఇప్పటిదాకా బాసరచులు కార్యక్రమంలో చక్కని వచన రచన నుండి ఏర్చుకొచ్చిన ఖండికలను వినిపించే ఈ బాసరచులు కార్యక్రమంలో ఎలా అయినారు ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సురారం శంకర్ కవితా పంక్తులు చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్. ఇలా రాత్రి 9:30 అట్లనే రేపు పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలు వింటారు రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. పొద్దామట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

సింగిడి సినీ గీతాల సందడి పదాలతో అల్లుకున్న భావాలకు చక్కని సంగీతం, ఆ భావాలను సరైన రీతిలో పలికే గొంతుతోడైతే అదే మదిచేరే పాటగా మారి మనసు తేలిక చేస్తుంది. మరి మీ మదితోచే పాటల్ని వినాలనుకుంటే ఫోన్ చేసి చక్కగా సరదాగా ముచ్చటబెట్టి నచ్చిన పాట కోరచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన మంచి పాటల్ని కోరుకోవచ్చు. మరి మీ మధ్య తోచిన ఆ పాటల్ని వినడానికి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు సరదాగా ముచ్చట పెట్టి.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిరి గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో అక్క బబ్లు.
0: ఆ నమస్తే బబ్లు, బాగున్నావా?
1: ఇప్పుడు వినబడుతుందా?
0: చెప్పు, ఏం చేస్తుంటావు బబ్లు?
1: సరే, ఇంకోటి మీ సైడ్ వర్క్ పడుతున్నాయి కదా చాలా. అయితే నాకు ఎందుకు నేను ఎందుకు ఈ పాట అడిగాను తెలుసా? అంటే
0: ఏ పాట కావాలి? హలో హలో,
1: గణేష్ సినిమాలో కనే మందు ఉందో లేదో ఈ పాట ఎందుకు అడిగానంటే, వర్షం పడుతుంటే ఎప్పుడు వాళ్ళు హీరోయిన్స్ బర్త్డే అంటే కేక్ వాళ్ళు కేక్
0: ఆ సిచ్యువేషన్ కి నీకు ఇప్పుడు వాతావరణం బాగుంది, ఆ పాట వినాలనిపించింది.
1: ఏం చక్కగా ఆ హీరో కేక్ అంటే ఆ కాజలకు వాళ్ళు బర్త్డే అప్పుడు ఆ సినిమాలో అంటే ఆ సినిమాలో తను కేక్ తినిపించడం అది ఆ సీన్ వాళ్ళు నచ్చింది అబ్బా.
0: ఆ సన్నివేశం గుర్తొచ్చి వెదర్ కి తగ్గట్టుగా పాట కోరాలనుకున్నావు.
1: అందుకనే చాలా స్లో సాంగ్ మంచి అసలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది అబ్బా, 100 సార్లు ఆయన వింటుంటే
0: తప్పకుండా. సరే సరే, మరి పాట వినేద్దాం.
1: ఓకే అక్క,
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి వానలు పడుతూ ఉంటే ఎవరికి ఆ వాన చూస్తూ చక్కగా ఆ మట్టి వాసనని ఆస్వాదించాలనిపించదు చెప్పండి? చిన్నప్పుడైతే బాగా వానలో తడవాలి అనిపించేది కదా, ఇప్పుడు పిల్లలకు ఆ సంతోషం లేదు. తడవాలన్నా బొబ్బొబ్బా అని చిరాకు పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇష్టపడ్డా కొంతమంది మాత్రం చిరాగ్గా ఇదవుతుంటారు కదా. మరి వానలో తడవడం ఎంత ఇష్టంగా ఉంటుందో అంతే జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. మరి వానలో తడవడం ఇష్టమున్నా ఆ వాన నుంచి వచ్చే సర్ది దగ్గు జ్వరాలకి జరంత దూరంగా ఉండాలంటే మనం ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్లో ఫ్లూ టైఫాయిడే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి. అయితే ఆహారం మీద సరైన శ్రద్ధ పాటిస్తే అలాంటి సమస్యలు రాకుండా ఈ వానాకాలాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మనకు ఎక్కువగా వానాకాలంలో క్యాబేజీ కాలిఫ్లవర్ లాంటి ఆకుకూరలకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలోని తేమ, సహజ సిద్ధమైన ఆకుకూరల్లో ఉండే తేమ కారణంగా అందులో క్రిములు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటిని వండితే మాత్రం మంచిగా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత వేనీళ్ళలో ఒకసారి వేసి తీసిన తర్వాత సరిగ్గా వండుకుంటే బాగుంటుంది. అలానే వర్షాకాలంలో ఆహారంలో దోసకాయ, టమాటో, బీన్స్, ఓక్రా, ముల్లంగి పాటు పొట్లకాయ, బూడిద పొట్లకాయ, బెండకాయ ఇట్లాంటివి తింటూ ఉంటాం మనం. మరి ఈ కూరగాయలు చేర్చుకొని తినడం వల్ల మన ఆరోగ్యంకు చాలా మంచిది. పేగు సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అట్లనే మనం ఎక్కువగా వర్షాకాలంలో వేడివేడిగా మిర్చి పచ్చి లాంటివి కారం కారంగా అనిపించేవి ముఖ్యంగా రోడ్ సైడ్ అలా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తినాలన్న ఇష్టం అందరికీ ఉంటుంది. కానీ మనకు కొంచెం ఇష్టాలని చంపుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని రోడ్ సైడ్ది కాకుండా ఇంట్లోనే శుభ్రంగా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. మెయిన్గా ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసినవి తినకపోవడమే చాలా మంచిది ఈ వానాకాలంలో. అట్లనే ఏ పండ్లు కొన్నా కూడా ఆ పండ్లని శుభ్రంగా కడిగి తినడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడిక్కడ తీసుకున్నవి అందులోనూ ఈ వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకున్న ప్రతి వస్తువుని మంచిగా కడిగి తినడమే చాలా మంచిది మనకు. అట్లనే బొప్పాయి, యాపిల్, మోసంబి, దానిమ్మ వంటి పండ్లు తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది. ఇందులో ఉండేంటి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు మనకు రోగ నిరోధక శక్తిని పెంచడంలో మంచిగా సహాయపడతాయి. మరి వర్షాన్ని ఆస్వాదిస్తూనే ఈ

సీజన్తో పాటు ఆరోగ్యాన్ని పెంచుకోండి. అట్లనే వానలు తడిసి వచ్చిన తర్వాత దుస్తుల్ని చేంజ్ చేసుకోవడం మంచిది. అలానే కాళ్ళు చేతులు తడిసిన వెంటనే వాటిని చక్కగా తుడుచుకొని ఎక్కడ చేతి వేళ్ళ మధ్యలో ఉండే చోట కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా తుడుచుకుంటే మనకు అది తడితోని వచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మీ అందరికీ తెలిసిన ముచ్చటే, కానీ మనం పనిలో వండో ఆ ఏం దుడుతోతి గిట్ల అనగానే అయిపోతుందిలే అని అనుకొని పట్టించుకోం. కానీ ఈ చిన్న సమస్యలే మనకు రాను రాను దురద పెట్టి ఎక్కువైతాయి. ఎందుకు గొంచెంతో పోయేదని గొడ్డల్లాంక తెచ్చుకోండి చెప్పుర్రి. మరి మీకు కూడా ఇట్లాంటి విషయాలు తెలిస్తే నాతో పంచుకోండి. ఫోన్ చేసి మీరు ఫోన్ చేసిన ఫోన్ నెంబర్లు 08732 కోడ్ నెంబర్, 2300081 మరో నెంబర్ 2950081. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు నాతో ముచ్చట పెట్టి నచ్చిన పాట కోరచ్చు.

ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. మరి శ్రోతలు చాలా ఆశగా ఫోన్ చేస్తారు, తనకి మొదటిసారి కాల్ కలవడమట. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈరోజు ఫోన్ కలిసిందట. భీమసర నుంచి నిర్మల, మరి తను కోరిన బొబ్బిలి రాజా సినిమా నుంచి పాటను వినిపించేస్తాను. శ్రోతలు మీరు కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా రోజులకు కలిస్తే మాట్లాడాలి అన్న ఆశ ఉంటుంది, కానీ కొన్నిసార్లు లైన్ కట్ అయిపోతుంది. అందుకని సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఓకేనా? మరి ఇప్పుడు తనకు నచ్చిన ఈ పాటని వినిపించేస్తారా, వినేసేయండి.

0: मुखान मोटी मला
1: सही बात
0: गजब जब जब जब जब जब बबला
1: सही बात
0: नडुवुलो तामरा
1: सही बात
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: తెలంగాణ యాసబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 23008 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. ఇలా 1950లో కర్ణాటక సంగీత విధ్వంసరాలు, దక్షిణ భారత చలనచిత్ర రంగంలో నేపథ్య గాయని ఎంఎల్ వసంతకుమారి జయంతి ఎల. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఉన్నంత పేరుంది. 1958లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన మున్నీట పవలించు నాగశయన పాట తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమైనదిగా పేరొందింది. మాయాబజార్ చిత్రంలో ఆమె పాడిన శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా అనే పాట కూడా చాలా పేరుంది. బీదల పాటలు నా ఇల్లు, భలే అమ్మాయిలు, భూ కైలాస్, జయబేరి, వచ్చిన కోడలు నచ్చింది, మాయాబజార్, ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె గానం చేశారు. 1976లో మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 1977లో సంగీత కళానిధి బిరుదును, రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పురస్కారంను పొందారావిడ. ఆమె గానం చేసిన జయబేరి చిత్రం నుంచి ఈ పాట.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2958081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మరి మీ అందరికీ తెలిసిన ముచ్చట్లే ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కోరిన పాటను కూడా వినిపిస్తున్నాం కదా. మరి ఈయన ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, మా కోసం ఒట్టేసి చెప్తున్న చిత్రం కోసం ఒట్టేసి చెప్తున్న టైటిల్ సాంగ్ వినిపించండి అంటూ పంపించారు. శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరచ్చు. మరి మీరు ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మీరు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా కేరా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి మీరు ఉత్తరాన్ని రాసి మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. జాతీయ అవార్డు పొందిన భారతీయ చలనచిత్ర దర్శకులు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత ఆడూరు గోపాలకృష్ణన్ పుట్టినరోజు ఇయ్యల. ఈయన పూర్తి పేరు మౌతట్టు ఆడూరు గోపాలకృష్ణన్ ఉన్నితాన్. మలయాళం సినిమా పరిశ్రమలోని విప్లవాత్మక మార్పులలో అతని పాత్ర ఎంతో ఉంది. ఆయన మొదటి సినిమా స్వయంవరం, ఇది 1972 విడుదలైంది. కేరళ సినిమా ఉద్యమంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ఆయన. ఇతని సినిమాల్లో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా చిత్రోత్సవానికి వెళ్తూనే ఉంటాయి. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను కూడా ఆయన అందుకున్నారు. 1984 పద్మశ్రీ, 2006 పద్మవిభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. భారతీయ సినిమాకు చేసిన విలువైన సేవలకు గాను 2004 సంవత్సరంలో భారత అత్యున్నత సినిమా పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు ఆయన. అంతర్జాతీయ చలనచిత్ర సమాజంలో పేరుగల అతి కొద్ది మంది భారతీయ సినిమా నిర్మాతల్లో ఇతను కూడా ఒకరు. ఇప్పుడు వింటాం స్వయంవరం చిత్రం నుంచి ఈ పాట.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నాతో సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇలా విశ్వనట చక్రవర్తి నటసార్వభౌమ నటసింహ బిరుదులను పొంది రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు ఇలా ఎన్నో పాత్రల్లో అలరిస్తూనే అటు కుటుంబ నేపథ్య పాత్రల్లోనూ అందరినీ తన నటనతో మెప్పించిన ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత ఎస్వి రంగారావు జయంతి. ఇలా కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన ఎస్వి రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. చదువుకునే రోజుల్లోనే తనకి నటన అంటే ఎంతో ఇష్టమట. అప్పటి నుంచే నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నటన మీదే పూర్తి దృష్టి పెట్టాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ నాటకాలు ప్రదర్శించేవారు. 1946లో వచ్చిన వరుధిని అనే చిత్రంతో ఆయన నటన జీవితం మొదలైంది. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారాయన. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన శైలిలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను పొందారు తను. పాతాల భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతిని కూడా ఆయన అందుకున్నారు. మరి ఇలా ఆయన జయంతి సందర్భంగా ఆయన నటించిన లక్ష్మీ నివాసం చిత్రం నుంచి ఈ పాట.

0: ఇది మనవాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఫాదర్ భాష మేడం, నెల్లూరు నుంచి.
0: ఆహా, నెల్లూరు నుంచి. ఫాదర్ భాష గారు ఏం చేస్తుంటారు?
1: టైలరింగ్ చేస్తాం మేడం.
0: టైలరింగ్ చేస్తుంటారు, ఎన్ని ఏళ్ళు అయింది మీరు టైలరింగ్ చేయబట్టి?
1: మేము మాది 71 మేడం, 1971 కావాలి మా గురువు గారు.
0: అంటే షాప్ బయట ఉంటుందా లేదా ఇంట్లోనేనా?
1: బయట ఉంటది, బాలాజీ నగర్ లో.
0: మంచిగా నడుస్తుందా మరి
1: మేడం?
0: బాగా నడుస్తుందా? కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్నా కూడా కుదరదు ఇంకా, ఎందుకంటే టైం కి ఇవ్వాల్సిందే. ఏ పని అయినా బాధ్యతగా చేయకపోతే అది సరిగ్గా నడవదు. ఓకే అండి, మరి ఏ పాట వినాలని ఫోన్ చేసిర్రు?
1: ఇప్పుడు ఇప్పుడు జరిగిన పాట వెళ్ళింది కదా మేడం, ఆ శ్రోతకు మా కృతజ్ఞతలు. ధన మేర అన్నిటికీ మూలం.
0: శ్రోత కోరిన పాట కాదు అది, నేను వేసిన పాట.
1: ఇలా
0: ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ పాట వినిపించాను.
1: పాలి పాలివాణి కడుపులో చెమటలో ఫలితం ఉంది, పుండి కదా.
0: అవునవును,
1: అదే కష్టపడే ఓడికి అదే. ఆ పాట చాలా బాగుంటది మేడం.
0: అవునవును, ధనం విలువ గురించి ఎంత చక్కగా చెప్పిండు కదా అందులో. అందులో ఆయన నటన కూడా ఎంత అద్భుతంగా ఉంది. ఒక పక్క ప్రతి నాయకునిగా నటిస్తూనే ఆయన ఇట్లాంటి కుటుంబ నేపథ్య దాంట్లో కూడా ఎంత చక్కగా నటించిండు కదా. మరి ఈరోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అమెరికా అబ్బాయిలో ఎందుకాలిడినా ఏ దేశమే ఆ పాట.
0: తప్పకుండా చక్కని పాట కోరిండ్రు, మీరు అడిగిన పాట వస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు, వినేద్దాం.
1: ధన్యవాదాలు మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇది మరపాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. హీరోయిన్ గా, సహాయ నటిగా, అటు చెల్లి పాత్రలో ఇలా అనేక పాత్రలను నటించి తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న నటి తేజస్వి మదివాడ పుట్టినరోజు ఇయ్యల. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి క్రమంగా పాశ్చాత్య నృత్య రీతులపైన దృష్టి పెట్టారు. 2013 వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ చిత్రంలో హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. 2024 రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొన్న రావా. మనం, హార్ట్ అటాక్, లవర్స్, మళ్లీ మళ్లీ రాణి రోజు, పండగ చేసుకో, కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శ్రీమంతుడు, జత కలిసే, ఊర్వశివో, రాక్షసివో, ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు తేజస్వి మదివాడ. తన పుట్టినరోజు సందర్భంగా తను నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు సింగడి సినీ గీతాల కార్యక్రమం. ఎన్నో హంగులతో ఎన్నో భావాలతో చిత్రించే ఒక చిత్రం అందరినీ మెప్పించాలి అంటే అందులో ప్రతి అంశం, కథ, నటీనటుల నటన, ఇలా అన్నీ మనల్ని ఆనందపరచాలి. ఇవన్నిటినీ ఎంతో స్పష్టంగా అద్భుతంగా చూపించేలా చేసేది ఛాయాగ్రాహకులు. ఇలా ఛాయాగ్రాహకుడు చోటకే నాయుడు పుట్టినరోజు. ఇలా ఈయన తెలుగు ఛాయాగ్రాహకులలో పేరొందిన వాళ్ళలో ఒకరు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ చోటకే నాయుడు పనిచేశారు. వారసుడు, రగులుతున్న భారతం, మాస్టర్, చూడాలనుంది, అన్నయ్య, ఆజాద్, ఎదురులేని మనిషి, డాడీ, ఆది, గంగోత్రి, జానీ, ఠాగూర్, అంజీ, గుడుంబ శంకర్, కంచే, బింబిసారా, ఇలా ఎన్నో చిత్రాలకు ఆయన పనిచేశారు.

0: నాదం సృష్టికి మూలం, కనుక సంగీతమే సృష్టికి మూలం.
1: సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
0: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
1: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల కార్యక్రమం. సింగిడిలో చివరిగా ఎపిక్ చిత్రం నుంచి ఎస్కే హరిచరణ్ గానం చేసిన ఈ పాట, హరిశంకర్ గానం చేసిన ఈ పాట

ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇంతతో ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుకున్న పాట ఇంద్రుల రాత్రి హుషారు కార్యక్రమంలో వినొచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టంలో పత్తి సాగు విస్తీర్ణం ఉత్పాదకత పెంచే లక్ష్యంతో 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం పత్తి ఉత్పాదకత మిషన్ను వ్యవసాయ శాఖ గురువారం నాడు ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయంలో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు ఆధారాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చావేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున కంభం వై జంక్షన్ సమీపంలో వేగంగా వస్తున్న ఎరువుల లారీ ఆగి ఉన్న ఆటో ఢీకొనడంతో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 3 అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఒక చిన్నారి గాయాలతో మరణించింది. గాయపడిన వారిని గిద్దలూరు కంభంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్యారిస్లో బీఎన్పీ పరిబా గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఫ్లయింగ్ వేల్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ బాగోన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్లో భారత్ బలాన్ని గెరడిన్ ప్రశంసించారు. భారత్ను కీలక కేంద్రంగా చేసుకుని తమ తయారీకి సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫ్లయింగ్ వేల్స్ చూస్తోందని బాగోన్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం 2 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు కోల్కతాలో ప్రారంభిస్తారు. కమిటీ వ్యవస్థలు, ఆర్థిక పర్యవేక్షణ, పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తారు. గంగానది పునరుజ్జీవనం కింద కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై. మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయిన సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు సొగసు చూడతరమా సినిమా నుంచి అనురాధ శ్రీరామ్ పాడారు ఈ పాటని. సిరివెన్నెల రచన రమణి ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకటేష్, చోటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం

0: 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సమరసింహారెడ్డి సినిమా నుంచి పాట నడుతున్నారు భూదాం. భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, ఇంకా కల్వకృతి నుంచి నేదునేని కళ్యాణ్ చారి, ఆర్మూరు నుంచి జిందం నరహరి లక్ష్మి, ఉదిత్ నారాయణ్ సుజాత పాడారి పాటని సిరివెన్నెల రచన మణిశర్మ సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324052 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్. ఇప్పుడు వచ్చేసింది గులాబీ సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. నల్గొండ నుంచి అంజాచారి, ఉపేంద్ర బ్రహ్మచారి, ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ ఇంద్రావేణి, ఎద్దుమైలారు నుంచి బాలకృష్ణ శారద, వీళ్ళందరి కోసం ఈ పాట. మనో గాయత్రి పాడారు ఈ పాటని. శశి ప్రీతం సంగీతం అందించారు. అలాగే శశి ప్రీతం ఇంకా సీతారామ శాస్త్రి కలిసి రచించారు ఈ పాటని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చాలా బాగుంది సినిమా నుంచి పాటను అడుగుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత, ఇంకా సంగారెడ్డి నుంచి దుర్గేష్ లావణ్య, కాశీబుగ్గ వరంగల్ నుంచి నల సుదర్శన్ సరిత, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. సామవేదం షణ్ముఖ శర్మ రచన, కోటి సంగీతం అందించారు.

0: ప్రాణ సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రాత్పాట. జీన్స్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు బోరంపేట నుంచి సంతోష సుప్రియ, ఇంకా ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి సంకారపు రవి ఉమాదేవి, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, వరంగల్ నుంచి శ్రీశైలం సునీత. వీళ్ళందరి కోసం ఈ పాట శ్రీనివాస్ పాడారి పాటని ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సినిమా నుంచి పాటనడుతున్నారు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, ఇంకా డొంకేశ్వర్ నుంచి లక్ష్మీ ధనుష్, వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి ఇబ్రహీంపట్నం నుంచి గోపి కిషన్ ఉమామతి, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడారు. ఈ పాటని భువనచంద్ర రచన దేవా సంగీతం అందించారు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఏనాది సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు. గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వర రమాదేవి, నిజామాబాద్ నుంచి నరసింహరావు, జక్రన్పల్లి నుంచి అఖిల అరుణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారి పాటని వెన్నెల కంటి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: పెద్దన్నయ్య సినిమా నుంచి పాట నడుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మికి ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. వేటూరి రచన, కోటి సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాము ఆహా సినిమా నుంచి వందే మాతరం శ్రీనివాస స్వీయ సంగీతంలో పాడిన పాట సిరివెన్నెల రచన. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు బూదాన్ పోచంపల్లి నుంచి నెలకొందుల మార్కండేయ, లక్ష్మి వరంగల్ డాక్టర్స్ కాలనీ నుంచి నర్సయ్య రామస్వామి, ఇంకా పెద్దపల్లి ప్రగతి నగర్ నుంచి మల్లేశం రమ్య,

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతుంది.

ఈ కీలక భేటీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇర్దుదిల్ల శ్రీధర్బాబు హాజరవుతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలాగా లాజిస్టిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. కాంగ్రెస్ పీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్న లోపల కుమ్మకయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించేందుకు తేదీ సమయం వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్దంగా ఉందని, ఇరు పార్టీలు ముందుకు రావాలని సవాల్ విసిరారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాల ఆధారాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలోని ఓటర్ల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గల ఈఆర్ఓ కార్యాలయాల్లో 16 ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. భారత నౌకాదళానికి చెందిన తూర్పు ఫ్లీట్ నౌకలు ఉదయగిరి, కవరత్తి, శక్తి నిన్న సింగపూర్లోని చాంగి నేవల్ బేస్కి చేరుకున్న ఈ పర్యటన ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన సుదీర్ఘ సంబంధాలకు నిదర్శనమని, అలాగే ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత నౌకాదళం కొనసాగిస్తున్న కార్యాచరణ మోహరింపులో ఇదొక భాగమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుంచి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 7 నిమిషాలు కావస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న దిగ్గజ నటుడు ఆయన. నటులు, దర్శకులు, కథా రచయిత, నవరసాలను వెండితెరపై అత్యద్భుతంగా పండించే నటుడాయన. విశ్వ నట చక్రవర్తిగా తెలుగు పరిశ్రమలోనూ, అలాగే తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థానాన్ని సంపాదించుకున్న విశ్వ నట చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో. మరి ఇంతకీ ఎవరైనా, ఇందాక పాట వేశాను కదా, మరి గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 0402324052. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: పాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30

0: のジェネレンジン。
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: దానవీరులారా, దిక్పాలకులను బంధించి హిరణ్య నగరం మనకు కొనియండి. సూచితివా నారదా, ముల్లోకములు జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చినా.
3: అవునవును, సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కందుల పండుగగా కళకళలాడుతున్నది.
2: సేనాపతి, వీరిని కారాగారంలో పారవేయుడు.
3: దానవేంద్ర,
2: ఏం?
3: నాదొక చిన్న విన్నపం. వీరిని వారి వారి స్థానములందే ఉంచవచ్చునే.
2: సురపక్షపాతివి, బుద్ధి పాలించితివి కాదు.
3: ఆగ్రహింపకము. దిక్కులను పాలించుటకు నీకునూ ఎవరో ఒకరు కావలెను కదా. నీ ఆజ్ఞకు బుద్ధులై వారే పరిపాలించగలరు. నీకు కావలసినది వారిపై సార్వభౌమాధికారమే కదా.
2: నీ ఆలోచన బాగునే ఉన్నది. పరిపాలనా దక్షత గల సమర్థులను జార విడవకూడదు. మీరందరూ నా ఆజ్ఞకు బద్ధులై ఉండవలే. సమ్మతమా?
4: సమ్మతమే సోదర.
2: ఛీ, మరలా అదే కూత. మరొకసారి అట్లా సంబోధించిన నీ నాలుగు 1000 చీలికలు కాగల. భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమో ఆవిర్భాగము నాకే చెందవలే.
5: చిత్తం.
2: నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే.
4: చిత్తం.
2: నిరంతరము నా నామమునే చెప్పించవలే.
4: చిత్తం.
2: ఏమి చిత్తము? ఏది? మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును చెప్పింపుడు.
3: నమో హిరణ్యాయ నమః.
6: నమో హిరణ్యాయ నమః.
2: నారదా,
1: ఇప్పటికి ఇంతకీ ఆ నటుడు ఎవరో గుర్తొచ్చే ఉంటుంది కదా. నిజంగా అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. దేవతా పాత్రలు, దేవుళ్ళు అనగానే మనకి మరి విశ్వ నటుడు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అలాగే కొన్ని పాత్రలు, నారదుడు అనగానే కాంతారావు గారు గుర్తొస్తారు. మరి హిరణ్య కశ్యపుడు అనగానే గుర్తొచ్చే ఏకైక రూపం ఎవరు అంటే ఆయనే విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. అసలు ఆ డైలాగ్ తెలివరి నిరాటంకంగా అంత మంచి తెలుగుని, అంటే గ్రాంథిక భాషని, అప్పటి సినిమాల్లో అలాగే ఉండేది కదా, మరి ఆ భాషలో ఉన్న ఆ డైలాగ్స్ ని ఎక్కడా పొల్లుపోకుండా, ఆపకుండా ఎన్ని నిమిషాలైనా సరే అలా అలా అలా చెప్పేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన ఒక సింహాసనం పైన కూర్చుంటే వచ్చే టీవీ ఆ రాజసం మరీ నటుడికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. మరి ఈరోజు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
7: వివాహ భోజనం.

మంది పాట విన్న తర్వాత ఎస్వీఆర్ లాగా ఆహాహాహాహా అనడానికి ట్రై చేసి ఉంటారు సీరియస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడానికి పాటని ఈ కాలంలో ఎక్కువగా వాడుతున్నారట. ఏది ఏమైనా ఆ టైంలో ఇలాంటి ఒక సినిమాని అండ్ ఎస్పెషల్లీ అలాంటి ఒక పాటను తీయడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. 11:15 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం నట శేఖర ఎస్వి రంగారావు గారి గురించి. 12 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై నటనని, అంటే రంగస్థల ఏమంటారు, రంగస్థలంపై నటన అంటే నాటకాలు చేయడం మొదలుపెట్టారు ఎస్వి రంగారావు గారు. ఎక్కువగా చదువుకునే రోజుల్లో నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది ఎస్విఆర్ గారికి. నిజంగా అప్పటి కాలంలో, అంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, ఆసక్తిగా ఉంటామో, అలా అప్పట్లో నటన రంగం అంటే రంగస్థలమే. ఇక ఆ తర్వాత కాలంలో చదువుకున్న తర్వాత కొన్ని రోజులు ఫైర్ ఆఫీసర్గా వర్క్ చేశారు. అయితే నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి 1946లో వరూధిని అనే ఒక తెలుగు సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు అని చెప్పొచ్చు. అయితే అప్పట్లో ఎస్విఆర్ రావు బిఎస్సి అనే ఒక స్క్రీన్ నేమ్ ఉండేదన్నమాట. ఇక ఆ తర్వాత దాన్ని ఎస్విఆర్ గా కుదిర్చి, అంటే దాన్ని షార్ట్ చేసేసి ఎస్విఆర్ అని చెప్పేసి స్క్రీన్ పైన పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బివి రామానందం, అంటే ఎస్విఆర్ కి రిలేటివ్ అయిన ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలో ఫస్ట్ పాత్ర అనమాట వరూధిని సినిమా. అందులో ప్రవరాఖ్యుడి పాత్రని పోషించారు ఎస్విఆర్. ఆయన మొట్టమొదట కనిపించిన పాత్ర అది. అప్పుడు ఆయన పారితోషికం ఎంతో తెలుసా? 750 రూపాయలతో మొదలెట్టారు. కాకపోతే సినిమా అంత పెద్దగా ఆడలేదు. ఆడకపోయేసరికి మరి అప్పటికి జీవనోపాధి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి తిరిగి మళ్లీ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఎంత అవునన్నా కాదన్నా ఒక్కసారి నటనపై ఇంట్రెస్ట్ పెరిగితే ఆ ఫీల్డ్ ని వదలాలని ఉండదు కదా. అలాగే ఎస్విఆర్ కూడా మళ్లీ సినిమా ప్రయత్నాలు చేయడం, పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ గా నటించే అవకాశం వచ్చింది. చాలా వరకు ఏంటంటే ఎవరైనా తెలుగు తెరకి లేదా ఒక కొత్త ప్లాట్ఫామ్ కి పరిచయం అవుతున్నారు అంటే హీరోగానే పరిచయం అవ్వాలి అనుకుంటారు. కానీ ఎస్విఆర్ అలా కాదు. పాత్ర ఏదైనా సరే ఆ దాంట్లో జీవించి చూపించాలనే ఒక పట్టుదల ఉండేది ఆయనకి. అలా ప్రతినాయక పాత్రలో పల్లెటూరి పిల్ల అనే సినిమాకి గాను అలా ప్రతినాయక పాత్రలో కనిపించారు వెండితెరపై తిరిగి. మరి ఆ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నట సింహ ఎస్విఆర్ అని. మరి ఆ ప్రయాణం ఎలా కొనసాగింది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉందుభేం
1: ఐడియా
0: దుంధువా
1: ఐగురు
0: ఒగ్గర బగ్గర ఐడియా
1: ఐగురు
0: గగ్గోలక ఐజియా
2: గందరగోళక
0: ఐగురు
2: కుర్చాసురం
0: ఐజియా.

0: 정부! 안보! 정부!
1: 하이지야,
2: 와이거르!
0: బుద్ధిగా నే చెప్పినట్టు చదువుకున్నారు, మీకు వాక్శుద్ధి చేస్తాను, లేదా ఘటోత్కజుల వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తారు.
3: కుంభాగ్రాలపై మన శుంభత్వజముగ్రాల చూడవలదే గగన పాతాల లోకాలలోని సమస్త భూత కాటులు నాకే మ్రక్కవలదే. ఏ దేశమైన నా అదే సముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే.

0: నా సహచరులకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రులను భక్షించాలి.
1: హాయ్ హాయ్ నాయక.
2: శత్రువులు
3: భషిత్తం.
2: నీకు తగదంటే కదరా, ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం?
0: యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత.
2: అది మంచి పనే సుపుత్ర, మంచి పని.
0: నమో మాత, నమో నమ.
4: విన్నారు కదా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఇంట్రడక్షన్ సీన్ అదనమాట. నిజానికి మనకి కొన్ని పాత్రలకి ఇందాక అనుకున్నట్టుగా కొంతమంది గుర్తొస్తారు, కానీ ఎస్వి రంగారావు గారిని ఏ పాత్రలో ఊహించినా కూడా నిజానికి ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపిస్తుంది. మాయాబజార్ లో ఘటోత్కచుడిగా ఆయన పాత్ర ఆ సినిమాకి నిజంగా బ్యాక్ బోన్ లాంటిదని చెప్పొచ్చు. అండ్ తర్వాత మాయల ఫకీరు వేషమైన, బాధ్యతలు మోసే అన్నగారి పాత్రైనా, ఇక ఆడదాన్ని మోహించిన కీచకుడి పాత్రైనా సరే. అండ్ అంతేకాదు, ఒక సినిమాలో మరి అంధుడి పాత్రలో కూడా కనిపించారు ఎస్వి రంగారావు గారు. ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకి జీవం పోసిన మహానటుడు ఆయన. అంతేకాదు, మనం సావిత్రి గారిని మాట అంటారు, ఏ కంట నీరు కావాలంటే ఆ కంట నీటితో నటించగల నటు నటన ఆవిడదైతే, కనుబొమ్మలతోనే నవరసాలు పలికించగల నటులు కేవలం ఎస్వి రంగారావు గారు మాత్రమే. ఈరోజు ఆయన 108వ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం. మరి ఇంతకీ ఎస్వి రంగారావు గారు మీకు అంటే ఏ పాత్రలో బాగా నచ్చారు, ఏ సినిమాలో ఆయన పాత్ర మీకు చాలా ఇష్టం, నాకు మెసేజ్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు విశ్వ నట చక్రవర్తి నట సింహ ఎస్వి రంగారావు గారి గురించి. నిజానికి ఆయన మానరిజం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డైలాగ్ డెలివరీ అండ్ ఆ డైలాగ్స్ అన్ని కూడా మళ్ళీ రిపీట్ చేసి ఈ డైలాగ్ ఇంకెవరైనా చెప్తే బాగుంటుందని మనం ఇమాజినేషన్ కి కూడా సరిపోదన్నమాట. అంత అద్భుతంగా చెప్తారు. ఇక ఇలాంటి అంటే సాంఘిక జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాల్లో ఆయన వేయని క్యారెక్టర్ అంటూ లేదు. దాదాపు 300కు పైగా సినిమాల్లో ఆయన చేయని పాత్ర అంటూ లేదు. అంటే ఇంటి పెద్దగా బాధ్యతలు మోసే వ్యక్తిగా ఆయన పండించే ఎమోషన్ ప్రతి ప్రేక్షకుణ్ణి కంటతడి పెట్టేస్తుంది. ఎంతమంది చెప్పండి ఆయన సినిమా చూసి కన్నీళ్లు రాకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. లైక్ అంటే ఆయన నటించిన సినిమాలు అంటే 12 కాపురం సినిమాలు. అసలు ఇంటి పెద్దగా ఆయన చేసిన పాత్ర ప్రతి ఇంటి పెద్దని కదిలించే ఉంటుంది ఆ టైంలో. అండ్ అంతేకాదు కీచకుడి పాత్రలో ఆయన తెరగు తెరపై కనిపించినప్పుడు కోపంతో ఊగిపోయిన మనుషులు ఎంతమందో, ఎందుకంటే ఆయన ఎక్కడా నటించరు, ప్రతి పాత్రలోనూ జీవిస్తారు కాబట్టి. అండ్ ముఖ్యంగా ఆయన మానరిజం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిని, ఒక్కొక్క నటుడిని. అలాగా ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేయడం అంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఛాలెంజింగ్ గానే ఉంటుంది.

అని చెప్పాలి. ఎందుకంటే పాత్రకి తగ్గట్టుగా మేనరిజాన్ని అండ్ అలాగే ఆ డైలాగ్ డెలివరీని ఆయన అప్పటికప్పుడు అలా మార్చేస్తాడు. అండ్ అర్థం చేసుకోవచ్చు, చార్లీ చాప్లిన్ లాంటి గొప్ప నటుడే ఎస్వీఆర్ గారిని పొగిడారు అంటే ఎంత గొప్ప నటుడు ఆయన. అసలు ఆయన నటనకి ఏమని పేరు పెడతాం, ఎన్ని బిరుదులు ఇచ్చినా కూడా తక్కువే. మరి ఇంతకీ చార్లీ చాప్లిన్ గారు మరి ఎస్వీఆర్ గారిని ఎందుకు పొగిడారు, ఏ సందర్భంలో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:35 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి నట శేఖర, నట సింహ, విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు, ఆ నిలువెత్తు విగ్రహం నిజంగా ఎంత టీవీగా ఉండేదో అసలు వెండి తెరకి, తెలుగు తెరకి. అండ్ అంటే మొదట్లో ఒక మాంత్రికుడి పాత్రలో అలా కనిపించారు, అంటే ఒక నేపాలీ మాంత్రికుడి పాత్రలో కనిపించారు మన ఎస్వి రంగారావు గారు. ఆ తర్వాత కీచకుడి పాత్రలో, ఆ తర్వాత రకరకాల పాత్రలో, యూనో కృష్ణలీలలు సినిమా కావచ్చు, ఇంకా ఎన్ని రకాల పాత్రలంటే ప్రతి పాత్ర కూడా ఇది ఎస్వీఆర్ గారు కదా అంటే.

0: కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా అంటే అసలు ఊహించలేని విధంగా నటించేవారు ఆయన. మీకు ఇంకొక విషయం తెలుసా, ఇందాక చెప్పాను చార్లీ చాప్లిన్ గారు మెచ్చుకున్నారు అని. అంతేకాదు ఎస్వి రంగారావు గారు యముడి పాత్రలో కనిపించినప్పుడు అప్పటి చైనా ప్రధాని కూడా వచ్చి మరీ కలిసి విష్ చేశారట ఎస్వి రంగారావు గారిని. అలా చెప్పుకుంటూ పోతే అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీళ్ళంతరూ కూడా ఎస్వీఆర్ నటనకి ఫిదా అయిన వాళ్ళే. 2013లో ఎస్వి రంగారావు గారి పేరు మీద ఒక పోస్టల్ కార్డ్, తపాలా బిల్లా ఉంటుంది కదా, సో దాన్ని కూడా రిలీజ్ చేశారు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించిన మహానటుడు, గొప్ప నటులు ఎవరు? ఎస్వి రంగారావు గారు. ఏ పద్మలు అందుకోకపోయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థానాన్ని, చిరస్మరణీయుడిగా నిలిచిన ఏకైక నటుడు కేవలం ఎస్వి రంగారావు గారు మాత్రమే. నిజంగా ఏ పాత్రని మాట్లాడుకుందాం, ఇంటి పెద్దగా ఆయన నటించిన తీరు చూస్తే అప్పట్లో ప్రతి ఇంటి పెద్ద ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళే. తర్వాత మాయల పకీరు వేషం, అంటే తర్వాతి కాలంలో స్టేజ్ పైన మనకప్పుడు రంగస్థలం పైన నాటకాలు వేస్తున్నప్పుడు ఎంతో మంది ఎస్వీఆర్ గారి ఆహార్యాన్ని, ఆయన మానరిజాన్ని ఏమంటారు, కాపీ కొట్టి నటన చేసిన వాళ్లేనట. మరి అంత గొప్ప నటులు మన తెలుగు తెరకి దొరకడం అనేది నిజంగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.
1: ఏదో మోసం జరిగింది.
2: అరే లోకల్ టెలిగ్రామే, ఈ ఊరిదే?
1: అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్.
2: సరే నువ్వు ఎందుకు ఏడో?
1: లేదు సార్.
2: సరే నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో.
1: సార్ గణపతికి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్.
2: చైనీయా, కనీసం ఈ వంక మీద సృష్టిగా పోంచేద్దాం.
1: సార్ సార్ మీరు పదేవారు సార్.
3: మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా?
2: అది నేను ఒక అందుకు చెప్పమన్నాను.
3: అది నాకు తెలుసులే.
0: వస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
4: Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta!
3: Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta!
4: Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta!
3: Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta! Geeta!
2: డబ్బడే మరి
3: నువ్వు తాళతలవరా?
2: నువ్వు అలిసి గీ పెట్టిన వరలో
3: బాగా డబ్బులేమో కూడా. నీతో ఏంటి నాకు? చెంగయ్య బాబు చెప్పి వదిలించుకుంటానే.
0: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
5: నేను మురిగి తీరినప్పుడే నా తాపానికి శాంతి ఆ విషయం మర్చిపో.
6: మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని, అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు.
5: గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్దించలేరు. ఆమె నా బారి నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమె నా మందిరానికి పంపించే తీరాలి.
6: అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు.
5: లేవా, నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకి ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో, ఈ మత్స్యరాజ్యమే నా బలతర్పాల మీద, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రమించిన నీవు, నీ మహారాజు, ఈ రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నిన్ను అర్థించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు.
6: తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావు. నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావు. మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం.

0: అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: నటనకు నిఘంటువు ఎస్వి రంగారావు గారు. మరి ఆయన 108వ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన నటించిన సినిమాలు అలాగే ఆ డైలాగ్ డెలివరీని ఓసారి గుర్తు చేసుకుంటున్నాం. 11:42 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు గారి నటనకు భారత రాష్టపతి పురస్కారంతో పాటు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా వచ్చింది. జకార్తా ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ నటుడు ఎస్వీఆర్ గారు. ఇక బంగారు పాపు సినిమాలో ఎస్వి రంగారావు గారి నటనకు ఫిదా అయ్యారు ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ గారు. ఏమన్నారో తెలుసా, ఎస్వీఆర్ పొరపాటున మన దేశంలో పుట్టాడు కానీ ఇంకే దేశంలోనైనా పుట్టింటే ప్రపంచపు నటులలోనే మేటి అనిపించుకునేవారు అట. నిజంగా ఆయన నటన నాకు తెలిసి నా వయసు సరిపోదేమో ఆయన నటన గురించి చెప్పడానికి. అంత అద్భుతంగా నటిస్తారు, నటనకి నిఘంటువు అని చెప్పొచ్చు ఈజీగా. అంటే ఒక ఒక పాత్రని తెలుగు తెరపై కానీ వెండి తెరపై ఆవిష్కరించాలి అంటే ఆ పాత్ర తాలూకు ఆ స్థాయిని వాళ్ళు జీవించాలి. మరి అలా జీవించగల నటులలో మన ఎస్వీఆర్ గారు ఒకరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ ని అనుభవించిన మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు. అయితే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి కథా రచయిత అలాగే దర్శకులు కూడా. బాంధవ్యాలు అనే సినిమాకి అలాగే ఇంకొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. నాది ఆడజన్మే సినిమా గుర్తుంది కదా, మరి నాది ఆడజన్మే లాంటి సినిమాలను నిర్మించిన నిర్మాత కూడా మన ఎస్వి రంగారావు గారు.
4: దేవుణ్ణా, పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఎంత నన్ను చూస్తాడు. నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక.
5: నిజంగా దేవుడికే కాని కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి?
6: నా కళ్ళు పోలేదు సీత,
4: దేవుడు తీసుకుపోయా. రే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడ్డానికి కదరా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. సీత, నాకు చిన్న పని చేసి పెడతావా?
5: ఏమిటండి?
2: ఐఎమ్ డాన్స్ గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. ఇకపోతే రావణ పాత్ర. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ రామాయణం సినిమాలో రావణాసురుడి మోనో యాక్షన్ ఒకటి ఉంటుంది. అందులో నిజంగా ఆయన నటన ముందు ఎవరు నిలబడరేమో అని అనిపిస్తుంది. అంటే ఆయనకి ఆయనే సాటి. కొత్తగా ఎవరైనా నటనా రంగంలోకి రావాలి, నటన నేర్చుకోవాలి అంటే ఎస్వి రంగారావు గారి సినిమాలు పెద్ద బాల శిక్షలాగా ఉపయోగపడతాయి అంటారు. నిజంగా నిజమే. ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు సినీ నటన బాహుబలి ఎస్వి రంగారావు గారు. కాదని ఎవరైనా అంటారా? మరి సంపూర్ణ రామాయణంలో రావణాసురుడి మోనో యాక్షన్ డైలాగ్స్ ఇక ఎవ్వరూ చెప్పలేరు, ఇకపై చెప్పలేరు. ముందు ముందు కూడా ఎవరైనా చెప్పిన దాఖలాలైతే నాకు తెలిసి లేవు. మరి ఆ సీన్లోని ఆ డైలాగ్స్ని ఒకసారి విందాం.

0: ఓకే ఫ్రెషీస్ అండ్ ఎర్లీ కెరీర్ ఆన్ దిస్ సైడ్
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఒకనాడు నయనానందకరమై శోభిల్లి నన్న కొలువు కూటం నేడు శూన్యమై శోభావిహీనమై కల్పావసాన వేళ సంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లతో మగ్గుచుంది. ఈ ఆసనములన్నీ మామక నిర్వేదన నివేశనములై మత్కీర్తి దాహన భీషణానల ఘోషణములై కంత చిచ్చువెట్ట నేనొంటరిగా తిలకించన ఒంటరిగా తిలకించన
3: ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడా పెద్ద కొడుక.

0: నీకి తప్పనివాడా ఖ్యాతి నుండెగివాడా.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 54 నిమిషాలు అవుతుంది. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రకి సంబంధించి అలా ఆయన డైలాగ్లు వింటే ఇమీడియట్ గా సినిమా చూడాలి అనిపిస్తుంది. రామాయణము రావణ గాథ చిరస్మరణీయమన్నది శిలాశాసనమైతే, సంపూర్ణ రామాయణం సినిమాలో ఎస్వీఆర్ నటన అభినయం నిజంగా అలాంటిదే అనమాట, ఒక శిలా పలకం లాంటిది. అసలు ఆ మోనో యాక్షన్ లో ముఖ్యంగా ఆయన పలికించే ఆ నవరసాలు ఏవైతే ఉంటాయో, అంటే లైక్ ఆ బాధ, అంటే తనను తాను అందరూ ఎందుకు ఇలా తనని పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న ఆ రావణుడి అంతరంగాన్ని అసలు కేవలం ముఖాభినయం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే అంత అద్భుతంగా పండించడం అనేది కేవలం కేవలం కేవలం ఎస్వీఆర్ గారికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది. మీకు ఒక సంఘటన చెప్తాను, అంటే ఎస్వీఆర్ నటన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, ఈ సంఘటన వింటే మీకు అర్థమవుతుంది ఆయన ఇంత గొప్ప వ్యక్తి. 1964 మే 5వ తేదీ రాత్రి 9 గంటలు అవుతోంది. ఒక ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనంబాకం విమానాశ్రయం లోపల చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకి స్వాగతం చెప్పడానికి నటరత్న ఎన్టీఆర్, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు, ఇంకా చాలా మంది విమానాశ్రయం ఎంట్రన్స్ లో నిలబడి పూలమాలలు పట్టుకొని నిలబడి ఉన్నారు. అసలు లెక్కకు మించిన జనం ఉన్నారు. అసలు అంటే సినిమా వాళ్ళు ఉన్నారు, అసలు సినిమా వాళ్ళే లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేనంత జనం వచ్చేసరికి వాళ్ళే దూరంగా ఆగిపోయారు. చివరిగా రావాల్సిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపిస్తున్నారు. అతిథి అంటే మామూలు అతిథి కాదు, ఆయన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న వ్యక్తి. నర్తనశాల సినిమాకి గాను ఎస్వీఆర్ గారికి అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వచ్చిన సంఘటన అది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొని తిరిగి వస్తున్న నట యశస్వి ఎన్టీ ఎస్వీఆర్ గారిని విమానాశ్రయం దగ్గరికి రాగానే అసలు జన కోలాహలంతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతుల్లో తెలుగు వాళ్ల కన్నా

0: గొంతులే ఎక్కువగా వినిపించాయి అంటే ఎస్వి రంగారావు గారు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తిని పొందారో అర్థమవుతుంది. మరి అలాంటి నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనం ఎక్కడ సరిపోతాం చెప్పండి.
1: మాకు మా రాజ్యానికి నీవు చేస్తున్న మహోపకారం మేము మా ప్రజలు ఎన్నటికి మర్చిపోలేము.
0: వెండి తెర ఘటోత్కచుడైనా, వెండి తెర భీముడైనా, వెండి తెరపై యముడైనా, వెండి తెర పెద్ద అన్నయ్య అయినా, వెండి తెరపై జడ్జిగా కనిపించిన, ఇంకా ఏ పాత్రలో అయినా ఒదిగి ఎదిగిన ఎదురు లేని నటుడు ఎస్వి రంగారావు గారు. మరి ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే కేవలం ఈ గంట సరిపోదు. ఆయన ఈ స్మృతి పదంలో మనతో పాటే ప్రయాణిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో ఇవాల్టి జనరేషన్ ఇప్పటి జనరేషన్ ఏంటి అని అంటే, ఎప్పటికప్పుడు విషయాల్ని ఏమంటారు భద్రంగా దాచుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఎక్కడ దాచుకుంటున్నారు అంటే మొబైల్ ఫోన్స్లలో. కాదా, నిజమా కాదా చెప్పండి. అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఎంజాయ్ చేయడం పక్కన పెడితే, ఇక వాళ్ళు సీరియస్లీ అంటే అక్కడున్న ప్రతి వస్తువుని ఫోటో తీయడం, షేర్ చేయడం, ఫోటో తీయడం అంటే నలుగురితో పంచుకోమన్నారు పెద్దలు, కానీ నిన్ను నువ్వు కోల్పోయి పంచుకోవడం కాదు కదా ఇక్కడ. గాట్ ఇట్? అర్థమవుతోంది కదా. సో ఎక్కడికైనా మనం ఈవెన్ ఒక పెళ్లికి వెళ్ళాము, ఒక ఫంక్షన్ కి వెళ్ళాము, లేదా ఒక చుట్టాలింటికి వెళ్ళాము, చాలా దూర బంధువులు చాలా రోజుల తర్వాత కలిసారు అక్కడికి వెళ్ళాము అన్నప్పుడు వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అంతేకాని మేము ఇక్కడికి వచ్చాము, మేము ఇలా ఉన్నాము, మేము ఇలా చేసాము, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఇది బాగుంది. చాలా వరకు ఇప్పటి జనరేషన్ అంతా కూడా చాలా మంది చేసే పని ఇదేనట. అంటే ప్రజెంట్ ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి ఫ్యూచర్ కి మెమొరీస్ ని గ్యాదర్ చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారట. దానికి మీకు ఒక కథ చెప్తాను. ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్ తన షాప్ ముందు ఒక బోర్డు పెట్టాడంట. ఏంటంటే, 20 రూపాయలకి, అంటే మీరు ఎలా ఉంటారో అలా ఫోటో దిగితే 20 రూపాయలు, మీరు ఎలా అనుకుంటారో అలా ఫోటో తీస్తే 30 రూపాయలు, మీరు వేరే వాళ్ళకి ఎలా కనబడాలి అనుకుంటున్నారో అలా ఫోటో తీస్తే 50 రూపాయలు. గాట్ ఇట్? అర్థమైంది కదా మీకు. మీరు ఎలా ఉన్నారో అలా ఫోటో తీస్తేనేమో 20 రూపాయలు, మీరు ఎలా ఉండాలి అని ఊహించుకుంటున్నారో అలా తీస్తే 30 రూపాయలు, మీరు వేరే వాళ్ళకి, మనం లోపల ఎలా ఉన్నా బయట వాళ్ళకి మాత్రం ఒకలా కనిపించాలనుకుంటాం కదా, మీరు అలా కనిపించాలి అనుకుంటే 50 రూపాయలు అని రాశాడట. మరి ఇంతకీ ఆయన దగ్గరికి ఏ ఫోటో తీసుకోవడానికి ఎక్కువ మంది వచ్చుంటారు? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి ఇందాక నేను అడిగాను కదా, ఒక ఫోటోగ్రాఫర్ అలా బోర్డు పెట్టినప్పుడు ఎవరు ఎక్కువ ఏ ఫోటో దిగుంటారు అని, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ వేటపాలెం నుంచి పెట్టారు. 30 రూపాయల ఫోటో అయి ఉంటుంది, అంటే మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలాగా అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, భూదాన్ భోజంపల్లి నుంచి భోగ మార్కండేయ గారు పెట్టారు, 50 రూపాయల ఫోటో తీయించుకోవడానికే ఎక్కువ మంది వచ్చుంటారు అని. ఓకే, చూద్దాం ఇంకా ఇంకా ఎవరైనా పంపించారా. ఓకే, రైట్. డైలాగ్ల రారాజు ఎస్వి రంగారావు గారి గురించి చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఫోటోకి సంబంధించి ఎలా కనిపించాలి అనుకుంటున్నారో అలాంటి ఫోటోనే తీయించుకొని ఉంటారు. అపర్ణ గారు ఫ్రమ్ బెంగళూరు. సో బెంగళూరు అనే కాదు, బంగ్లాదేశ్ లో ఉన్నా కూడా మనం మన వీబీ తెలుగుని వినొచ్చు. ఎలా అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వీబీ తెలుగుని క్లిక్ చేస్తే చాలు, ప్రపంచం నలుమూలలో ఎక్కడున్నా కూడా వివిధ భారతిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు మాతో, మేము మీతో ప్రయాణం చేయొచ్చు కదా. మరి ఇంకా ఇంకా మీరైతే అసలు ఏ ఫోటో తీయించుకుంటారు? వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే 20 రూపాయల ఫోటో, 30 రూపాయల ఫోటో, 50 రూపాయల ఫోటో, అంటే డబ్బులు కాదు ఇక్కడ మ్యాటర్. అంటే ఎలా ఉంటారో అలా ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా, లేదా ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా? ఐ చూస్ 30 రూపీస్ ఫోటో. ఇస్ దిస్, పేరు పంపించలేదు. కలకోటి పావని, రైట్. ఓకే, నెక్స్ట్. ఇంకా ఇంకా ఇంకా ఇంకా యా 30 రూపీస్. చాలా మంది మీరు ఎలా అనుకుంటే అలాంటి ఫోటో. సో నేను లైక్ ఇప్పటికిప్పుడు నేను ఆర్తి అగర్వాల్ లాగా కనిపించాలి అనుకుంటే అలా ఫోటో తీస్తారనమాట. సో అలాంటిది. మరి ఇంతకీ ఆ ఫోటో

గొప్పగా కనిపించే ఫోటో తీయమనే వచ్చారట. ఇవాళ రేపు పెళ్లిళ్ళు కూడా అలాగే అవుతున్నాయి. నిజమే కదా, 3 రోజుల పెళ్లికి 30 సంవత్సరాల సంపాదన ఖర్చు పెడుతున్నట్టుగా చేస్తున్నారనమాట. 20 రూపాయల ఫోటోకి ఎవరు ఎందుకు రాలేదు? ఎనీ కేసెస్? అంటే మన ఫోటో అంటే మనమే కదా, మరి మనల్ని మనలాగా చూసుకోవడానికి నిజంగా మనం ఇష్టపడమా? మీ సంగతి ఏంటి? మీరు అలా ఇష్టపడతారా? లేదంటే ఇప్పుడు ఫోన్లలో ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి బోల్డెన్ని ఫిల్టర్లు అవి ఇవి వేసుకోవడానికి ఇష్టపడతారా? గెస్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మిమ్మల్ని మీరు మీలాగా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఇంకొంచెం ఎక్కువగా చూపించుకోవాలి అని అనుకుంటారా? మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వామి.

21 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి నరేంద్ర పాడిన పాట విన్నారు, కలర్ఫుల్ చిలక కలర్ ఫోటో అంటూ. మనం కూడా అదే మాట్లాడుకుంటున్నాం కదా. సో మీరైతే ఎలాంటి ఫోటో దిగడానికి ఇష్టపడతారు? మీరులా కనిపించే ఫోటో దిగడానికి ఇష్టపడతారా, లేదా మీరు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా ఉండే ఫోటో దిగడానికి ఇష్టపడతారా? నాకు మెసేజ్ చేయండి ఆన్సర్ 4023240852.

0: ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VV తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: 12:23 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం ఫోటో ఎందుకు అలా, ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే చాలా మంది ఫోటో దిగడానికి ఇష్టపడ్డారట. ఆయన 50 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆయన డైరీలో రాసుకున్నాడు అనమాట విషయాలు, నీకెలా తెలుసు అని నన్ను అడుగుతారేమో. సో ఆ డైరీలో ఉన్నాయన్నమాట. ఓకే రైట్, ఇక్కడ పంపించారు. మీరైతే ఏం చేస్తారు అంటే, నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను అంటూ భోగ మార్కండేయ గారు పంపించారు ఫ్రమ్ భూతాన్ పోచంపల్లి. ఆయన అలాగే, నేను అసలు ఫోటోలే దిగను, ఫోటోలు అంటేనే ఇష్టపడను, అసలు ఏ లొల్లి లేదు కదా. హరీష్ కుమార్ ఫ్రమ్ ఓల్డ్ బోయిన్పల్లి. అట్లని కాదు, ఇవాళ రేపు ఎక్కడో ఒక దగ్గర దిగుతున్నారు కదండి, దిగనంటే ఎలాగా ఫీల్ అవ్వరు మీతో పాటు ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళు? ఓకే రైట్. నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ పంపించారు, మేము పుట్టినరోజు పెళ్లి రోజు ఫోటో దిగడం మాకు ఇష్టం, భగవంతుడు ఇచ్చిన వరం మన ముఖవర్చస్సు కనుక ఇదే మంచి పద్ధతి, మేకప్తో దిగిన ఫోటోలు తాత్కాలికంగా బాగుంటాయి తప్ప ఆత్మసంతృప్తినివ్వవు. వెరీ గుడ్. నిజంగా అండి, చాలా మంచి విషయాన్ని చెప్పారు. అండ్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ పంపించారు, నేనైతే నాలా ఉండే ఫోటో మాత్రమే ఇష్టపడతాను, ఇతరులకు నచ్చేలా ఫోటోలు తీసుకుంటే అందులో నేను అనేది ఉండదు, అది పై పైపు మెరుపు మాత్రమే, నన్ను నేను కోల్పోవడం అవుతుంది. వా, నిజంగా ఎంత గొప్ప మాట చెప్పారు. అండ్ అపర్ణ ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు, ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ హౌ ఐఆమ్ లుకింగ్, దట్స్ రైట్. అంటే మనం మనలా ఉండడానికి ఇష్టపడాలి కదా, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చింది కదా, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏఐ వాడాల్సి వస్తుంది, కానీ ఏం చేస్తాం, మనల్ని మనలా అసలు చూపించదు అది. ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదు, తెలుగులో చెప్పినా, హిందీలో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా అర్థం కాదనమాట. మనం మన ఫోటో ఇస్తే మన ఫోటోకి కొంచెం మేకప్ ప్లేస్ ఇస్తుంటుంది. మొన్న నేను ఫోటో పెట్టాను, దానికైతే నాకు లేని బుగ్గలు కూడా పెట్టేసింది అనమాట. ఓకే అండ్ నెక్స్ట్ ఇందిరామూర్తి ఫ్రమ్ బోయిన్పల్లి నుంచి పంపించారు, అసలు ఫోటో దిగేదే ఇంకొకరికి చూపించాను నేను, నేనేంటో నాకు తెలుసుగా. వాహ్, క్యాబ్ అతేమా, సూపర్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను అందరినీ, సో ఎక్కువగా ఏ ఫోటోలు ఇష్టపడతారని. ఇక్కడ ఫోటోగ్రాఫర్ భాషలో మనం మాట్లాడుకుంటే 20 రూపాయల ఫోటో అనేది అసలైన మనం కదా, అంటే మనసులోనూ రూపంలోనూ నిజంగా మనల్ని మనలా ఉండనిచ్చేదే ఆ 20 రూపీస్ ఫోటో, ఐ మీన్ మనల్ని మనలాగా చూపించే ఫోటో. కానీ చాలా మంది దాన్ని రిజెక్ట్ చేస్తారట. ఇప్పుడు కూడా, అప్పుడు ఫోటోగ్రాఫర్ డైరీలోనే కాదు, ఇప్పటికీ కూడా చాలా వరకు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కనిపించడానికి 70% ఆఫ్ పీపుల్ వెనకడుగు వేస్తారు అట. మరి ఎందుకు, ఏంటి తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎందుకలా పీపుల్ వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోతున్నారు, దాని వెనుక రీజన్ ఏమై ఉంటుంది మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక పాట వస్తుంది, పాట తర్వాత వార్తలు వస్తాయి, వార్తల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు మాత్రం వెంటనే ఉండండి 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్, పహల్గాం నుండి

48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్ కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్టాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘేల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావలసిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం,
యువత అభివృద్ధిపై భవిష్య సహకారం కోసం

0: అవసరమైన ప్రణాళికలను అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఓమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్టియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15 నుంచి 27 వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15 నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23 నుంచి కొలంబోలో 2 టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:40 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నేను మీ ఆర్జే స్వాతి. మరి మనం మాట్లాడుకుంటున్నాం మనల్ని మనలాగా చూసుకోవడానికి ఎందుకు ఈ కాలం వాళ్ళు అంటే ఎక్కువగా ఈ జనరేషన్ ఇష్టపడట్లేదు అని. సో చాలా మంది పంపించారు. జైనుద్దీన్ గారు పంపించారు ఏంటి అని అంటే, నాకు నేనుగా అంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోసం నేను ఇష్టపడను. సో నా మొహం నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. దేవుడిచ్చిన గొప్ప వరం మానవ జన్మ అంటూ ఆయన పంపించారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్య ఫ్రమ్ హైదరాబాద్. ప్రతిరోజు అద్దంలో మనల్ని మనమే చూసుకుంటూ ఉంటాం, కానీ రోజు చూసిందే మళ్ళీ 20 రూపాయల ఫోటోలో కూడా అదే చూడాలంటే ఇష్టపడరు. మీరా లేకపోతే జనాల కోసం చెప్పారా? ఓకే ఫైన్, అది కూడా నిజమే. అంటే మనల్ని రోజు చూసుకునేదే కదా, కాస్త కొత్తగా దిగుదాం అని అనుకుంటారేమో మేబీ. అండ్ భారతి కిషోర్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి పంపించారు ఏంటి అంటే, ఎదుటి వాళ్లను వీళ్లను ఇంప్రెస్ చేయడానికి కాదు కదా ఫోటో అంటే, అదొక స్వీట్ మెమొరీ కాబట్టి నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. మరి మీకు మేడం అంట. ఆఫ్ కోర్స్ నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను, కాకపోతే ఈ మధ్య ఏఐ ఏనాను నన్ను లాగా ఉండలించట్లేదు అబ్బా, అది నా తప్పు కాదనమాట. ఓకే, ఎందుకు అంటే ఈ ఇప్పటి జనరేషన్ ఎందుకు వాళ్ళని వాళ్ళలాగా చూపించుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే, ఒకటి వచ్చేసి మనలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో, లేదా ఎదుటి వాళ్ళని చాలా అందంగా లేకపోతే అలా చూసి మనం తక్కువేమో అనే ఒక ఉద్దేశం, అండ్ స్ట్రెస్ ఎక్కువగా, అండ్ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. అంటే ఎక్కువగా మరొకరికి ఎలా కనబడాలి, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఇష్టపడే ఆ భ్రమలోనే బతుకుతున్నారు ఎక్కువ మంది. కానీ రిజం ఏంటి అంటే, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తే ధైర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, న్యాచురల్గా ఉండడానికి అంటే సహజత్వానికి విలువ ఇచ్చేవాళ్ళు ఇష్టపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎదుటి వాళ్ళ అభిప్రాయం కోసం ఎదురు చూసే వాళ్ళు అస్సలు మనల్ని మనలా చూపించుకోవడానికి ఇష్టపడరట. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీకు ధైర్యం ఎక్కువ అయితే మిమ్మల్ని మీరుగా చూపించుకోండి. అండ్ మీరు సహజత్వాన్ని ఇష్టపడతారా, న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారా, మిమ్మల్ని మీరుగా చూపించుకోవడానికి ఇష్టపడండి. లేదు, వాళ్ళు వీళ్ళు ఎవరో ఇంప్రెస్ అవ్వాలి మనల్ని చూసి, వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేస్తే మనకేదో లాభం వస్తుంది అనుకుంటారా? అఫ్కోర్స్, అయితే మీరు భ్రమలో బ్రతుకుతున్నట్టే. మరి దేన్ని యాక్సెప్ట్ చేస్తారో డిసైడ్ చేసుకోండి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఒరేయ్,
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: 12:48 in studio clock.

0: నేను ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫైనల్లీ ఫైనల్లీ ఫోటో గురించి అడిగినప్పుడు ఎన్ని మెసేజ్లు వచ్చాయంటే, ఇన్ఫెర్టి కాంప్లెక్షన్ తో చాలా మంది వాళ్ళని వాళ్ళలా చూపించుకోవడానికి ఇష్టపడరు అంటూ మెసేజెస్ పంపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎడిటింగ్ వచ్చిన తర్వాత ఫొటోస్ అన్ని మారిపోయాయి కానీ అప్పట్లో వచ్చిన రీల్ ఫోటోలే బాగుండేవి అని. కదా, నిజం అన్నమాట. సో రీల్ ఫోటోలు బాగుండేవి, రియల్ లైఫ్ లో మనల్ని మనలాగా చూపించేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, సో రీల్ ఫోటోల ప్లేస్ లో రియల్ లైఫ్ కూడా, అంటే రీల్ ఫోటోలతో పాటు రియల్ లైఫ్ కూడా అలా ఏమైపోయింది, మిస్ అయిపోయింది అనమాట. ఈ మధ్య కాలంలో ఒక మాట బాగా వినబడుతుంది, ఏంటి అని అంటే, నీకు విషయం తెలుసా, నేను ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ కనిపిస్తాను, అస్సలు బాధలు పైకి చెప్పను అంటుంటారు. నిజానికి అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అంటే ఒక రకంగా కరెక్టే. అంటే ప్రొఫెషనల్ గా ఉండాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ లోకి తీసుకురాకపోవడం మంచిదే. కానీ చాలా వరకు ఏం చేస్తుంటారంటే, ఇదిగో ఫోటోలో ఇంప్రెస్ చేసినట్టుగానే అందరూ నా వాళ్ళు అనిపించుకోవాలి, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఓ తెగ కష్టపడిపోతుంటారబ్బా. లోపల వీళ్ళకి ఇన్ని బాధలున్నా, ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా, టైం లేకపోయినా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడిపోతూ ఉంటారు. ఇంతకీ ఇది కరెక్టా తప్పా? మీరైతే ఏం చేస్తారు? మెసేజ్ చేయండి 1042324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 12:55 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మీరైతే ఏం చేస్తారు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి? ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మీరు ఏమంటారు ఫాలో అవుతూనే, అంటే బాధలు పడుతూనే వాళ్ళని ఏమంటారు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారంటే, చాలా మంది నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను తెలుసా, నాకు ఎన్ని ఇది ఉన్నా కూడా నేను అది చేస్తాను తెలుసా అంటారు. బట్ అవసరం లేదు అక్కడ, ఎందుకంటే తర్వాతి కాలంలో నువ్వు చేసిన మంచిని వాళ్ళు గుర్తిస్తారో లేదో తెలియదు, కానీ నిన్ను నువ్వు కష్టపెడుకుంటూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసే పని ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ నీకు మంచిది కాదు కదా. అంటే ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం నిన్ను నువ్వు మోసం చేసుకోదు కదా. అందరూ అంటారు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, నన్ను వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని. మరి వాళ్ళు అలా చేయడానికి ఆ స్పేస్ ఇచ్చింది ఎవరు అంటే 100 to 200% మనమే. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, స్ట్రెస్ లో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, మీరు వాళ్ళకి ఆ పని చేసి పెట్టలేరు అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా, కాకపోతే మొహం మీద కొట్టినట్టు కాకుండా కాస్త సుతిమెత్తంగా సున్నితంగా చెప్పేసేయండి, ఇప్పటికీ కుదరదు తర్వాత చేసి పెడతాను అని. అంతేకాని మీ పనులన్నీ పక్కన పెట్టి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు లేదు లేదు.

క్లాక్లో టైం 1 గంట దాటి 1 నిమిషం కావస్తోంది. మీరు విన్నారు సూర్య వంశం సినిమా నుంచి బాలు గారు, ఆయన అలాగే చిత్రమ్మ పాడిన పాట. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎందుకు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనల్ని మనమే మోసం చేసుకుంటాము అంటే, ఓకే ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఏంటి అని అంటే, మన నవ్వు వల్ల మన సత్ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగించాలని పెద్దలు చెప్తారు. సో అందుకనే అలా ఉండడం మంచిదేనేమో. కాకపోతే ఈ మధ్య నటనా చక్రవర్తులు ఎక్కువ అయిపోయారు, ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఆఫ్ కోర్స్ అది కూడా నిజమే. అంటే నేను అడుగుతోంది ఎదుటి వాళ్ళ దగ్గర ఇంప్రెస్ చేయడానికి కాకా పట్టే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. బట్ చాలా మంది ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటుంటారనమాట. వాళ్ళ గురించి ఏంటో మేడం, నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, కానీ లైఫ్ని నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కదా. అఫ్ కోర్స్ అది కూడా నిజమే, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళని నవ్వించడానికి మన ఏడుపుని కప్పి పెట్టక్కర్లేదు అంటాను నేను. ఏమంటారు ఒకసారి ఆలోచించండి. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందిరామూర్తి గారు పంపించారు ఏంటంటే, ఓకే ఇంకా మీరు ఫోటో సెషన్లోనే ఉన్నారు మేడం, అందం మీద ధ్యాస ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ముఖ్యంగా సినిమాలు ఈ కవుల వర్ణన అతిగా చేయడం వల్లే. ఓకే ఆడపిల్లల్ని అప్సరస ఇంద్రుడు చంద్రుడు అని వర్ణించడం, ఆడపిల్లలు అలా ఉండాలి. ఓకే సో ఇవన్నీ అనర్థాలు సినిమాల వల్లే వస్తున్నాయి అంటారు. కానీ నిజం చెప్పాలంటే సినిమాలు, సినిమా వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ మాటను చెప్తే ఇందిరా గారు, బయట జరుగుతున్నాయి కాబట్టి మేము అవి సినిమాలో చూపిస్తామంటారు. సో వాళ్ళని ఏమనలేము, ఒకటి చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు, వినేవాళ్ళకు ఉండాలి కదా ఏది మంచి ఏది చెడు అని తీసుకోవడం. ఓకే రైట్, మనం ఈ బాధ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఫుల్ ఇంట్లో కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కూడా ప్రొఫెషనల్ లైఫ్లో అవి యాడ్ చేయకూడదు, కానీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అంటే మీ నుంచి ఏదైనా ఆశించినప్పుడు మాత్రం మీకున్న ప్రాబ్లమ్ని చెప్పండి, నేను చేయలేను, నాకు కుదరదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ టైం చేస్తాను అని.

అంటే నీ వాల్యూ తెలియని చోట ఇంకా ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐ మీన్ ఇంప్రెస్ చేయాలని ట్రై చేసి వాళ్ళనేదో మార్చేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటారబ్బా. సో ఇలాంటివి వద్దు అంటాను, ఎందుకంటే మనకు కూడా కొంచెం పాజ్ ఉండాలి. కొంతమందిని చూస్తుంటాం ఓ తెగ పని చేసేస్తూ ఉంటారనమాట, అస్సలు ఇంకా నేను లేకపోతే ఇది లేనే లేదు, నేనే చేసేయాలి అని చెప్పేసి. సి అక్కడ నువ్వు కాకపోతే ఇంకొకరు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళు అలాగే అనుకుంటారు. బట్ టేక్ ఎ పాజ్, కొంచెం పాజ్ తీసుకోండి, మీకు మీరుగా కొంచెం గ్యాప్ తీసుకోండి అంటాను నేను. అంతేగాని ఇంప్రెస్ చేయడానికే పని చేస్తే అక్కడ అప్పటికప్పుడు పేరు రావచ్చు, కానీ ఫ్యూచర్లో మీ పేరు నిలబడుతుందన్న నమ్మకం అయితే లేదు. సో ఎప్పుడైనా ఏ పని చేసినా అది స్నేహమైన, అంటే ఒక రిలేషన్షిప్ అయినా స్నేహమైనా వర్క్ అయినా కూడా డెడికేషన్తో చెయ్యండి, ఇంప్రెస్ చేయడానికి కాదు, కాకూడదు. ఏమంటారు, నిజమే అంటారు కదా. రైట్, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ఏంటంటే, ఈరోజు కాస్త పని ఎక్కువై మీ ప్రోగ్రామ్ వింటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాను. చూసారా, నేను ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ మీతో మాట్లాడట్లేదు, జస్ట్ నా పని నేను చేసుకుంటున్నాను అంతే. ఇలాగే మీరు చేయండి అని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: దొంగ సినిమా నుంచి ఎస్పీ చూడండి. ఆయన అలాగే ఉష పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది 1 గంట దాటి 9 నిమిషాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్అండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రకటించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్టంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్అండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలైలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆర్అండ్బి శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాలను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని గడువు విధించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ లేఖ రాశారు. 2014లో రాష్టం ఏర్పడేనాటికి అప్పులు బకాయిలు 90,161 కోట్లు ఉంటే 2023 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 8,21,651 కోట్ల రూపాయలకు పెంచిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ సంస్థల పేరిట భారీగా అప్పులు చేసి భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,77,58 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల రూపంలో ఏకంగా 2,08,681 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని గణాంకాలతో పేర్కొన్నారు. ఈ అప్పులపై అధికారిక పత్రాలతో బహిరంగ చర్చకు తాను ఇప్పటికీ సిద్దంగా ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేలా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రకటించారు. బండి సంజయ్ సవాలుకు మద్దతుగా స్పందించిన ఆయన రెండు పార్టీల వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందించిన సహకారాన్ని కూడా ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు స్థానిక సంస్థల పనితీరుపై చూపే ప్రభావం, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించిన పలు కీలక సూచనలను మంత్రి సీతక్క ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల పంపిణీ, నిల్వ సౌకర్యాల కల్పన కోసం నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్కు 2,500 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి గాను 9.50 లక్షల టన్నుల యూరియా, 65,000 టన్నుల ఎన్పీకే, 35,000 టన్నుల డీఏపీ పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జాతీయ పత్తి ఉత్పాదక పథకం కింద తెలంగాణలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి. హైదరాబాద్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయ సంచాలకులు గోపి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎంపిక చేసిన 19 జిల్లాల రైతు వేదికల్లో ఈ పంపిణీ చేపడుతున్నారు. ఇందుకయ్యే సబ్సిడీని కేంద్రం 60%, రాష్టం 40% చొప్పున భరించనున్నాయి. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హైవోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతుండటంతో రాష్ట వ్యాప్తంగా ఈ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది నిర్ణయాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమాన్ని అందివ్వడం, విద్యకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో రావడం, గోశాలకు 40 ఎకరాలు కేటాయించడం, వేములు రాజనాలయానికి ఇప్పటికే 150 కోట్లతో శరవంగా అభివృద్ధి జరుగుతుంది, రోడ్డు వెడల్పు 80 ఫీట్స్ జరుగుతా, 3వ బ్రిడ్జి నిర్మాణం జరుగుతా ఉంది.
0: రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్,

0: ఇన్నదరీ గ్రామాల్లో నిర్వహిస్తున్న పండుగల్లో పురుషులు దగ్గర్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి సాంప్రదాయబద్దంగా పూజలు చేసి గ్రామానికి చెందిన పశువులను అక్కడికి తీసుకెళ్లి అడవికి గ్రామానికి మధ్య సరిహద్దుగా ఒక గీత గీసి దాటుడి అనే సాంప్రదాయం ద్వారా పశువులను దానిపై దాటిస్తున్నారు. ఇక్రిశాట్ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ICGV 2012-14, ICGV 1810-30 అనే రెండు అధిక ఒలిక్ వేరుశనగ రకాలు విడుదలకు సిద్దమయ్యాయి. పూణెలో జరిగిన ICAR వార్షిక సమావేశంలో ఈ రకాలను గుర్తించారు. సాంప్రదాయ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడాల్లో ఒలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే పగడ్బందీగా తప్పులు లేకుండా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండలం మద్దికల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, మొదట గ్రామం హద్దులు నిర్ణయించి తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భూములను రీసర్వే చేసి మ్యాపింగ్ చేస్తామన్నారు. రీసర్వే చేయడం ద్వారా ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. అమ్మవారిపేటలో భూముల కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు భూముల రీసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా శ్రీరామ్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ ప్లాంట్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు BRS కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్ BRS పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్రావు ప్రకటించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి టైం అయితే అవుతోంది స్టూడియో క్లాక్ లో 1:21 షో టైం. మరి షో టైమ్ లో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించాలి అంటే ఫస్ట్ మీరు ఆన్సర్ టైప్ చేయండి, తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి మీరు సమాధానం పంపించవలసిన నా నంబర్ 0402324085204224285. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ అదే రేషన్ షాప్ వాళ్ళు ఇది లేదు అంటే మాత్రం బాధగా ఫీల్ అవుతాం. ఇంతకీ ఏంటది క్వశ్చన్ మళ్ళీ అడిగినా? డాక్టర్ గారేమో మీకు ఇది లేదండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే విషయాన్ని రేషన్ షాప్ అతను చెప్పాడనుకోండి చాలా బాధగా ఫీల్ అవుతాం. మరి ఇంతకీ ఏంటది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324085204023232. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

1:22 అవుతోంది, మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఏంటి అంటే కాస్త సరదాగా, మరి చూద్దాం ఎవరు గెస్ట్ చేసి రైట్ ఆన్సర్ పంపిస్తారు. డాక్టర్

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితంగా

0: కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: 128 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి నేను అడిగింది ఏంటంటే, డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే రేషన్ షాప్ అతను లేదంటే మాత్రం కొంచెం బాధగా ఫీల్ అవుతాం, ఏంటది అన్నాను. బాబోయ్ బాబోయ్, ఎంత సో స్వీట్ పర్సన్స్ అనమాట మా లిజనర్స్, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంతమంది పేర్లు చదవాలి ఇప్పుడు, అందుకే స్వాతి ఈజీ క్వశ్చన్స్ అడగద్దు అని నాకు నేను అనుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఓకే, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు అంటే, పద్మావతి, శిల్ప, ప్రసాద్, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ పంపించారే. ఓకే, ఫ్రమ్ హైదరాబాద్, చంచల్ గూడ హైదరాబాద్ నుంచి పంపించారు. బోధన్, పోచంపల్లి నుంచి పొగ మార్కండయ్య, అండ్ అలాగే అనిత, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్నపేట సిరిసిల్ల, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ చింతల్ నుంచి సుశీల్ రైట్ ఆన్సర్ పంపించారు. స్రవంతి, సుశీల్, అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సూర్యశ్రీ, మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూరు నుంచి, శ్రీనివాస్ రెడ్డి, అండ్ అలాగే పుష్ప ఫ్రమ్ సైదాబాద్, హైదరాబాద్ నుంచి పంపించారు. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప, పానగంటి రవి గౌడ్ గారు ఫ్రమ్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి, సునీత ఫ్రమ్ బాచుపల్లి రైట్ ఆన్సర్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కాంచనా కిట్టు ఫ్రమ్ కీసరా, అనంతయ్య ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ అలాగే సుగుణ ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి, పడిగెల రాజు రైట్ ఆన్సర్, మహేందర్ నాగలక్ష్మి, అండ్ అలాగే గంగు మహేందర్ నాగలక్ష్మి ఫ్రమ్ ఇల్లంతకుంట మండలం రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణ ఫ్రమ్ కొండాపూర్, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, అండ్ అలాగే వెంకట నరసయ్య, అప్పలరాజు ఫ్రమ్ పడన, అండ్ ఆల్సో అత్తాపూర్ నుంచి రాజు, అండ్ అలాగే బలరామ్ సరోజా ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే సెంటర్ పాయింట్ బోయిన్పల్లి, భలే ఉంటది కదా ఇలాంటి పేర్లు, సెంటర్ పాయింట్ ఇలాంటివి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, ఆర్మూర్ నుంచి రాధ, అండ్ అలాగే తోట సంతోష్ ఫ్రమ్ పొతంగల్, సతీష్ ఫ్రమ్ వరంగల్, జగదీష్ ఫ్రమ్ యూసుఫ్ కూడా, ఇందిరామూర్తి ఫ్రమ్ బోయిన్పల్లి, జయలక్ష్మి ఫ్రమ్ మంగళగిరి, అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు, అడప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్, కాల శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి రమ్య, అండ్ అలాగే లక్ష్మి, ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి ఫ్రమ్ పంచాగుట్ట, కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా నుంచి, నేతునూరి కళ్యాణ్ చారి, ఇంకా ఇంకా ఇంకా చాలా మంది పంపించారనమాట. ఎంతైనా మీరు చాలా ఏమంటారు స్వీట్ పర్సన్స్ అనమాట. మరి నిజంగా ఆన్సర్ ఏంటి అంటే షుగర్ కదా, డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఉంటాము. అండ్ మేము పాటలో కూడా నేను క్లూ ఇచ్చేసాను, పంచదార ఎడారిలో అంటూ పాట వేసేసాను అనమాట. ఓకే, కానీ యూనో మీకు విషయం చెప్పాలా, షుగర్ అనేది అందరి బాడీలో ఉంటుంది, కాకపోతే దాని లెవెల్స్ ఎక్కువగా తక్కువగా అవుతుంటాయి. చాలా మంది అబ్జర్వ్ చేస్తే షుగర్ వచ్చింది అనగానే ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అది ఉన్నదానికన్నా వీళ్ళు బాధపడితేనే ఎక్కువగా కనిపిస్తుంది అంట రీడింగ్లో, టెస్టుల్లో చూస్తే. అందుకని దానికి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నట్టే దానికి కూడా రకరకాల మందులు ఉంటాయి, మనం ఇంట్లో చేసుకోవాల్సినవి ఉంటాయి, కాబట్టి వాటిని ఫాలో అవుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే బెటర్ కదా. అంటే తీయగా ఉంది కదా అని ఎక్కువ తినేస్తే ఇదిగో ఇలా బాధ పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఏదైనా కూడా అతి ఎప్పుడు మంచిది కాదు. అందుకే నేను ఎక్కువ ఆన్సర్లు చదవని తెలుసా, కొంతమందిపై చదువుతాను, ఎందుకంటే నేను కూడా మీలాగే స్వీట్ పర్సన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 136 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం. మీ ఆర్జే స్వాతితో మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆమె ఓ పేరు మోసిన హీరోయిన్, దాదాపు 200 సినిమాలకి పైగా చేసింది, కానీ ఒక్క బాలకృష్ణ గారితో మాత్రం అస్సలు యాక్ట్ చేయలేదు. మరి ఇంతకీ ఎవరు హీరోయిన్? బాలకృష్ణతో ఇంతవరకు జోడీ కట్టని టాప్ హీరోయిన్, 200 పైగా సినిమాలు చేసి బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించని ఆ హీరోయిన్ ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

హీరోయిన్ బాలకృష్ణ సరసన నటించలేదు అంటే ఇంకా నయ అంజలిదేవి సావిత్రి గారని కూడా పెట్టేలా ఉన్నారు. సరే క్లూ ఇస్తాను, ఏంటంటే ఆవిడికి గుడి కట్టారండి ప్రేక్షకులు. అంటే అంత అందంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం గుడి కట్టిన హీరోయిన్ అంటే ఆమె పేరే గుర్తొస్తుంది. ఆ హీరోయిన్ బాలకృష్ణ సరసన అస్సలు నటించలేదు. ఇప్పుడైనా గెస్ట్ చేస్తారా?

43 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ మీ ఆర్జే స్వాతితో. మరి పాటితో విన్నారు తపస్సు సినిమా కోసం వెన్నెల కంతి రాయక రాజ్ కోటి మ్యూజిక్ అండ్ మనో పాడిన పాట. అండ్ ఈ పాట పాడినప్పుడు అంట చాలా మంది బాలుగారే పాడారు అని అన్నారట. అప్పుడు మనో గారు అనుకున్నారట, అబ్బా నన్ను ఎంత పెద్ద ఇంత పోలుస్తున్నారు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే చాలా లేట్ గా జనాల్లోకి వెళ్ళింది ఏంటంటే ఆ పాట పాడింది బాలుగారు కాదు మనో గారు అని. నిజంగా కొన్ని పాటలకి వీళ్ళిద్దరి అంటే గొంతులు చాలా సిమిలర్ గా అనిపిస్తూ ఉంటాయి, నాకేనా మీకు కూడానా ఏమో. 143 అయితే అవుతోంది. మరి నేనైతే ఇందాక క్వశ్చన్ అడిగాను ఏంటి అంటే 200కు పైగా సినిమాలు చేసినా కూడా బాలకృష్ణ పక్కన హీరోగా సారీ హీరోయిన్ గా చేయలేదు అని చెప్పేసి. అంటే మీరు టైం బాండ్ చూసుకోవాలి కదా, మరి సావిత్రి గారు అంజలిదేవి గారు లేదంటే ఇప్పుడు వచ్చిన సమంత పేరు పెడుతున్నారు. సమంత 200 సినిమాలు ఎక్కడ చేసిందండి, ఎక్కడ చేసింది చెప్తున్నా అడగండి. కాదు కదా, మరి ఆలోచించి కదా ఆన్సర్ చేయాలి. అందుకనే చిన్న క్లూ కూడా ఇచ్చాను ఏంటి అంటే ఆవిడకి గుడి కట్టారు ఫస్ట్ టైం. ఒక హీరోయిన్ కి గుడి కట్టడం అంటే ఆవిడ పేరే గుర్తొస్తుంది అని చెప్పాను. లెట్స్ సీ ఇప్పుడు ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు నేను క్లూ ఇచ్చిన తర్వాత. హై స్వాతి గారు బాగున్నారా? యస్ ఐమ్ వెరీ గుడ్, నైస్, బాగున్నాను. ఇగో ఇందాక పాటలు వేసాను కదా చక్కరా చక్కరా షుగరు పంచదార, సో అంత స్వీట్ గా ఉన్నాను అనమాట. ఓకే లెట్స్ సీ. దివాకర్ ఫ్రమ్ ముమ్మిట రైట్ ఆన్సర్, సత్య ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సునీత ఫ్రమ్ బాచుపల్లి, శ్రీలత ఫ్రమ్ కొత్తపేట, పుష్పశ్రీ అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి సత్యనారాయణ అండ్ అలాగే కవిత, లతా ఫ్రమ్ పోచారం, పోలపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ సిరిసిల్ల జిల్లా, సంతోష్ కుమార్ ఫ్రమ్ ఉప్పల్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపొలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు అండ్ ఎవరు అంటే వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్, శోభారాణి అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ రమయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా ఎవరు అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించాలి, క్లూ ఇచ్చాక చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. జానీ ఎస్కే జానీ ఫ్రమ్ బంజారా హిల్స్ నుంచి అండ్ ఆల్సో ఇంకా భూతాన్ పోచంపల్లి నుంచి బొగ్గ మార్కండేయ, అలాగే అపర్ణ ఫ్రమ్ బెంగళూరు, డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు. ఏ మీరు ఇద్దరు పక్క పక్కన ఉన్నారా, ఇద్దరు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ వెంట వెంటనే వచ్చాయి నాకు ఇక్కడ మెసేజ్లు. ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ అండ్ అలాగే శ్యామల. ఓకే, ఒంటి చేత్తోనే ట్రైన్ ఆపేసే మన బాలయ్యతోనే చేయలేదు అంటే ఏంటి, నాకు తెలియాలి అంట. తెలియాలా, తెలియాలంటే వెయిట్ చేయాలి. అంకుశాపురం నుంచి దొన్నాల సుదర్శన్ గారు, రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత గారు, నల్గొండ చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే యమకిరణ్ ఫ్రమ్ వరంగల్ అండ్ వి శ్రీనివాస్ మధుసూదన్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే నేనే క్లూ ఇచ్చాను అబ్బా, అసలు మీ పేర్లు చదవద్దు ఎందుకంటే నేనే క్లూ ఇచ్చాను కాబట్టి నా పేరే చెప్పుకోవాలి నేను. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, సుచిత్ర సర్కిల్ నుంచి శాంతి రషిత అండ్ ఆల్సో ఇంకా ఎవరు అంటే సివి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఓకే ఫైనల్లీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇందాక కూడా మనకు పెట్టారు ఎవడా వీర ఎవరు ఆవిడ నాకు తెలియాలి తెలియాలి తెలియాలి అంటే ఆవిడ ఎవరు అంటే ఎవరు చెప్పినా చెప్పినా చెప్పినా చెప్పైనా బాలకృష్ణ సరసన నటించని హీరోయిన్ ఎవరు అంటే ఖుష్బు గారు. అంటే పాపం ఆవిడకి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్పే ఉందనుకోండి. కాకపోతే చాలా సినిమాల్లో ఈవిడ్ని అడిగినప్పుడల్లా ఆవిడ హిందీ తమిళ్ సినిమాల్లో చాలా బిజీగా ఉండడంతో బాలకృష్ణ పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇది బాగుంది కదా ఈ లైన్, యా అలా మిస్ చేసుకున్నారనమాట ఖుష్బు. బట్ ఆవిడ నటించిన తెలుగులో కొద్ది సినిమాలు, నిజం చెప్పాలంటే చిరంజీవి గారి పక్కన కూడా ఎక్కడ హీరోయిన్ గా చేయలేదు. ఆ మధ్య కాలంలో వచ్చిన ఒక సినిమాలో సిస్టర్ లాగా కనిపించారు అంతే తప్ప అవును మెగాస్టార్ పక్కన కూడా కనిపించలేదు ఆవిడ. అఫ్కోర్స్ మన తెలుగులో వీళ్ళు ఎంత టాప్ మోస్ట్ హీరోలో మరి హిందీ తమిళ్లో ఆవిడ కూడా అంతే టాప్ హీరోయిన్ కదా, డేట్స్ అడ్జస్ట్ అవ్వలేవు అంతేనండి అంతే. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: 50 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి షో టైమ్ లోనే షో చాలా మంది పేర్లు చదవట్లేదు. అది స్వాతి గారు, మీ భాషలోనే థొండి అంటారు ఇది. ఖుష్బు తెలుగులో అన్ని సినిమాల్లో నటించలేదు కదా అంటే, నేను తెలుగులో 200 సినిమాలు నటించిందని చెప్పానా? ఆ చెప్పానా మీతో? చెప్పలేదు కదా. అందుకే క్వశ్చన్ వినడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఏమంటారు మీరు? మీరు కూడా అదే అంటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: తరతరాల తరగని ఆనందంలో ఏంటి, రోల్ అయిపోయింది కదా. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ చలికాలం వచ్చేసింది, వర్షాకాలం వచ్చేసింది కదా అని చెప్పేసి నీళ్లు తక్కువగా తాగారనుకోండి, ఇలా మాట తడబడుతూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలన్నమాట. అంటే ఇది నాకు నేను చెప్తూ అండ్ అలాగే మీకు కూడా ఓసారి గుర్తు చేద్దామని. రైట్, మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 12 అడుగుల ఎస్వి రంగారావు గారి కంచు విగ్రహం ఎక్కడ ఉంది? ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అది ఎక్కడ? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324052 0042 2424 0 8 5 2 0 4 0 8 5 2. షో టైమ్, మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: సినిమా నుంచి బాలు గారు, ఆయన అలాగే చిత్ర గారు పాడిన పాట వింటున్నారు. 155 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగాను ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాం. శాంతి, రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, ఆయన అలాగే దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వరలక్ష్మి కృష్ణమ్మ, అంకుజాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, భిక్షపతి నిర్మల ఫ్రమ్ ఎక్కడ నుంచి ఓకే హన్మకొండ నుంచి, అండ్ పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపులం, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెట, అపల్ రాజు గారు ఫ్రమ్ పెడనా, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వెల్తుర్తి నరసింహాచారి, అండ్ అలాగే శ్రావణి కేవీరావు, అండ్ అలాగే పిపి రావు గారు ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అంటే చాలా మంది పంపించారు. ఇది కూడా ఈజీ ఆన్సర్ అనుకుంటా. అయినా ఈ రోజు ఆయన జయంతి కదా, తెలియకుండా ఎంతమందికి ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది. మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుంచి మెస్సీ విజయ, అండ్ అలాగే రోజా, విద్యాహరిణి ఫ్రమ్ విద్యాహరిణి మానస ఫ్రమ్ బోయిన్పల్లి నుంచి. ఓ, మీ పేర్లో ముగ్గురు పేర్లు ఉన్నాయండి, విద్యాహరిణి మానస, మీరు ముగ్గురా లేకపోతే మీది ఒకటే పేరా ఏమో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మీరు కామాలు పెట్టలేరు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, అండ్ అలాగే శ్యామల, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న పేట సిరిసిల్ల, అండ్ అలాగే వేముల నరసింహరావు గారు ఫ్రమ్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, అపర్ణ ఫ్రమ్ బెంగళూరు, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ బ్రూస్లీ ఫ్రమ్ చూరారం కాలనీ, మంగళగిరి జయలక్ష్మి గారు, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే ఊర్వశి ఫ్రమ్ సారీ ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, అండ్ అశోక్ కుమార్ ఫ్రమ్ సోమాజిగూడ, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, అండ్ ఆల్సో నిర్మల్ జిల్లా ఎడ్బెండ్ నుండి మేర సాయిలు రైట్ ఆన్సర్ పంపించారు. జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, వనస్థలిపురం నుంచి మహేశ్వరి మురళి, అండ్ ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పైడిపాటి నాగభూషణ్ గారు, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్, అండ్ అలాగే సునీత, కిసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మెట, అండ్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట వరంగల్. మరి ఆన్సర్ ఏంటి అనంటే ఏలూరులో ఉంది, ఏలూరులో ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహం ఉంది. మరి ఎస్వి రంగారావు గారు అనగానే మనకి చాలా పాత్రలు గుర్తొస్తాయి, అందులో యముడి పాత్ర అసలు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతుంది. యముడి పాత్ర ఎస్వి రంగారావు గారి తర్వాత అంతే అద్భుతంగా పోషించిన నటులు ఎవరు అంటే మన కైకాల సత్యనారాయణ గారు. మరి ఆయన పాట ఒకసారి వినేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి మీ ఆర్జే స్వాతితో. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, లైక్ రిటైర్మెంట్ అయిపోయింది, లేకపోతే ఇంకొంచెం ఏజ్ ఎక్కువైంది, ఆ వయసులో ఏం చేస్తారు? అమ్మయ్య, నా బాధ్యతలన్నీ తీరిపోయాయి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు, లేదా రెస్ట్ తీసుకుంటారు. అవునా? వాళ్ళు తిరగాలనుకున్న యాత్రలోని తిరిగేసి వస్తూ ఉంటారు. కానీ ఈ 78 బామ్మ మాత్రం అలా కాదు, కాస్త డిఫరెంట్ అనమాట. సో ఎక్కడుంటుంది అంటారా? కేరళలో ఉంటుందన్నమాట. కేరళలో ఉన్న ఈ 78 బామ్మ ఈ వయసులో కూడా తనకున్న అభిరుచులపై కాన్సన్ట్రేషన్ చేస్తూ, అండ్ దానికి సంబంధించి ఎదుటి వాళ్ళకి దాంట్లో అంటే ముఖ్యంగా ఫిట్ గా ఉండడం, ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన కల్పిస్తోంది. మరి పేరేంటంటారు ఆవిడ పేరు? ఆవిడ పేరు అన్నమ్మ. కేరళలోని కొట్టాయం గ్రామం ఆవిడది. స్కూలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పై చదువుల కోసం యూరప్ వెళ్ళింది. అక్కడ జర్మనీలో నర్సింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ లో జాబ్ వచ్చింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నర్స్ గా, హెడ్ నర్స్ గా పనిచేసి వచ్చేసింది. పనిచేసిన తర్వాత సరే, అక్కడే పనిచేసింది, అక్కడే మ్యారేజ్ అయ్యింది, తర్వాత కొడుకు పుట్టాడు. దాదాపుగా 2014 వరకు విదేశాల్లోనే గడిపింది ఆవిడ. అంతే, ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఆలోచించింది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నెళ్లలో నేనేం చేశాను అని. ఏం చేశారు? చదువుకున్నారు, జాబ్ చేశారు, పెళ్ళయింది, ఒక ఫ్యామిలీని సెట్ చేసుకున్నారు. ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేశారు. కానీ సొసైటీకి ఏం చేశాను అని ఆలోచించింది. ఆ ఆలోచనే ఆవిడ్ని మరి మొత్తానికి తన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఫిట్నెస్ మీద అవగాహన కల్పించేలా చేస్తోంది. మరింతకీ ఈ అన్నమ్మ

ఏం చేస్తోంది? మరి ఈ బామ్మ గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అని. సో ఈ అన్నమ్మ అనే భామ కూడా ఎప్పుడు అలా అనుకోలేదు. సో ఫైనల్ గా ఏంటంటే అన్ని దేశాల్లో అంటే ఒక దగ్గర చదువుకున్నారు, ఒక దగ్గర జాబ్ చేశారు, ఒక దగ్గర పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత తన తోడు ఎవరైతే ఉన్నారో, లైఫ్ పార్ట్నర్ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కేరళకి చేరుకున్నారు అన్నమ్మ. అన్నమ్మకి పర్యావరణం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇండియాకి రాగానే తను చేసింది ఏంటి అంటే 4.5 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసింది. ప్రతి పని వెనక ఒక రీజన్ ఉంటుంది అంటారే, అలా తను ఈ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం ఎంచుకోవడం వెనక కారణం ఏంటి అంటే తన భర్త క్యాన్సర్తో పోయారు. సో ఎందుకంటే అప్పుడు ఆలోచించింది, అసలు దీనికి కారణం ఏంటి, మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోగలుగుతామా, అసలు లైఫ్ స్టైల్కి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఈ వ్యాధి రాకుండా ఉండడానికి. సో వీటన్నిటి గురించి ఆవిడ మళ్ళీ రీసెర్చ్ చేశారు. ఎంతైనా హెడ్ నర్స్గా పనిచేశారు కదా, అందుకనమాట. ఇక కృత్రిమ పద్ధతుల్లో పండించిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుండి రాదు అని కాదు, కొంచెం అవకాశం అయితే తక్కువగా ఉంటుంది అన్న విషయం అర్థమైన ఆవిడ కేరళకి వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టి అలా పంటల్ని పండించడం, అది కూడా దేంతో అంటే కిచెన్లో వాడిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయి కదా, కిచెన్లో మనం వంట చేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్నే ఎరువుగా తయారు చేసి వాడిందట. మరి ఆ తర్వాత ఏం జరిగింది, మరి అన్నమ్మ చేసిన ఈ ప్రయత్నాన్ని మరి ఎవరు గుర్తించారు, తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మించి చూసిన బాకీ గారు బాలు గారు ఆయన అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 2:35 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి విత్ యువర్ ఆర్జే స్వాతితో.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: ఈ రోజు మీట్ ద స్టార్ లో మీరు శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వినబోతున్నారు. ఆయన ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన అలాగే ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు కూడా. మరి మర్చిపోకండి ఈ రోజు సాయంత్రం 8 గంటల నుంచి మీట్ ద స్టార్ మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 2:37 అవుతుంది స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు మన శక్తిశీలిలో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ 78 ఇయర్స్ బామ్మ అన్నమ్మ గురించి. మరి కేరళలో ఉంటున్న ఈ అన్నమ్మ అనే బామ్మ వ్యవసాయం అంటే హెడ్ నర్స్ గా దేశ విదేశాల్లో పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తోంది. అయితే అంతేకాదు ఈ వ్యవసాయ భూమిలో ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ అంతేకాకుండా విమెన్ కోసం స్పెషల్ గా ఒక జిమ్ మెడిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఇవిడ. చిన్నపిల్లలకేమో పూల్లో ఈత నేర్పిస్తుంది, జిమ్ లో విమెన్ కి ఈ ఎక్సర్సైజ్ కి అంటే వ్యాయామానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట ఈ 78 ఇయర్స్ ఉమెన్. అండ్ ఒకవైపు ధ్యాన పద్ధతుల్ని నేర్పిస్తూ ఇంకోవైపు అంటే ఆవిడ ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు అని అడిగి

అయితే ఒకటి చెప్తారు ఏంటంటే, స్విట్జర్లాండ్ లో నర్స్ గా పనిచేస్తున్నప్పుడు కలిగ్ ద్వారా ఆక్వా యోగా నేర్చుకున్నాను. సో ఒకప్పుడు నీళ్ళల్లో దిగాలంటే భయపడ్డ నేను ఇప్పుడు నీళ్ళల్లో అంటే రోజు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ భయం పోయింది. సో దానివల్ల నేను చాలా ఫిట్ గా ఉంటాను అని చెప్తుంది. అయితే అన్నమ్మ చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం తనతో పాటు చుట్టూ ఉన్న వారిలో కూడా ఆరోగ్య స్పృహను పెంచుతూ వస్తోందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ బామ్మ అన్నమ్మ గురించి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకున్నాం 78 ఏళ్ల బామ్మ అందమ్మ గురించి. అంటే లైఫ్ స్టైల్ లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఏ వయసులోనైనా ఫిట్ గా ఉండొచ్చు అంటున్నారు ఈవిడ. అయితే వివిధ దేశాల్లో హెడ్ నర్స్ గా పనిచేసి వచ్చిన తర్వాత కేరళలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మహిళలకి వ్యాయామం అండ్ అలాగే మెడిటేషన్ వీటిలో శిక్షణనిస్తూ అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఎంత ఫిట్ గా ఉంటారు ఆవిడ. అంటే రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ తో పాటు ఆక్వా యోగా అనేది అరగంట నుంచి గంట సేపు చేస్తారట ఈ అన్నమ్మ గారు. అండ్ అంతేకాకుండా రకరకాల ఆసనాలు కూడా సాధన చేస్తూ ఉంటారట. తన ఫామ్ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ద్వారా విమెన్ కి ఈ ఏమంటారు ఈ ట్రైనింగ్ అంతా కూడా ఇస్తున్నారు. యోగాతో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం, మంచి అలవాట్లు ఇవన్నీ కూడా తను ఏదైతే ఫాలో అవుతారో అవన్నీ తన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న ఎస్పెషల్లీ విమెన్ కి నేర్పిస్తూ మరి ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచడానికి పుస్తకాలు కూడా రాస్తున్నారట ఈ 78 ఏళ్ల బామ్మ. నిజంగా ఈ బామ్మకి సేవా గుణం చాలా ఎక్కువగా కనిపిస్తోంది కదా. అంతేకాదు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కి సంబంధించి, ఆ స్కూల్లో కావలసిన అవసరాలకు సంబంధించి విరాళాలు కూడా సేకరిస్తూ ఉంటుందంట. అండ్ తను కూడా ఆ సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆ లాభాన్ని కొంతవరకు స్కూల్స్ కి కూడా ఇస్తారట. మరి ఇంత సేవా గుణం ఉన్న ఈ బామ్మని కేరళ ప్రభుత్వం గుర్తించి కొట్టాయం జిల్లాలోనే ఉత్తమ సేంద్రీయ రైతుగా అవార్డును కూడా ఇచ్చింది. చుట్టూ నాలుగు వైపులా పచ్చటి చెట్లతో ఉన్న ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఈ 78 ఏళ్ల బామ్మ అన్నమ్మ ఉంది కదా, మరి ఈ ఫామ్ ల్యాండ్ ని చూడ్డానికి చాలా మంది వస్తారట. అండ్ అంతేకాదు గవర్నమెంటే, అంటే కేరళ గవర్నమెంటే నేచర్ టూర్స్ ని కూడా ఏర్పాటు చేస్తుందట ఈ బామ్మ ఫామ్ ల్యాండ్ ని విజిట్ చేయడానికి. ఎంత గ్రేట్ కదా. అంటే ఇక నాకేముంది బాధ్యతలు అయిపోయాయని అలా తీరిక కూర్చోకుండా తనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తూ ఇప్పటికీ ఫిట్ గా ఉంటున్న ఈ బామ్మ ఎంతమందికి ఇన్స్పిరేషన్? అందరికీ. మరి మీరేం చేస్తున్నారు? మీ ఆలోచనలు ఏంటి? నిజంగా మీకు ఇలాంటి లేదా మీకు తోచిన ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలోకి తీసుకురండి. తప్పకుండా ఏదో ఒకరోజు మీ ద్వారా అట్లీస్ట్ ఒక 10 మంది బాగుపడ్డా, మీ నాలెడ్జ్ 5 మందికి ఉపయోగపడ్డా మన లైఫ్కి అంతకన్నా ఏం కావాలి.

ఆలోచిస్తారు కదా, మీకు ఇలాంటి ఆలోచన ఉంటే, ఇలాంటి ఆలోచన ఉన్న వారితో కలిసి ఏదైనా సాధించాలి అనుకుంటే అస్సలు లేట్ చేయకండి, ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయండి. ఇది వాటి శక్తిశీలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: అండ్ ఈ రోజు ఫ్రైడే సాయంత్రం 8 గంటల నుంచి మరి మీట్ ద స్టార్ లో మనకి రాబోతున్నారు. ఆ స్టార్ ఎవరు అంటే ప్రముఖ శాస్త్రవేత్త, ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు. మర్చిపోకండి, మీట్ ద స్టార్ ఎవ్రీ ఫ్రైడే 8:00 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు అలా కొనసాగుతోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై రిలవింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకి శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పునరి పాటైనరి కార్యక్రమం షురు అవుతుంది. 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి పెంచిన రుణం, చెట్ల సంస్కారం కథలు, ఇంకా మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపకారికి ఉపకారం కథలు ప్రసారమవుతాయి. శక్తి స్త్రీల కార్యక్రమంలో 5:45 బోరజ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన జానపద గాయని, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి నర్సమ్మతో ముచ్చట ఇంటారు. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి ఇంటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పుండ్రి, పాట అయినండ్రి. మీ మనసుకు నచ్చే పాటలు, మీరు చెప్పే మాటలతో సందడిగా సరదాగా సాగే ఈ కార్యక్రమానికి వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ ని జత చేసి, 2950 మరొక నంబర్ 2300081. ఇప్పుడైతే కార్యక్రమంలో మీ అందరి కోసం విమానం చిత్రం నుండి గాయని మంగ్లీ ఆలపించిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. వాన చిత్ర నుండి ఆకాశ గంగా పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా మాదాపూర్ నుండి రోష్ని, సన్నీ, బన్నీ, శృతి, నియతి, గంగారెడ్డి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల్లా సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు వానా చిత్ర నుండి పాటొస్తుంది, విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో పాటల్ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి పసందైన పాటల్ని అడిగి వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి, 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 5:30 దాకానే ఉంటుంది. ఏంటనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి నుండ్రి. ఇప్పుడు ప్రేమం చిత్రం నుండి పాట.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినరి కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు మాట్లాడ. హలో నమస్తే.
1: నమస్తే అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రచన, ఆదిలాబాద్.
0: రచన ఆదిలాబాద్, ఏం చేస్తుంటావు రచన?
1: నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, జాబ్ చేస్తున్నాను.
0: జాబ్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తారు మీరు?
1: పూణేలో.
0: ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఉన్నారా? అయితే వింటూ ఉంటారు ఎఫ్ఎం?
1: అవును చాలా.
0: చాలానా? అయితే మీకు టైం ఉంటుందా? అక్కడ ఉంటే కష్టం, ఇక్కడైతే వింటారు. మీకు అంటే కాలేజ్ చేస్తున్నప్పుడు ప్లేస్మెంట్ లోనే వచ్చిందా జాబ్, లేకపోతే మళ్ళీ ప్రయత్నించినరా?
1: లేదు, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే వచ్చింది.
0: ప్లేస్మెంట్ లోనే, అయితే మంచిది కదా, చాలా సంతోషం అనిపిస్తుంది వెంటనే, అంటే చదువు కాగానే ఉద్యోగం దొరికింది అంటే. ఇంట్లో వాళ్ళకు కూడా అంతే కదా, వాళ్ళు కష్టపడి చదివించిన దానికి మీరు ఇట్లా ఉద్యోగం తీసుకొని వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీ అమ్మ నాన్న గానీ ఇంట్లో వాళ్ళు?
1: వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరికి స్వీట్స్ పంచారు.
0: అంతే కదా, మరి మీరు సక్సెస్ అయితే అమ్మ నాన్నకే ఆనందం. మీరు అంటే మీకు ఎవరు అక్క తమ్ముడు ఇట్లా ఎవరన్నా ఉన్నారా?
1: అక్క ఉంది.
0: అక్క ఉందా? తను ఏం చేస్తుంటది?
1: తను మ్యారీడ్, ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుంది.
0: ఆహా, అయితే ఇద్దరు సెటిల్ అయ్యారన్నట్టు. అమ్మ నాన్నకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు?
1: లేదు.
0: చెప్పండి రచన, మరి మీరు పాటలు అంటే మీరు కొత్త పాటలు వింటూ ఉంటారా ఇప్పుడు, లేకుంటే పాత పాటలు వింటారా?
1: నాకు రెండు వింటాను, కానీ పాత సాంగ్స్ ఎక్కువగా వింటాను.
0: ఎక్కువ ఇష్టం. చెప్పండి మరి, ఇప్పుడు ఈ పొజ్జామట్ల వర్షం పడుతుంది ఒక పక్క, ఎలాంటి పాట వినాలనుకుంటున్నారు?
1: మంచి మెలోడీ సాంగ్.
0: ఏది
1: సాంగ్ పెట్టే ముందు మా అక్కయ్య కూడా హాయ్ చెప్పండి.
0: పాప పేరు చెప్పండి.
1: రియా.
0: రియా, రియా, హాయ్ రియా. పాట చెప్పండి, ఏ పాట విందని చెప్పండి?
1: ఆకాశం ఏనాటిదో నిరీక్షణ మూవీ.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: మీటింగ్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పునరి పాట ఇనుండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చివరగా విందాం కామ్రేడ్ కళ్యాణ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట.

0: మీరు విన్న ఆ పాటతో ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజ్జామట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి పెంచిన రుణం చెట్ల సంస్కారం కథలు ప్రసారమవుతాయి. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి శ్రవంతి. అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపకారికి ఉపకారం కథ ఇంటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కథలంటే పిల్లలకు మస్తు ఇష్టం ఉంటుంది. నీతి కథలు, విజ్ఞానం, వినోదం అందించే కొత్త కొత్త కథలు చెప్పాలి కానీ ఊగొట్టుకుంటా ఇంటనే ఉంటారు. మరి అసంటి కథలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఏంటనే 100.2 ఎఫ్ఎం ని ట్యూన్ చేయండి, మీ పిల్లలకు అన్ని తీర్ల కథల్ని వినిపించండి. మరి ఇయల్టి కథల్ని షురు చేద్దామా? ముందుగా అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి పెంచిన రుణం చెట్ల సంస్కారం కథలను విందాం. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి శ్రవంతి.

0: రామనాథం గొప్ప ధనవంతుడు. పెద్ద బంగ్లా, తోట, కారు అన్ని సౌకర్యాలు అమర్చుకున్నాడు. ఊళ్ళో దొంగల భయం ఎక్కువ అవుతుండడంతో కాపలా కుక్కని కొని తెచ్చుకున్నాడు. దానికి జూలీ అని పేరు పెట్టి గొప్పగా పెంచసాగిండు. వాళ్ళింటికెదురుగా గుడిసెలో రంగయ్య ఉంటున్నాడు. తల్లి చనిపోయి ఓ కుక్కపిల్ల ఏడుస్తుంటే రంగయ్య ఆ పిల్లని ఇంటికి తెచ్చిండు. దాన్ని టామీ అని పిలుస్తూ తనకున్న దాంట్లో పెడుతూ ప్రేమగా చూసేటోడు. జూలీ టామీని అలసుగా చూసేది. తన యజమాని తనకు బిస్కెట్లు, పాలు, మాంసాహారం పెడతాడని, కారులో తిప్పుతాడని వెర్రవీగేది. టామీకి గంజిమెతుకులే గతి అని నవ్వుకునేది. అంతేకాకుండా రాత్రి కాపలా సమయాల్లో పిలిచి మరీ తనతో పోల్చి వెక్కిరించేది. టామీ బాధపడేదే తప్ప ఏమీ అనేది కాదు. కాలం గడిచింది. రెండు కుక్కలు ముసలయ్యాయి. అరవలేక స్తబ్దుగా పడుకుంటున్న జూలీని చూసి రామనాథం విసుక్కునేవాడు. ఏదో ఒకరోజు దొంగలు పడొచ్చు, అలాంటప్పుడు జూలీ ఏమీ చెయ్యలేదు అనుకున్నాడు. అందుకే ఖరీదైన ఓ కుక్కను కొనుక్కొచ్చిండు. రెండింటికి తిండి ఖర్చు ఎక్కువవుతుందని, ఉపయోగం లేనిది ఎందుకని జూలీని రోడ్డు మీదికి తరిమేసిండు. రంగయ్య మాత్రం వయసులో ఉన్నప్పుడు టామీ ఇచ్చిన భద్రత, రక్షణ, సేవ గుర్తుంచుకున్నాడు. పెంచిన మమకారం వల్ల మరింత ప్రేమగా చూడసాగిండు. మందులు కూడా ఇప్పించేవాడు. జూలీకి గర్వభంగమే కాక తన భవిష్యత్తు ఎలా అని భయం కూడా పట్టుకుంది. అయితే తిండి లేక, శక్తి లేక గుమ్మం వద్ద పడున్న జూలీని చూసి రంగయ్య జాలివడ్డాడు. దాన్ని కూడా చేరదీసిండు. టామీ కూడా ఎంతో ఆదరణ చూపేది. స్నేహంగా కబుర్లు చెప్పేవి. తన పూర్వ ప్రవర్తనకు జూలీ సిగ్గుపడింది. టామీని క్షమించమని కోరింది. టామీ మాత్రం తను అవన్నీ మనసులో పెట్టుకోలేదని, బాధపడొద్దని ఊరడించింది. ఎవరికైనా అహం తగదని హితవు పలికింది. రెండూ కలిసి రంగయ్యకు చేతనైనంత రక్షణ ఇస్తూ అతని ప్రేమను పొందినై.
1: అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి పెంచిన రుణం కథను విన్నారు. ఇప్పుడు ఇదే కథల సంపుటి నుండి చెట్ల సంస్కారం కథను విందాం.
0: రామారావు, రంగారావు మంచి స్నేహితులు. పక్కపక్కనే ఇల్లు కట్టుకుని స్నేహాన్ని మరింత పెంచుకున్నారు. కాని వారిద్దరి భార్యల మధ్య మాత్రం సఖ్యత కుదరలేదు. అన్నింటికీ దెబ్బలాడుకునేటోళ్ళు. చివరికి ఎదిగి పక్కవారి ఇళ్లలోకి వాలే చెట్టు కొమ్మల గురించి కూడా దెబ్బలాడుకొని అవి కొట్టించేసే వరకు ఊరుకునేవారు కాదు. ఆ ఇదిలో తమ ఇంటివైపు వాలిన కొబ్బరి మట్టలను రంగారావు భార్య, తమ ఇంటివైపు వాలిన మామిడి కొమ్మలను రామారావు భార్య కొట్టించేవారు. చెట్లు మోడుల్లా అయ్యాయి. ప్రహరీ గోడకు అటూ ఇటుగా ఎదిగిన స్నేహితులైన కొబ్బరి, మామిడి చెట్లు మౌనంగా రోదించి ఒకరినొకరు ఓదార్చుకున్నాయి. ఒకనాడు రంగారావు కొడుకు రామారావు ఇంట్లో బాలు వడగా గోడ దూకి కొబ్బరి చెట్టు మొదల్లో పడిన బాల్ని తీసుకోబోయిండు. ఒక కాయ అతని నెత్తిపై రాల్చి బుద్ధి చెప్పాలని కొబ్బరి చెట్టు అనుకున్నది. అప్పుడు మామిడి చెట్టు కొబ్బరి చెట్టును వారించింది. అలాగే మామిడికాయలు దొంగతనంగా కోద్దామని మామిడి చెట్టెక్కిన రామారావు కొడుకు కూర్చున్న కొమ్మ విరిచి కింద పడేయాలని మామిడి చెట్టు ఆలోచించగా కొబ్బరి చెట్టు వారించింది. నన్ను వారించిన నీ సంస్కారం ఏమైంది అని అడిగింది. నిజమే, పెద్దల తప్పులకు పిల్లలను ఎందుకు దండించాలి అంది మామిడి చెట్టు. ఆ చెట్లకున్న సంస్కారం మనుషులకుంటే ఆకులు రాలాయని, వేళ్లు వచ్చి గోడలు పాడవుతున్నాయని, కొమ్మలు తమవైపు అడ్డం వస్తున్నాయని దెబ్బలాడుకొని చెట్టును సగం నరికేసే సంస్కృతి పోయి పర్యావరణం బాగుపడుతుంది కదా.
1: ఇప్పటిదాకా అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి చెట్ల సంస్కారం కథ

0: విన్నారు. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్పినరు టి శ్రవంతి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: కతిందా కార్యక్రమంలో ఇప్పుడు మా తాత చెప్పిన మా మంచి కథలు, కథల సంపుటి నుండి అపకారికి ఉపకారం కథను విందాం. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి.
7: చొక్కరాతి అనే గ్రామంలో విద్యార్థి చిన్నతనంలోనే పోలియో సోకి ఒక కాలు కోల్పోయినప్పటికీ కర్ర సహాయంతో నడవడం నేర్చుకుని పట్టుదలగా చదువుతూ మంచి మార్కులతో తరగతి గదిలో ప్రథముడుగా ఉండేవాడు. అదే తరగతిలో ధనవంతుల కుమారుడైన రామం కూడా చదువుతూ అతను అతని స్నేహితులు శివయ్యని ఎప్పుడూ గేలి చేస్తూ ఒకటిన్నర కాలువాడు అని పిలిచేవారు. అయినప్పటికీ ఏనాడు వారిపై కోపగించుకోలేదు శివయ్య. ఆ రోజు చివరి పరీక్ష కావడంతో చేతి సంచి భుజానికి తగిలించుకొని తన చేతికర్ర సహాయంతో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకి బయలుదేరి నడవసాగాడు. కొంతసేపటికి తన పక్కకు వచ్చి ఆగిన కారులో నుండి రామం శివయ్యను కింద పడదోసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. చేతికైన చిన్నపాటి గాయాన్ని లెక్క చెయ్యకుండా పాఠశాలకు బయలుదేరిన శివయ్యను అటుగా సైకిల్పై వస్తున్న వ్యక్తి, "ఎవరు బాబు, అతను నిన్ను కింద పడదోసి కారులో వెళ్ళాడు" అన్నాడు. "అయ్యా, వాడు నా తరగతి వాడే, కానీ ఎప్పుడూ ఇలానే నన్ను ఏడిపిస్తూ ఉంటాడు" అన్నాడు శివయ్య. "సరే, నేను మీ పాఠశాల దగ్గరకు వెళుతున్నాను, నా సైకిల్పై దిగబెడతానురా" అని తన సైకిల్పై ఎక్కించుకుని బయలుదేరాడు ఆ వ్యక్తి. కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన కారు ఆగింది. బిక్కముఖంతో రామం నిలబడి ఉన్నాడు. రామం కారు రిపేర్ అని గ్రహించిన శివయ్య, "అయ్యా, మా రామాన్ని కూడా మీ సైకిల్పై ఎక్కించుకోండి, వాడు పరీక్ష రాయాలిగా" అన్నాడు శివయ్య. "ఏమిటి, నీకు అపకారం చేసిన వాడికి నువ్వు ఉపకారం చెయ్యమంటున్నావా?" అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా. "అయ్యా, స్నేహితుడు చెడ్డవాడైనా మనం మంచివాడుగా మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి, లేకుంటే వాడికి నాకు వ్యత్యాసం ఏముంటుంది?" అన్నాడు శివయ్య. "సరే" అని ఇద్దరినీ పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు ఆ వ్యక్తి. పరీక్ష గదిలోనికి వెళ్లకుండా కంగారు పడుతున్న రామాన్ని గమనించిన శివయ్య, "ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు?" అన్నాడు శివయ్య. "నేను నా పెన్ను కారులో వదిలి వచ్చాను" అన్నాడు రామం. "అంతేకదా, నా వద్ద మరో పెన్ను ఉంది, తీసుకొని పరీక్ష బాగా ధైర్యంగా రాయి" అని రామానికి పెన్ను అందించాడు శివయ్య. పరీక్షలు ముగిసిన అనంతరం అందరూ ఇంటిదారి పట్టగా శివయ్య పెన్ను తిరిగి ఇస్తూ, "మన్నించు శివయ్య, అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అనే నీలాంటివాడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఈరోజు నుండి మనం ప్రాణ స్నేహితులం" అని శివయ్యను ఆలింగనం చేసుకున్నాడు రామం. మిత్రులిరువురు సంతోషంగా ఇంటిదారి పట్టారు.
0: ఇప్పటి వరకు మా తాత చెప్పిన మా మంచి కథలు, కథల సంపుటి నుండి అపకారికి ఉపకారం కథను విన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్పినరు ఎం వాణి. ఇది ఇయాల్టీ కతిందాం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి తిండి దొంగ కాకి నిర్ణయం కథలు, అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి మీరు చెప్తారా నన్నే చెప్పమంటారా కథలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అతివలు అన్ని రంగాలలో నైపుణ్యం సాధిస్తూ ఎన్నో విజయాలను అందుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఎంతో మంది స్త్రీల విజయాలను అనుభవాలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే శక్తి. ఇయాల్టి శక్తి కార్యక్రమంలో బోరేజ్ మండలం పెండలవాడ గ్రామానికి చెందిన జానపద గాయని, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి నరసమ్మతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెట్టుతారు జి గంగామణి.
2: నమస్తే వారంపల్లి నరసమ్మ గారు.
3: నమస్తే అండి.
2: మీరు గత కొంతకాలంగా ఎంతో మందికి గాయనిగా పరిచయమై ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. మీ గానం గురించి అలాగే మీరు పాడిన పాటల గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి, అంటే మీ ఊరు గాని మీ కుటుంబం గురించి గాని.
3: అయితే మాది పెండల్వాడ గ్రామం. మా అమ్మ నాన్న కూలి పనిచేస్తారు. నాకు పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర పాటలు నేర్చుకుని ఇక పాడాను.
2: చిన్నప్పటి నుంచి పాటలు పాడడం మొదలు పెట్టారు.
3: అవునవును మేడం.
2: ఏం చదువుకున్నారు మీరు?
3: డిగ్రీ వరకు చదివాను.
2: ఎక్కడ మీ చదువు అనేది ఎక్కడ సాగింది?
3: 10th వరకు పెండలవాడలోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ఇక ఇంటర్ విద్యార్థి కాలేజీలో చదివాను, డిగ్రీ గౌట్ మెన్స్ కాలేజ్ ఆదిలాబాద్ లో చదివాను.
2: సరేనండి, చదువు చదివిన తర్వాత ఈ గాయనిగా ఎప్పుడు మొదలు పెట్టారు? చిన్నప్పటి నుంచి పాటలు పాడడమన్నారు కదా, అమ్మ దగ్గర ఎలాంటి పాటలు పాడేవారు, నేర్చుకునేవారు?
3: ఎక్కువ జానపదాలే మేడం. ఇక అమ్మ చేన్లల్లో వెళ్ళినప్పుడు పాడేది, బతుకమ్మ దగ్గర పాడేది. ఆ విధంగా నేను కూడా హమ్ చేసేదాన్ని అమ్మతో పాటు జానపదాలే. ఏదో బాగుంది అని చెప్పి పాడుకునేదాన్ని. ఇక తర్వాత ఇట్లా స్కూళ్లలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మా ఇంటి పక్కకు ఒక సంగీత ఆంటీ అని ఉండేది, ఆమె సినిమా పాటలు చాలా బాగా పాడేది. ఆ విధంగా ఇటు అమ్మతోటి అటు ఆమెతోటి నేను బాగా మన రేడియోలో పాటలు చాలా వినేదాన్ని చిన్నప్పుడు. నేను అవి నేర్చుకుని బాగా పాడేదాన్ని. అట్లా స్కూల్లో కూడా పాడేదాన్ని.
2: డిగ్రీ పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేస్తున్నానని, ఆ అవకాశం ఎప్పుడు వచ్చింది?
3: అది తెలంగాణ ఉద్యమం తర్వాత. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అందులో నాకు కూడా ఆదిలాబాద్ నుండి వచ్చింది.
2: అందులో మీరు చేసే పాత్ర ఏంటి, అంటే మీరు ఏం చేస్తారు అందులో?
3: ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో ఆ పథకాలు ప్రజల్లోకి ప్రతి విలేజ్ లో కూడా అందరికి అవేర్నెస్ కల్పించడమే మా పని. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక పథకం, ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది, దాని గురించి ప్రజలకు చెప్పాల. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, మనం తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఫ్రీగా 0 టికెట్తోనే అని చెప్పి పాటల రూపంలో చెప్తాం అన్నట్టు.
2: పాటల ద్వారా చెప్పడం?
3: ఎస్.
2: మరి ఆ స్కీమ్ గురించి ఎలా, మీరు ఆ పాటలు మీరే ఓన్ గా రాసుకుని పాడతారా, లేకుంటే ఇంకెవరన్నా చెప్పినవి నేర్పినవి పాడతారా?
3: అయితే నేను రాయలేను, వేరే వాళ్ళు రాసినటువంటి పాటలు నేను పాడతా. మా టీమ్ లోనే గట్టు వెంకట్రావు అన్న, రాజలింగన్న అని ఉంటాడు, మామిడి పెళ్లి రాజలింగన్న, వాళ్ళు రాస్తారు. ఏ పథకం వచ్చినా ఖచ్చితంగా పాటలు రాస్తారు వాళ్ళు. వాళ్ళు పాడతారు రాస్తారు. మళ్ళీ నాకు కూడా ఈ అమ్మాయి మంచిగా పాడుతుందని వాళ్ళ మా టీమే కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా ఒక పాట రెండు పాటలు రాసుకొచ్చి ప్రతి పథకం మీద నా చేత పాడిస్తారు. ఆ పాటల్ని మేము రికార్డ్ చేసి మామూలుగా ఫోన్ ద్వారానే మాకు కూడా టీఎస్ఎస్ ఆదిలాబాద్ అని ఒక ఛానల్ ఉంది, అందులో అప్లోడ్ చేస్తాం. తర్వాత విలేజ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన పాటలు నేను పాడతాను.
2: మీరు ఈ తెలంగాణ సాంస్కృతిక సారథిలో కాకుండా ఇంకా బయట పాటలు పాడడం అనేది జరిగిందా? ఎక్కడెక్కడ పాడారు?
3: నేను టీవీ ఛానల్స్లలో పాడాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మన ఏసీఎన్ వారు నిర్వహించిన పల్లె జానపదాల ప్రోగ్రామ్ లో టీవీ షోలో పాడాను, ఫైనల్ వరకు వెళ్ళాను. దాని తర్వాత నాకు రేలారి రేలలో అవకాశం వచ్చింది, అక్కడ పాడాను, ఫైనల్ వరకు వెళ్ళాను. మళ్ళీ V6 లో కూడా ధూమ్ తడాకా అని ఉండే రసమయ్య గారు నిర్వహించారు, ఆ ప్రోగ్రామ్ లో కూడా పాడిన, వాటి ద్వారా నాకు మంచి పేరు వచ్చింది.
2: మీరు ఇప్పుడు అలా ఛానల్స్ ద్వారా పాటలు పాడడం అనేది ఎలా, పెళ్లికి ముందు జరిగిందా పెళ్లి తర్వాత?
3: దాదాపు పెళ్లి కంటే ముందే జరిగినాయి ఇవన్నీ కూడా. జాబ్ కూడా పెళ్లి కంటే ముందే వచ్చింది. ఇక దాని తర్వాత యూట్యూబ్ లో కొన్ని పాడడము అట్లా జరుగుతుంది. సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూ జానపదాలు కొన్ని ఏవైనా ఉంటే అవి యూట్యూబ్ ద్వారా పాడతాం అన్నట్టు.
2: మీరు ఇప్పుడు చదువుతో పాటు పాటలు అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ఇలా పాడడము అందరికి ఇప్పుడు అంటే కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది కదా, అమ్మ నాన్న వాళ్ళు అంటే నువ్వు ఇలా వెళ్ళేటప్పుడు ఏమన్నా అన్న సందర్భాలు కానివ్వండి, అంటే కొందరు అంటుంటారు కదా పాట వల్ల మనకేం వస్తుంది, చదువుకొని ఉద్యోగం సంపాదించాలి ఇలా అనే వాళ్ళు ఉంటారు కదా, మీ కుటుంబ సపోర్ట్ ఎలా ఉంది
3: ఆ విషయంలో? మా అమ్మ నాన్న అంటే నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను పాడతాను, నాకు ఇంట్రెస్ట్ కదా, నా పాప చదువుకొని పాటలు పాడని నాకు ఫుల్ ఫ్రీడమ్. మా అమ్మ నాన్న నీ ఇష్టం బిడ్డ, నువ్వు చదువుకుంటావా పాటలు పాడతావా ఏ రకంగా నాకు ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడు ఇది వద్దు అని చెప్పి చెప్పలేరు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను.
2: అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొందరు తల్లిదండ్రులు భయపడుతూ కూడా ఉంటారు కదా, అంటే ఆడపిల్లని బయటకు పంపించడానికి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు
3: వచ్చినాయి, జాగ్రత్తగా వెళ్ళమ్మని చెప్పి బాధపడేవాళ్ళు. నేను ఏ విధంగా వెళ్తున్నానో ఆ విధంగానే వస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి వెళ్లేదాన్ని, తిరిగి మళ్ళీ అవి ఇదే విధంగా వచ్చేదాన్ని.
2: మీరు రేలా ప్రోగ్రామ్ కి వెళ్ళామన్నారు కదా, అక్కడ అనుభవం చెప్పండి. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు పాట, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మంచి గుర్తింపు తెచ్చిన పాట ఏదుంది?
3: ఇక్కడ పల్లె జానపదాలు పాడినాక నాకు రేలా రేలా ఇట్లా ఉంది అని చెప్పి టీవీలో యాడ్ వస్తే చూసి వెళ్ళాను ఇంటర్వ్యూ. అవి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊట్నూరులో ఉండే, నాకు అప్పుడు తెలియదు. అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, నిజానికి ఫోన్ లేదు, అసలు వేరే వాళ్ళ ఇంట్లో టీవీలో చూసి యాడ్ వస్తే వెళ్ళాను. ఇక నా అదృష్టం బాగుండి హైదరాబాద్ ఒక 3-4 మెంబర్స్ వెళ్ళాం, అందులో నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళడం అంటే నాకు తెలియదు నిజానికి, అప్పటి వరకు నేను హైదరాబాద్ కూడా దాదాపు వెళ్ళలేదు. ఇక భయం వేసేది పోయిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటదో ఎట్లా పాటిస్తారో అది ఏం తెలియదు నిజానికి. అంతకుముందు ఇక్కడ పల్లె జానపదలో పాడినా గానీ అయినా అంత దూరం వెళ్లి పాడాలి, పాట పాడగలుగుతాను కానీ అక్కడ ఏ విధంగా ఉంటుంది అన్నది భయం, అక్కడ జడ్జెస్ ఉంటారు అంత అని చెప్పి అట్లా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ సురేష్ సార్ మంచిగా ప్రాక్టీస్ రిహార్సల్ అంతా చేయించేవారు, కొంచెం కొత్త అనుభూతి అయితే కలిగింది నాకు, ఇట్లా ఈ విధంగా ఉంటది షూటింగ్ ఈ విధంగా పాడాలి అని చెప్పేసి కొంచెం తెలిసింది అన్నట్టు.
2: ఆ కార్యక్రమంలో ఎన్ని పాటల వరకు పాడారు మీరు, మీకు మంచి గుర్తింపు వచ్చిన పాట ఏది?
3: 9 పాటలు పాడిన ఫైనల్ వరకు కూడా. నితిన్ హీరో అప్పుడు మాకు మెయిన్ వచ్చి అక్కడ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది, 3rd ప్రైజ్ వచ్చింది. అందులో నాకు చాలా ఇష్టమైన పాట మా అమ్మ నేర్పిన పాటనే. ఈ 9 పాటలలో 7 పాటలు కూడా మా అమ్మ పాడిన పాటలే పాడాను రేలా రేలో. అందులో నాకు చాలా ఇష్టమైన పాట అంటే కట్ట మీది కారా గంట తుమ్మేదాలో తుమ్మేదాలో కలువా విలిసే గౌతాము.

0: ఈ పాట మీకు మంచి గుర్తింపు తెచ్చింది అందులో.
1: అవును,
0: దాని తర్వాత వేరే ఛానల్లో కూడా పాడామని అన్నారు కదా.
1: అవును, అమ్మ నేర్పిన సాధారణ జానపదాలు ప్లస్ ఇక కొందరు రాసి నాతో పాడించిన పాటలు కూడా ఉన్నాయి.
0: అలా ఎవరు అంటే వేరే వాళ్ళు రాసిన పాటలు మీరు పాడినవి హిట్ అయినవి మీకు మంచి పేరు వచ్చినాయి?
1: మంచి పేరు వచ్చిందంటే జైనత్ నారాయణ స్వామి టెంపుల్ పైన చిందమాషన సార్ రాసినటువంటి పాట నాకు ఈ మధ్య చాలా గుర్తింపు తెచ్చింది ఆ పాట. మరి ఇంత చక్కని పాట పాడించిన ఆశన సార్ కు ధన్యవాదాలు. జైనత్ మండలిలో నన్ను అందరూ కూడా ఈ పాట ద్వారా చాలా గుర్తుపడుతున్నారు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అన్నట్టు స్వామి వారి పాట పాడినందుకు. ఈ పాట ఇప్పుడు మీ అందరి కోసం. జగతే జయ.

0: సరేనండి, మీరు ఇంత బాగా పాడుతున్నారు, మీరు ఒక మంచి గాయనిగా పేరు సంపాదించుకున్నారు కదా, మీకు బాగా ఇష్టమైన గాయని గాయకులు ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళు పాడే పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది కదా కొందరికి, అలా మీకు?
1: అవునవును, సినిమా పాటల్లో అయితే నాకు చిత్ర గారి బాలు గారి పాటలు అంటే బాగా ఇష్టం. ఇక జానపద కళాకారులు ఇప్పుడు వస్తున్న గంగా, వీళ్ళు మంచి మంచి జానపదాలు పాడుతారు, వీళ్ళందరి పాటలు దాదాపు ఇష్టమే.

0: నాకు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసే ఈ ఉద్యోగంతో పాటు ఇంకా వేరే ప్రయత్నిస్తున్నారా? మరి బయట పాటలు పాడడానికి ప్రయత్నిస్తున్నారా?
1: అవును, ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా పాడతాను. యూట్యూబ్ ఛానల్లో గానీ ఇంకా ఎవరైనా ఏ రకంగా అవకాశం వచ్చినా పాట రూపం ఖచ్చితంగా వెళ్లి పాడతాను.
0: అంటే యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టారా? ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్
1: పెండల్వాడ హనుమాన్ సాంగ్ తోటి ఒక 6 నెలల కింద ఒక ఛానల్ పెట్టాం, మారంపల్లి మ్యూజిక్ అని. ఆ పాట కూడా చాలా హిట్ అయింది. ఆ ఛానల్ ఓన్ గా పెట్టాము, మా ఊరు వారి సౌజన్యంతో ఒక మంచి పాట తీసినాం, ఆడియో వీడియో తీసాం, చాలా హిట్ అయింది ఆ పాట కూడా.
0: ఇప్పుడు మహిళల్లో అంటే మీరు ఒక గుర్తింపు పొంది ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్రత్యేకంగా అంటే మీ పాట అనేది ఎంతో మంది వింటున్నారు అలాంటి సమయంలో మీకు ఏమనిపిస్తుంది?
1: చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మహిళలకు అంటే ఈ రకంగా కూడా అన్ని రంగాల్లో ఈ రోజు మహిళలు ఎదుగుతున్నారు, అందులో భాగంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది కూడా ఓకే అమ్మ మంచిగా పాడుతున్నావు పర్లేదు నర్సమ్మ అంటే ఇట్లా పలానా ఊరు అని చెప్పి చాలా మంది చెప్పుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది.
0: మీరు ఇప్పుడు పాడే పాటల్ని మామూలుగా కైగట్టి మీరే ఇట్లా ఉంటుందా, దానికి ఏమన్నా అంటే ఇలా పాడాలి ఇలా చెయ్యాలి అని ఏమన్నా నేర్చుకోవడం అనేది ఉంటుందా?
1: ఉంటాయి, ఉన్న పాటకి ఇంకా కొంచెం మెలికలు చేసి ఒక మంచి రాగంతో. ఆల్రెడీ వాళ్ళు పాడే పాటలే మంచిగా ఉంటాయి, దాన్ని ఇంకొక కొంచెం శృతిబద్ధంగానే ఉంటాయి దాదాపు, దాన్ని ఇంకా కొంచెం నా స్టైల్లో నేను అట్లా పాడుకుంటాను అన్నట్టు.
0: అంటే మీరు కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఉన్న పాటని ఇంకా కొంచెం కొత్తగా పాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా పాటలు పాడాలని అనుకుంటారు అంటే దేని గురించి ఒక అంశం తీసుకొని దీని గురించి పాడాలి అన్నట్టు ఏమన్నా ఉందా మీకు గోల్?
1: ఉంది. ఇప్పుడు మహిళల పట్ల గాని ఇంకా ఏదైనా సందర్భం, ఈ పండగల సందర్భంగా వచ్చినాయి గానీ ఇట్లా తీసి పాడాలని ఉంది, ఫ్యూచర్ లో చేస్తాను.
0: మీరు ఇప్పుడు మీ పాటల విభాగంలో ఎక్కడెక్కడికో వెళ్లి దూర ప్రాంతాలకు కూడా వెళ్లి పాటలు పాడాల్సి వస్తుంది కదా, చాలా మంది కొన్ని వేల మందిలో మనం పాడాల్సి వస్తుంది అలాంటి సమయంలో.
1: 12 సంవత్సరాలు అయితే నాకు ఉద్యోగం వచ్చి, అప్పటి నుంచి కూడా మా టీమ్ లో 10-11 మంది ఉన్నాం, 11, అందులో అమ్మాయిని ఒక్కదాన్నే నేను. ఎప్పటి వరకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు, దాదాపు 8 ఇయర్స్ వరకు కూడా నేను ఒక్క అమ్మాయినే. అన్నలందరూ చాలా సపోర్ట్ చేసి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా బస్ ఉన్న వరకే నేను వెళ్తా, అక్కడి నుంచి బండ్లతో వాళ్ళు తీసుకెళ్లడం తీసుకురావడం చాలా మంచిగా చూసేవాళ్ళు. నాకు ఏ రకమైన ఇబ్బంది ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ఆమెతో పాటు ఇద్దరం కలిసి హాయిగా వెళ్తాం వస్తాం.
0: అంటే మీరు ఒక పాట విభాగంలోనే కాకుండా మహిళలు బయటకు వెళ్లి వృత్తి పరంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు, బయటకు వెళ్లి పని చేయాల్సి ఉంటది కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే మీకు ఒక అనుభవం ఉంది కదా, బయటకు వెళ్లి మనం ఒక పని చేసుకుని వస్తున్నాం కదా, మహిళలు ఏదైనా పని చేస్తూ విజయం సాధించాలంటే ఎలా ఉండాలి ఇప్పటి పరిస్థితులలో?
1: నేను ఒక పాట రూపంలోనే చెప్తాను మేడం.

ఇంటి పనులను ఇంపుగజేస్తూ చదువులు ఎన్నో చదివేస్తుంది. పాఠశాలలో కళాశాలలో ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది. పంతులమ్మ

0: వాళ్ళకి ఎవరికైతే పాటలు పాడాలి అని ఇష్టం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దు. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఎవరు పిలిచినా వెళ్ళాలి, పాడాలి. మీకు ఏవైతే పాటలు వస్తాయో అవన్నీ కూడా, ఇప్పుడు కొత్త వచ్చిన పాటలు కూడా అన్ని నేర్చుకోవాలి. జానపదాలు గాని ఏవైనా ఎక్కడ అవకాశం వచ్చినా వెళ్ళి నేర్చుకుని మంచి మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.
1: ఇప్పుడు మీకు ఫోక్ సాంగ్స్ ఒక పక్కకి సినిమా సాంగ్స్ ఒక పక్కకి పెట్టినప్పుడు ఎక్కువగా మీ దృష్టి ఎటు పోతుంది?
0: జానపదం వైపే. జానపదాలు ఎట్లా అంటే జనాల్లో తొందరగా వాళ్ళ మనసుకి హత్తుకుంటాయి అన్నట్టు, తొందర వాళ్ళకి గుర్తుండిపోతాయి, చాలా ఇంట్రెస్ట్ గా వింటారు, నేర్చుకుంటారు.
1: సరే నరసమ్మ గారు, మీరు మీ గాయనిగా మీ అనుభవాన్ని చాలా చక్కగా మీ మాటల్లో చెప్పారు. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇప్పటి వరకు బోరజ్ మండలం పెండలవాడ గ్రామానికి చెందిన జానపద గాయని, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి నరసమ్మతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చటపెట్టినరు జీ గంగామణి. ఇంతటితో ఇయల్టి శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2.

0: अद्भुत गुफा के दर्शन करेंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇలా ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా, అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కడుప అయ్యుబాయి బృందం పాడిన కోలం ప్రేమ పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి బృందం పాడిన కోలం పాటలు వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, ఇంకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు, ముందస్తు చర్యలు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలు వింటారు. రాత్రి 9:45 గీతం కి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 5వ భాగం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగం గ్రామానికి చెందిన బొప్పెనపెల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఉగ్గు కథ 4వ భాగం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపు పొద్దుగల్లా 7:15 ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 9వ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మొదటి సంభాషణ, అట్లనే ముచ్చట శీర్షికన సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియతో ముచ్చట మొదటి భాగం, ఇంకా ఆనందాన్ని కప్పేసే ఆలోచన మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతాయి. రేపొద్దుమట్ల 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాల నాగమ్మ బుర్రకథ 4వ భాగం వింటారు. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావాల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన పాడి రైతు నీరిటి గణేష్ తో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు వింటారు. షామ్య గజల్ కార్యక్రమంలో రేపు రాత్రి 9:45 చందన్ దాస్ పాడిన గజల్లు 3వ భాగం ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 6:10.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలనీలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రుణాల ద్వారా మొత్తం 8,21,651 కోట్ల అప్పులను మిగిల్చిందని పేర్కొంటూ అధికారిక రికార్డులను సమర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వడ్డీ కింద 2,08,681 కోట్ల రూపాయలను క్రమబద్దంగా చెల్లిస్తూ రాష్ట్రానికి 22,142 కోట్ల రూపాయలను ఆదా చేసిందని స్పష్టం చేశారు. అలాగే ఏ విధమైన ఆధారాలు లేకుండా సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. వాస్తవాలను ప్రజల ముందు పారదర్శకంగా ఉంచేందుకు దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని భట్టి విక్రమార్క తెలియజేశారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని మహిళా శిశు వికాస కేంద్రంలో జ్యూట్ బ్యాగ్ తయారీ, కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. నారీశక్తి వందన్ అధినియం బిల్లును అతి త్వరలోనే పార్లమెంటులో ఆమోదింపచేసి 133% మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. నల్గొండలో జరిగిన నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒకటి చీకటి అధ్యాయమని అభివర్ణించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ వ్యవస్థలను, మీడియాను, ప్రతిపక్ష నాయకులను అణిచివేశారని అన్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కళాకారుల అణచివేతతో కూడిన ఆ 19 నెలల కాలం నాటి ఘోరాలను భావితరాలకు తప్పక తెలియజేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో బీజేపీకి ఉన్న నిబద్దతను తెలియజేస్తూ ఆయన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను గౌరవించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఒక బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితిని తెలియజేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అప్పులు మొత్తం 4.17 లక్షల కోట్ల రూపాయలని, అసెంబ్లీలో తాను కూడా ఇదే సంఖ్యకు కట్టుబడి ఉన్నానని హరీష్ రావు స్పష్టం చేశారు. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు కాంగ్రెస్ చేసిన అప్పులు 177,058 కోట్ల రూపాయలని జూపల్లి లేఖలో పేర్కొనగా, ఆర్బీఐ గణాంకాల ప్రకారం అసలు సంఖ్య 1,86,067 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలు, ఆర్బీఐ పత్రాలను హరీష్ రావు వాట్సాప్ ద్వారా పంపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం జీవో నెంబర్ 679 కింద ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రారంభ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి జేఏసీ నాయకులను ఆహ్వానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీరు తమ విధానపరమైన సిఫార్సులతో కమిటీతో పంచుకోనున్నారు. రాష్ట సచివాలయంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు.

లను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 6092 కిలోమీటర్ల మేర సాగే హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొత్త హైకోర్టు కాంప్లెక్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్కైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూసేందుకు రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లులు క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అమృత్ 2.0 కింద 137.70 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులు, పీఎంజీఎస్వై పథకం కింద 59.35 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే బొమ్మనపల్లి ఎరువుల గిడ్డంగుల్లో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులు యూరియా బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. వీబీ జీరాంచి పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల అల్పాహార పథకాన్ని స్వాగతిస్తూనే దాదాపు 10,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్, సింగరేణి బొగ్గు విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఫ్లోర్ మిల్ యూనిట్లను, మిల్క్ పాయింట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి యూనిట్లు మహిళలకు స్వయం ఉపాధితో పాటు సాధికారతను కల్పిస్తాయని, జిల్లాలో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని కోరారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ది పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లురెడ్డి ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ఓటర్ల గణన ప్రక్రియను సమీక్షించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓ యాప్ను ఉపయోగించి ఒకే పేరుతో 2 సార్లు ఉన్న ఓట్లు, మరణించిన వారి వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓటర్లను గుర్తించి వెంటనే చర్య తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన కమిటీ జులై 6వ తేదీ నుంచి

0: గిరిపదం ఆదివాసి గిరిజన సంగీత కార్యక్రమం. ఇయాల్టి గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జెల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలం ప్రేమ పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలు వింటారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన యాస మన వాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమం. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాలు, అల్లుగోల్చే దేవుళ్ళు, వారి పండుగలు, ఇలా అన్ని తీర్ల ఆదివాసీల ప్రాముఖ్యతలను తెలుపుతూ పాడే పాటల కార్యక్రమమే గిరిపదం. ఈఎల్డి గిరిపద కార్యక్రమంలో ముందుగా విందాం భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలం ప్రేమ పాటలు.
4: ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి తయారయ్యారు అమ్మా నాన్న అని అంటున్నాడు పెళ్లి కొడుకు. అయితే ఎడ్లకు గజ్జెలు కట్టి జూలు వేసి తయారు చేసుకున్నారు, ఎడ్లకి కసలం తయారు చేసినారు అమ్మా నాన్న అని పెళ్లి కొడుకు అంటున్నాడు అమ్మ నాన్న వాళ్ళకు. అయితే మేము బొట్టు పెట్టడానికి అత్త మామల ఊరుకు వెళ్తున్నాం అని పెళ్లి కొడుకుకు అమ్మ నాన్న చెప్తున్నారు.

0: ఇప్పటి వరకు భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలం ప్రేమ పాటలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు కీర్పదం కార్యక్రమం. ఇప్పుడు తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలను విందాం.

ఇంతటితో ఈఎల్టి గిరిపదం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాల నాగమ్మ బుర్రకథ 4వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. తాంసి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని భవితా కేంద్రంలో ఆయా పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపినారు. తాత్కాలిక పద్ధతిన పనిచేసేందుకు ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులై 20 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య వయసు ఉండాల. ప్రత్యేక అవసరాల పిల్లల తల్లులకు స్థానికత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ వరకు బయట కేంద్రాల్లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పుడు మరో సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒప్పంద ప్రాతిపాదికన బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ బీఎంఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 35. అర్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలా, దాంతోపాటు 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయసు 31, 5వ నెల 2026 నాటికి 35 ఏళ్లు ఉండాలి. విద్యార్హతలు: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సిన చివరి తేదీ 14వ తేదీ 7వ నెల 2026. మిగతా వివరాల కోసం https://sbi.bank.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరొక సమాచారం. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2026-27లో బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు కళాశాల డీన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ నెల 25వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. టీజీ ఎప్సెట్ 2026లో అర్హత సాధించి ఇంటర్ లేదా సమాన అర్హతతో బైపీసీ, ఎంబైపీసీ, ఎంపీసీ గ్రూపులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 4 ఏళ్ల ఈ కోర్సులో అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆగ్రోఫారెస్ట్రీ, సహజ వనరుల పరిరక్షణ తదితర అంశాల్లో బోధనతో పాటు ప్రాక్టికల్ ఫీల్డ్ శిక్షణ అందిస్తారు. అర్హులైన విద్యార్థులు జూలై 25వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం www.fcrihyd.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఫోన్ ద్వారా అయితే 0845421939 ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చు. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన

0: ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్టాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీ కండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सके, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और

0: राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं।
1: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ది పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్దిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంధాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
1: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం రైతులకు అక్కరకచ్చే ఎన్నో తీర్ల ముచ్చట్లు, వాతావరణ సూచనలు, కలుపు చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ విధానాలు, ఇలా అన్ని విషయాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది. ఇయాల్టి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, ఇంకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు ముందస్తు చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటను ఇంటారు.

వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం పడ్డది. అట్లనే ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 84%, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశాలున్నాయి. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు ఇల్లు వ్యవసాయం కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. వర్షాకాలం మొదలైనప్పుడు జీవాలు వాతావరణ మార్పుల కారణంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల రైతులు జీవాలను ఎప్పటికప్పుడు గమనించి పలు జాగ్రత్తలు తీసుకోవాలా. అంటువ్యాధులు వచ్చినప్పుడు వ్యాప్తి చెందకుండా ఇతర జీవాలను ఆ వ్యాధి నుండి కాపాడాలా. ఇలా వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులు నివారణ చర్యలు మొదలగు అంశాల గురించి ఈ ముచ్చట్లో తెలుసుకుందాం.
1: నమస్కారం డాక్టర్ సతీష్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పండి, మనం ఈ వానాకాలంలో చూసుకున్నట్లయితే, అంటే ఈ వానాకాలం సూరయ్యేటప్పుడు జీవాల్లో చూసుకున్నట్లయితే, అంటే గొర్రెల్లో మేకల్లో ఇంకా పశువుల్లో అంటే ఆవులు కానీ బర్రెలు కానీ, ఇందులో సాధారణంగా ఏ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది? మరి
2: సాధారణంగా వర్షాకాలం ఆరంభంలో మిగతా సమయాల్లో పోల్చుకుంటే ఈ సమయంలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని ప్రాణాంతకమైన ఉన్నాయి, కొన్ని సాధారణమైన వ్యాధులు ఉన్నాయి, కొన్నిటికి చికిత్స లేని వ్యాధులు ఈ సమయంలో ఎక్కువగా వ్యాప్తి అందే అవకాశం ఉంటుంది. వాటిలో రెండు రకాలు, అంటే గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఆవుల్లో గేదెల్లో, కొన్ని ఆవులకు మాత్రమే వచ్చే వ్యాధులు ఉన్నాయి, కొన్ని గేదెలకు మాత్రమే వచ్చే వ్యాధులు ఉంటాయి, కొన్ని ఓన్లీ గొర్రెలకు కొన్ని మేకలకు మాత్రమే వచ్చే ఉంటాయి, కొన్ని రకాల వ్యాధులు మాత్రం అన్నిటికీ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా ఈ రెండు రకాలు సూక్ష్మజీవుల్లో, వీటిని మైక్రోబ్స్ అంటాము. వాటిలో వైరస్, బ్యాక్టీరియా వైరస్ తోటి ఎక్కువగా కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా అన్నిటికీ వచ్చే వ్యాధి ఏదంటే గాలిగుంటు వ్యాధి. ఇది డెక్కలున్న జీవులన్నిటికీ, అంటే ఆవులు గేదెలు తర్వాత మేకలు గొర్రెలు అన్నిటికీ వచ్చే అవకాశం ఉంటుంది, అది గాలికుంటు వ్యాధి అంటారు. రెండవది వచ్చేసి మేకల్లో ప్రాణాంతకమైనది గోట్ ప్లేగ్ అని కూడా అంటారు, దీన్ని పీపీఆర్ వ్యాధి, దీన్ని పారుడు రోగం అని కూడా తెలుగులో అంటారు. పారుడు అంటే డయేరియా అంటే విరేచనాలు అని, విరేచనాలు అయ్యి చనిపోతుంది, అంటే అంత ప్రమాదకరమైన వ్యాధి, దీన్ని ప్లేగు వ్యాధి అని కూడా అంటారు మేకల్లో. అలాగే గొర్రెల్లో కనుక తీసుకున్నట్టయితే ఈ సీజన్

0: అవును.
1: అప్పటి వరకు ఎండాకాలంలో ఉండి మనకు వర్షాకాలం కాగానే ఇదైపోతుంది. మనకి ఎట్లయితే తగ్గుతుందో వాటికి కూడా రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఈ వర్షాకాలంలో వైరస్ బ్యాక్టీరియా అనేది ఈజీగా అంటే కలుషితం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది మలం ద్వారా, మూత్రం ద్వారా, తర్వాత లాలాజలం ద్వారా, తర్వాత చీమిడి ద్వారా ఈ వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేతకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాయి, ఇవి అక్కడ మలాన్ని గానీ మూత్రాన్ని విసర్జిస్తాయి. ఎండాకాలంలో అయితే ఆ ఎక్కడైతే ప్లేస్ లో పడుతుందో అక్కడే ఎండ కొట్టి అందులో ఉన్న వైరస్ బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. చలికాలంలో కూడా ఏమైపోతుంది అంటే అక్కడే ఒక ప్రాంతంలో పడిపోయిన పేడ గానీ మూత్రం గానీ అక్కడే ఇంకిపోవడానికి గానీ అక్కడే ఉండిపోవడానికి గానీ ఛాన్సెస్ ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఏమైపోతుంది అంటే ఆ వర్షం అనేది వాగుల పొంట ప్రవహిస్తూ ఉంటది. ఇవి సాధారణంగా ఈ ఎడ్లు గానీ మేకలు గొర్రెలు గానీ మన ఊర్లో ఉన్న బయట ఫ్లోట్ వాటర్ అని లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ వాటర్ అని తాగే అవకాశం ఉంటుంది. ఆ కలుషితమైన నీళ్ళన్ని కుంటలకు పోతాయి. ఆ కుంటలో ఉన్న నీళ్లు తాగడం వల్ల ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, వైరస్ బ్యాక్టీరియా అనేది వర్షాకాలంలో ఎక్కువగా వృద్ధి చెందుతుంది తన సంతతిని. సో సాధారణంగా మిగతా సీజన్ లో కంటే ఈ టైంలో ఎక్కువగా వాటి యొక్క ఈ మాయిశ్చర్ ప్లస్ ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత, తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులని వైరస్ బ్యాక్టీరియా అనేది తన అనుకూలంగా మార్చుకొని ఈ సీజన్ లో మాత్రమే ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది.
0: ఇప్పుడు రకరకాల రోగాలు ఈ వానాకాలం మొదలైనప్పుడు వస్తాయన్నారు కదా, ఇందులో ప్రమాదకరమని అంటే ఆ రోగం వచ్చినట్లయితే పశువులు చచ్చిపోయే అవకాశం ఉన్న రోగాలు ఏమేమి ఉన్నాయి మరి?
1: అయితే పశువుకు రాగానే చనిపోయే వ్యాధి అంటే పీపీఆర్ వ్యాధి. ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఇది ఎక్కువగా మేకలకు వస్తుంది, కొన్నిట్లలో గొర్రెలకు వస్తుంది. ఈ వ్యాధికి నిజంగా చెప్పాలంటే చికిత్స కూడా తక్కువ, అంటే చికిత్స ఉన్నది కానీ ఎక్కువగా ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి, 80-90% వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. మనం అందుకే వితిన్ టైంలో ట్రీట్మెంట్ చేయాలి. నెక్స్ట్ గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి కూడా అన్నిటికీ వస్తుంది. వీటిలో సంక్రమణ శాతం ఎక్కువగా ఉంటుంది, మరణ శాతం తక్కువ ఉన్నప్పటికీ దాని వలన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేసి చిటుకు వ్యాధి. ఇది ఎక్కువగా గొర్రెలకు వస్తుంది. ఇది మనకి ఎక్కువగా టైం కూడా ఇయ్యది, మన చిటికేసే లోపలనే చనిపోతుంది గొర్రె గానీ ఏవిటికేస్తే వాటికి. కాబట్టి ఈ వ్యాధులంటే చాలా ప్రమాదకరమైనవి. మనం రైతు అవేర్నెస్ పెంచుకోవాల్సిన వ్యాధులు. వీటికి ఇలాజ్ గనక చేయకపోతే మరణ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది.
0: అయితే మరి ఇంత భయంకరమైన రోగాలు ఈ వానాకాలం మొదలైనప్పుడు వస్తాయి కదా, మరి ఆ రోగాల్ని మనం ఎట్లా గుర్తించవచ్చు, అంటే మనకు ఏ లక్షణాలు కనిపిస్తాయి ఈ రోగాలు వస్తున్నట్టు?
1: అయితే ఈ వ్యాధిలో మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వ్యాధుల్ని గుర్తుపట్టడం కొద్దిగా సులభం. ఇప్పుడు గాలికుంటు వ్యాధి ఉన్నది, గిట్టల మధ్య పుండు అవుతుంది, నోట్లో పుండ్లు అవుతుంది, నోటి నుంచి లాలాజలం కలుగుతుంది, కుంటినట్టు నడుస్తుంది. తర్వాత మన పీపీఆర్ వ్యాధి ఉన్నది, దాంట్లో ముక్కు నుంచి చీమిడి గారుతా ఉంటది, ఎనిక్కి నుంచి పారుడు అంటే విరేచనలు అయితా ఉంటాయి, కంటిన్యూస్ విరేచనలు అయితా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చిటికి వ్యాధి మాత్రం గుర్తుపట్టడం కొద్దిగా కష్టం, ఎందుకంటే మనం వ్యాధిని గుర్తించే లోపలనే చనిపోతా ఉంటాయి కాబట్టి. అంటే అకాల మరణాలు అనుకు ఉన్నాయంటే చిటికి వ్యాధిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక అన్నిట్లలో మనం ఏ వ్యాధి వచ్చిందన్నా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సాధారణంగా మేత అనేది మానేస్తుంది ఫస్ట్ రోజు. రెండో రోజు శరీర ఉష్ణోగ్రత అనేది విపరీతమైన పెరిగిపోతుంది, అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా పెరిగిపోతుంది. 103-106 degrees ఫారెన్హీట్స్ వరకు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తర్వాత చర్మం పైన దద్దుర్లు కానీ లేకపోతే మజిల్ అంటే ముట్టే మీద పదన అనేది ఉండదు. వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లాంటివి ఏమైనా కాగానే మనం సాధారణంగా పశువుకి ఏమైనా అయిపోయిందని మనం గుర్తుపట్టి దగ్గరలో పశు వైద్య అధికారిని కానీ, పశు వైద్య సిబ్బంది కానీ, గోపాలమిత్ర సిబ్బందిని కానీ వీలైనంత వరకు కలిసినట్టయితే వాళ్ళు విత్ ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేయడం వలన ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మన పశువులకు కాపాడుకోవచ్చు.
0: మరి ఇప్పుడు అనుకోకుండా ఈ రోగాలు వచ్చినాయి అనుకోండి, వీటికి ఇలాజ్ అంటే చికిత్స ఏమేమి ఉన్నది?
1: సాధారణంగా అన్ని రకాల వ్యాధుల్లో చికిత్స అనేది సాధారణంగా ఒకే రకంగా ఉంటుంది. వాటిలో మెయిన్ ఏంటంటే యాంటీబయాటిక్స్. వీటిలో ఫస్ట్ ఏమైపోతాయంటే సెకండరీ బ్యాక్టీరియల్ వైరస్ వలన అయితే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా వలన అదే బ్యాక్టీరియా కాబట్టి దాని వలన ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ ను వాడాలి. ఈ యాంటీబయాటిక్స్ ను వాడడంలో అందరు చేసే తప్పేందంటే 1-2 రోజులు వాడేసి తర్వాత తగ్గిపోయింది అని మానేస్తూ ఉంటారు. అట్లీస్ట్ 5 రోజులు వాడాలి, అది కుదరని పక్షంలో అట్లీస్ట్ 3 రోజులను వాడాలి. ఇవి అన్ని వ్యాధుల్లో శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది కాబట్టి మనం మెలాక్సికమ్ అనే మందును 5 mg/kg బాడీ వెయిట్ చొప్పున ఇవ్వాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం వీటిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వాటిలో మేత మెయ్యాయి కాబట్టి మనం గంజిని కానీ రక్తంలోకి మన గ్లూకోజ్ కానీ లేకపోతే సాధారణంగా పౌడర్ ఫామ్ లో ఉన్న గ్లూకోజ్ కానీ లేకపోతే గ్లూకోజ్ సిరప్స్ కానీ మనం నోటి ద్వారా కనుక అందించినట్టయితే వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది మంచిగా అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది.

0: వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి ఈ రోగాలు వచ్చినాక బాధపడే కంటే, లేకుంటే పశువుల్ని నష్టపోవడం కంటే, అసలు ఈ వర్షాకాలమే వస్తున్నదంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ రోగాలు రాకుండా ఉండాలంటే?
0: రోగాలు రాకుండా ఉండాలంటే పశువుల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనం రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఎప్పుడన్నా కొత్త పశువులు కొన్నప్పుడు వాటిని డైరెక్ట్ మందులు కలపకుండా ఫస్ట్ బయట ఒక 21 రోజులు ఉంచిన తర్వాత మందులు కలపాలి. అది కుదరని పక్షంలో 14 రోజులను ఉంచుకోవాలి బయట. దీన్నే క్వారంటైన్ అంటాం. ఈ కరోనా వచ్చిన తర్వాత మనకు బాగా సుపరిచితమైన పేరు. రెండోది వచ్చేసి మనకి ఇవన్నీ చేసుడు కష్టం అనిపిస్తున్నది అనిపిస్తే అట్లీస్ట్ టీకాలు వేసుకోవాలి. టీకాలు అనేటివి రోగ నిరోధక శక్తిని అలర్ట్ చేసి వ్యాధి రాకుండా ఆపుతాయి. ఈ టీకాలు కూడా దాదాపు గవర్నమెంటే సప్లై చేస్తున్నది, ఉచితంగా సప్లై చేస్తున్నది, ప్రతి మండలంలో సప్లై చేస్తున్నది. కాబట్టి వాటిని రైతన్నలు ఉపయోగించుకోవాలి వర్షాకాలం కంటే ముందు. అంటే ఇప్పుడు ఒకవేళ వర్షాకాలం కంటే ముందే వేసుకోవాలా, కుదరని పక్షంలో వర్షాకాలంలో కూడా వేసుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత టీకాలు వేసుకుంటే అత్యంత ప్రమాదకరం అది, దాని వలన ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వ్యాధి రాకంటే ముందుగానే సకాలంలో టీకాలు వేసుకోవాలి. ఒక టీకాకు ఇంకో టీకాకు 21 రోజుల గ్యాప్ కనుక ఉంచుకుంటే మంచిది. లేదు కుదరని పక్షంలో అట్లీస్ట్ ఒక 1 రోజుల గ్యాప్ ఉంచుకుని అన్న రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి టీకాలు వేసుకున్నట్టయితే మనం ఈ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.
1: చాలా మంచిదండి సతీష్ గారు. ఈ వానాకాలం మొదలయ్యే ముందు అంటే ఏ రోగాలు వస్తాయి, ఆ రోగాలను ఎట్లా గుర్తుపట్టాలా, ఆ రోగాలకు మనం ఏమేమి ఇలా చేయొచ్చు, మరి రోగాలు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాడి పశువుల పెంపకందారులు గానీ గొర్రెలు మేకల పెంపకందారులు గానీ పాటించాలనో చక్కగా చెప్పిండు. మరి పాడి పశువుల పెంపకందారులు, గొర్రెలు మేకల పెంపకందారులు ఈ ముచ్చట్లను విని ఈ వానాకాలం ప్రారంభంలో వానాకాలంలో వచ్చే ఈ రోగాల నుంచి తమ పశువుల్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో పి అశోక్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయదారుల ముచ్చట్లు. ఇప్పుడు విందాం వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు, ముందస్తు చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట. వేసవి ఎండలతో అంతటా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎసుంటి నీటి కొరతలు రాకుండా ఉండాలి అంటే నీటి సంరక్షణ పద్ధతులను పాటించాల. వీటి వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి వర్షాకాలంలో నీటి సంరక్షణ ఎట్లా చేయాలో ఈ ముచ్చట్లో విందాం.
3: నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు.
4: నమస్కారం అండి.
3: అయితే ముందుగా అసలు ఈ నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి చెప్తారా మా శ్రోతలకి?
4: నీటి సంరక్షణ అంటే మనము నీటిని ఆదా చేయడంతో పాటు నీటిని వృధా చేయడం కూడా తగ్గించుకోవడం, ఇది నీటి సంరక్షణ. అయితే నీటి వినియోగం వైపు కనుక మాట్లాడుకున్నట్టయితే దేశంలో కానీ చూసుకున్నట్టయితే నీటి వినియోగం అనేది పరిశ్రమలలో మరియు ఎక్కువగా వ్యవసాయంలో నీటి వినియోగం అనేది మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. అయితే వ్యవసాయంలో నీటి వినియోగం ఎక్కువ ఉన్నది. మనకు చూసుకున్నట్టయితే నీటి వనరులు గాని నీటి లభ్యత అనేది రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. భూగర్భ జలాలైనా ఏదైనా నీటి వినియోగం మాత్రం పెరిగిపోతా ఉంది. అయితే దీనికి ఏం చేయాలంటే మనము తప్పనిసరిగా నీటి సంరక్షణ పద్ధతులు అనేటి అనివార్యమైపోయినాయి, పాటించాల్సిన పరిస్థితి అనేది వచ్చేసి.
3: అయితే ఇప్పుడు ఈ వాన నీటిని మనం సంరక్షించుకోవాలంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి, మరి ఆ పద్ధతుల గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా మా శ్రోతలకి చెప్తారా?
4: అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నీరు అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం
3: వర్షం నుండి.
4: మన జిల్లాలో చూసుకున్నట్టయితే మన జిల్లాలో 75% మంది రైతులు పంటలను లేదా వ్యవసాయాన్ని వర్షాధారంగా సాగు చేస్తున్నారు. కాబట్టి మనకు వర్షాధారంగా చేస్తున్నాం కాబట్టి మన దగ్గర చూసుకున్నట్టయితే సుమారు 1100 mm వర్షపాతం నమోదవుతుంది. ఆ వర్షం కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా వచ్చేసి జూలై నుండి ఆగస్టు నెలలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతా ఉంది. అయితే ఈ నెలలో ఒకవైపు అధిక వర్షపాతం వల్ల పంటలు దెబ్బతినడము, మరోవైపు రైతులు చాలా మంది నీటి సంరక్షణ పద్ధతులు గానీ నీటిని ఒడిసి పడ్డే పద్ధతులు గానీ పాటించకపోవడం లేదా అవలంబించకపోవడం వల్ల కూడా ఒక సమస్యగా ఉంది. కాబట్టి ఈ నీటి సంరక్షణ పద్ధతులు ముందుగా, ఇప్పుడు ఆల్రెడీ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా మంది రైతులు చేనులను రెడీ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి, అయితే నీటి సంరక్షణ పద్ధతిలో ముఖ్యంగా మన దగ్గర పల్లెలో గానీ పల్లెల చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఈ గుంటలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఎగుడు దిగుడు నేలల్లో ఇంకుడు గుంటలు, ఎగుడు దిగుడు నేలల్లో నీటి కుంటలు, నీటి కుంటలు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. ఫామ్ పాండ్స్ అంటారు. ఆ నీటి

0: పంటలు అనేటి ఏర్పాటు చేసుకోవాలి. అయితే నేల రకాలను బట్టి, ఎర్ర నేలలు అయితే తక్కువ, అంటే వర్షపాతాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి మనది అధిక వర్షపాతం పడే ఏరియా కాబట్టి మనకు కొంత ఎక్కువ సైజ్ 500 క్యూబిక్ మీటర్ వరకు వెళ్ళొచ్చు. తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో 250 mm వరకు క్యూబిక్ మీటర్స్ వరకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ మనకు నేల వాలు ఏ విధంగా ఉందో దాన్ని పట్టుకొని మనము ఎక్కడైతే నీరు ఎక్కువగా చేరుతుందో ఆ స్థలంలో మనం నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ నీటి కుంటను కూడా మనకున్న క్యాచ్మెంట్ ఏరియాను బట్టి ఎంత సామర్థ్యం గల నీటిని మనం తీసుకోవాలా, ఆ నీటిని పట్టుకుని మనం 1-2 తడులు చుట్టుపక్కల ఉన్న రైతులు ఇవ్వచ్చు. మన దగ్గర సమస్య ఏంటంటే చిన్న కమతాలు ఉంటాయి కాబట్టి భూమి అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతారన్న అపోహలో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. సో ఈ విధంగా నీటి కుంటలు కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎప్పుడైతే నీటి ఎద్దడికి గురవుతుందో పంట, ఆ సమయంలో మనం 1-2 తడులు ఇచ్చి మనము పంటను కాపాడుకునే అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి చాలా మంది లెవలింగ్ ల్యాండ్స్ లేని ప్రాంతాలలో వర్షం పోవడానికి చుట్టుపక్కల ఒక కాలువ లాగా తీసుకోవడము, ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో ఏరియా ఉన్నప్పుడు మధ్యలోంచి ఒక కాలువ తీసుకుని వాటిని అనుసంధానం చేసుకోవడం. ఏ విధంగా అంటే వర్షము, అధిక వర్షం పడ్డప్పుడు వర్షముతో పాటు నీరు వృధాగా పోతుంది, నీరుతో పాటు కొంత భూమి పైపొర ఏదైతే పోషకాలు కలిగి ఉన్నదో ఆ సారం కూడా పోతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు మనం అంటే మన భూమిని మనకి ఎంత అయితే ఎంతున్నదో ల్యాండ్, ఆ ల్యాండ్ లో చివరిలో మనము కాల్వల్లాగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండకుండా చేసుకోవాలి. మూడో పద్ధతి ఏంటంటే చాలా మంది బోర్లు, ఎవరికైతే బోరు వసతి ఉంటుందో వాళ్ళందరూ బోరు చుట్టూ 1-1.5 మీటర్ వరకు తవ్వి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ బోరు చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వల్ల లాంగ్ టర్మ్ లో మనకు భూగర్భ జలాల నీటి మట్టం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విధమైన చర్యలు రైతాంగం అందరూ కనుక చేపట్టినట్టయితే గ్రామ స్థాయిలో గానీ మండల స్థాయిలో, మరి ఇంకొకటి ఈ చెరువులు కూడా ఏదైనా గ్రామాల్లో పక్కన చెరువు కనుక ఉన్నట్టయితే చెరువు పూడిక మట్టి తీయడము, ఆ తీసిన మట్టిని ఎక్కడైతే మన ఎర్ర నేలలు గానీ మామూలుగా వర్కాలంటారు అలాంటి నేలల్లో ఉన్నప్పుడు మార్జినల్ సైజ్ లో ఈ చెరువు మట్టిని కనుక వాడినట్టయితే దిగుబడులు కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా చెరువు మట్టి పూడిక తీస్తాం కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం, చెరువుల సామర్థ్యం కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. ఇంకొకటి ఈ ఎక్కడైతే ఏగుడిది కూడా వాలుగా, ఎందుకు ఈ సమస్య అంటే ఎక్కువ వాలు ఉన్న ప్రదేశాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నాయి కాబట్టి అలాంటి సమయాలలో రన్ఆఫ్ అనేది ఎక్కువైతే అంటే నీటి కొట్టుకపోవడం జరుగుతుంది. దాంతో పాటు భూమి పైపులను సారవంతమైన నేల అనేది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రాళ్లు పెట్టుకోవడం కానీ అడ్డము లేదా చిన్న చిన్న చెక్ డ్యామ్లు కానీ ఇలాంటి పనులు నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ఇప్పుడు నీటి సంరక్షణ గురించి మాట్లాడుతూ దీనికి ఉన్న పద్ధతుల గురించి చెప్పిండ్రు. ఇంకొక మాట కూడా అన్నారు, నీటి సంరక్షించుకోవడం ఒకటైతే వాడుతున్న నీరును కూడా వృధా కాకుండా కొంత పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని ఒక మాట చెప్పిండ్రు. అయితే ఇక మనం వ్యవసాయం విషయంలోకి వస్తే, వ్యవసాయంలో మనం ఈ నీటిని పొదుపుగా వాడుకోవడానికి ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి? ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాధారం మీదే వ్యవసాయం చేస్తున్నారు, అందులో ఇంకా పత్తి పంట ప్రధానమైన పంట మన ప్రాంతంలో సాగు చేస్తున్నది. మరి వీటికి పంటల దృష్ట్యా నీటి అవసరాలని అంటే ఏ రకంగా వాళ్ళు పొదుపుగా వాడుకునే పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: మన దగ్గర చూసుకున్నట్టయితే పత్తి పంట అనేది ప్రధానమైన పంట. పత్తి పంటలో రైతులు ఎత్తుమడల పద్ధతి కనుక పాటించుకున్నట్లయితే దిగుబడులు అధికంగా తీయచ్చు, మరి మనకు అక్కడ నీటి సంరక్షణ అనేది జరుగుతుంది. ఈ ఎత్తుమడల పద్ధతి ఏంటంటే బెడ్ మేకర్ ఉంటుంది, ట్రాక్టర్ అనుసంధానం చేసింది, దాంట్లో 90 సెంటీమీటర్ల నుండి 180 సెంటీమీటర్ల వరకు ఆ విస్తీర్ణం, ఆ వెడల్పులో మనము ఎత్తుమడులు అనేటివి చేసుకున్నాం. ఆ ఎత్తు వచ్చేసి మనకు 15-20 సెంటీమీటర్ల ఎత్తు, ఒక్కొక్క బెడ్ ఎత్తు అనేది అంత వస్తుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే నీరు అనేది అధిక వర్షం పాతం పడ్డప్పుడు పంట కూడా నష్టపోకుండా, చీడపీడల కూడా సమస్య కూడా తక్కువగా ఉంటది, నీరు అనేది నిల్వ ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ కాలువల్లో నీరు ఉండిపోతుంది, అది అక్కడ ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా ఈ ఎత్తుమడులు చేయని పొలంలో కన్నా ఈ చేసిన పొలంలో ఏంటంటే పంట అనేది 1-2 వారాల వరకు నీటి ఎద్దడికి లోను కాకుండా ఉంటది. ఆ విధంగా ఎత్తుమడుల పద్ధతి అనేది నీటి సంరక్షణతో పాటు చీడపీడల సమస్యను తగ్గించడం, దాంతో పాటు అధిక దిగుబడులు కూడా మనం సాధించవచ్చు ఈ ఎత్తుమడుల పద్ధతి పత్తి పంటలో. ఇంకొకటి ఏంటంటే చాలా మంది రైతులు సాగు చేసుకున్నప్పటికీ ఇప్పుడు మన సోయాబీన్ లో కూడా
1: పత్తి తర్వాత సోయా ఎక్కువ విస్తీర్ణం ఉన్నది, సోయాలో కూడా నీటిని పొదుపుగా వాడుకుంటే దానికి ఏ రకమైన పద్ధతి?
0: దానికి BBF పద్ధతి అంటే ఇక్కడ ఏంటంటే 4 సార్లు ఒకటి ఏంటంటే ఫర్ అంటారు, గొడ్డు సాల్ అంటారు. అలాంటిది ఏంటంటే రావడం వల్ల చాలా వరకు మన రైతాంగం ఏంటంటే 30-40 సెంటీమీటర్ల వ్యత్యాసంతో వరుసల మధ్య దూరంతో సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో BBF పద్ధతులు ఏంటంటే ట్రాక్టర్ అనుసంధానం చేసిన సీడ్ డ్రిల్ ఒకటి ఉంటుంది, ఆ సీడ్లకు రెండు ఫరోస్ చేసే టైమ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే 1.8 మీటర్లు లేదా 2.2 మీటర్లు, అంటే 4 సార్లు ఉంటుంది దీంట్లో, 5 సార్లు ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ప్రతి 4 వరుసకు లేదా 5 వరుసలకు మధ్య ఒక గొడ్డు సాల్ వస్తుంది. కాబట్టి ఈ అధిక వర్షపాతం నమోదైనప్పుడు, ఎక్కువ వర్షపాతం కురిసినప్పుడు పంట అనేది డ్యామేజ్ కాకుండా, పొలంలో నీరు నిల్వకుండా ఆ సాళ్లలో నీళ్ళు అనేది ఉండిపోతుంది. ఆ సాళ్ల ద్వారా నీళ్లు ఎక్కువ రన్ ఆఫ్ అయిన నీళ్లు ఎండిపోవడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే విధంగా పడిన నీరు, వర్షపు నీరు అనేది అక్కడ ఇంకిపోవడం కూడా జరుగుతుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనము స్ప్రేయింగ్ చేసేటప్పుడు, రైతులు ఎప్పుడన్నా కానీ పిచికారి క్రిమి సంహారక మందులు కానీ ఏదైనా స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు ఈ గొడ్డు సాలు ఏదైతున్నదో అక్కడ కొంత గాలి అనేది, గాలి ప్రసరణ కూడా బాగుంటుంది. ఆ గొడ్డు సాలలో నడుచుకుంటూ రైతులు స్ప్రే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతులు కనుక పాటించినట్లయితే ఒకవైపు నీటి సంరక్షణ జరుగుతుంది, ఇంకోవైపు గాలి ప్రసరణ ద్వారా లేదంటే పంటకి అనుకూల సమయంలో నీటి లభ్యత ఉంటది కాబట్టి అధిక దిగుబడులు సాధించవచ్చు. మరొకటి చీడపిల్ల సమస్యను కూడా కొంతవరకు మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం.
1: అయితే ఈ నీటి సంరక్షణ ముఖ్యంగా వివిధ పంటలకు సంబంధించి నీటి యాజమాన్య విషయంలో, నీరు పొదుపుగా వాడుకోవడం గానీ, నీటి తడుల విషయంలో గానీ, వీటన్నింటికి సంబంధించి రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు, లేకపోతే వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా చెప్తారా?
0: అయితే రైతుల్లో చాలా మందికి ఏంటంటే ఈ కట్టలు చేసుకోవడం గానీ లేదంటే నీటి కుంటలు గానీ ఇలాంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు భూమి అనేది ఎక్కువగా పోతుంది. అదేంటంటే ఒకటి
1: తక్కువ
0: అనేది ఒకటి ఇది ఉంటది. కాబట్టి ఒకసారి రైతులకు చాలా మందిలో అలాంటిది ఏమన్నా ఉన్నట్టయితే, మనకున్న 4 ఎకరాలలో 1 ఎకరం ఈ పద్ధతిలో చేసి చూసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏ పద్ధతిలో బాగుంది అనేది. ఆ విధంగా ఒకటి ట్రై చేసి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు మెకనైజేషన్ చాలా గ్రామాలలో ట్రాక్టర్ అనేది అందుబాటులో ఉన్నది కాబట్టి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పత్తి సోయా పంటలు కాకుండా కూరగాయల పంటల వైపు గానీ, పసుపు పంట వైపు కూడా రైతులు వెళ్తా ఉన్నారు. అంటే ఒకసారి మనకు బెడ్ పద్ధతిలో కనుక అది అలవాటైనట్టయితే ఈ పంటలతో పాటు మిగతా పంటలు కూడా సాగు చేసే అవకాశం, అంటే ఆ ఆలోచన అనేది రైతులకు వస్తూ ఉంటది. ఎందుకంటే మిగతా గ్రామాలలో మేము చూస్తూ ఉన్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా బెడ్లలో కూడా వేరే పంటలు కూడా పండించడం ఒకటి జరుగుతూ ఉంది. అదే విధంగా ఏంటంటే కూరగాయలలో కూడా చూసుకున్నట్టయితే మల్చింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే ఇదే బెడ్ పద్ధతిలో బెడ్ చేసుకుని దానిపైన మల్చింగ్, మనం ఇంతకు ముందు అన్నట్టు నీటి సంరక్షణతో పాటు నీరు వృధా కాకుండా, ఈ నీరు వృధా కాకుండా ఏంటంటే మనం మల్చింగ్ షీట్స్, ఇవి లైనింగ్ ఉన్నాయి తెలుపు రంగులు గానీ నలుపు రంగులో మల్చింగ్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఈ షీట్ అనేది దానిపైన పడడం వల్ల ఒకటి మనకు అక్కడ కలుపు నివారణ అవుతుంది, దాంతో పాటు ఏంటంటే నీరు కూడా ఆవిరి కాకుండా కాపాడుతుంది. ఇంకొకటి మనం ఎప్పుడైనా గానీ ఈ కలుపు యాజమాన్యం అంటే అంతర్కృషి చేస్తున్నప్పుడు ఏంటంటే పైనుంచి ఏదైతే మనం పైన డిస్టర్బ్ చేసిన భూమి నేల పై పొర ఉంటుందో అదే మనకేంటంటే నీరుని పోయి భూమి లోపల పొరల నుంచి నీరు అనేది ఆవిరి కాకుండా కూడా మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడతా ఉంటుంది. అంటే ఈ బెడ్ సిస్టమ్ లో కూడా అంతర్కృషి చేయడం ఒకటి ఈజీగా ఉంటది. రైతులు గనక మెకనైజేషన్ అంటే పవర్ టిల్లర్ గానీ ఇలాంటివి గనక ఉన్నట్టయితే కలుపు యాజమాన్యం అంటే అంతర్కృషి కూడా ఈజీగా ఉంటది దీంట్లో కంపేర్ టు అంటే మిగతా దాంట్లో పోలిస్తే దీంట్లో తొందరగా అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది, మరే రకంగా అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: నీరు పంటలకే కాదు ప్రాణకోటికి కూడా జీవనాధారం. ముఖ్యంగా వ్యవసాయంలో సంరక్షణ పద్ధతుల గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ సంరక్షణ పద్ధతులు, నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తూ నీటిని వృధా కాకుండా పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తారని, అట్లాగే వ్యవసాయం రైతులే కాకుండా సాధారణ నిత్య జీవితంలో కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు వీటిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నీటి సంరక్షణ దిశగా ఆలోచన చేయాలని, అడుగులు వేయాలని ఆశిస్తూ, ఏదైతే వాన నీటి సంరక్షణకు సంబంధించిన పద్ధతులు ఉన్నాయో వాటిని రైతులు తప్పకుండా ఆచరిస్తారనే ఆశతో ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు, ముందస్తు చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కేలినిన్ వెట్టిన ముచ్చటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాటను విందాం.
3: ఇంటికి పంట బండి నిండా తోలుకుంటూ, ఈ బండ్లన్నీ మా అమ్మగారే అంటూ సంతోషంగా ఒక ఆడబిడ్డ తోటి స్త్రీలతో చెప్తుంది.

0: టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాటను విన్నారు. ఇంతటితో ఇయాల్టి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక ఈ యోసం ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిరు అస్సలు మరకుండ్రి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావాల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన పాడి రైతు నీరెట్టి గణేష్ తో ముచ్చట ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా స్టూడియోల సమయం 7:45.
1: నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: యాక్చువల్ గా ఇది కన్జర్వేషన్ తక్కని షిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైఫ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్ కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అన్నమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్ తో పిలవడం జరుగుతుంది. సో వెనుకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనుకటిలో ఏం చేద్దంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగింది అన్నమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మేల్స్ ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ బేస్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్ లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్ లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్ కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసేవారు అన్నమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని మాంసం దొరకకుండా దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా, అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది. ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందేశ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూసర్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చిప్ ని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
2: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
3: లేదండి, యాక్చువల్ గా నేషనల్ లైవ్స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఇదివెను ఈవెన్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది, దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా, అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకుని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశు వైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్ ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒకప్పుడు అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్న పశు వైద్యకారిని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
4: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంత వరకు పూర్తయిందంటారు?
3: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ తగ్గకుండా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎన్ఎల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎన్ఎల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎన్ఎల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేల్స్ మా దగ్గర ఉన్న ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎన్ఎల్స్ ఉంటాయి కదా, ఆ ఎన్ఎల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగగొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగగొర్రెలు ఎక్కువ పుట్టాయనుకో, అవి మంచి ప్యూరిటీ ఎన్ఎల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎన్ఎల్స్ దక్కని ఇవ్వాలని రైతులు ఆసక్తికర రైతులు వరకు దక్కని పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్లకు ఇవ్వడం జరుగుతుందండి.
2: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్ లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
3: ఈ మిషన్ అదే కాకుండా ప్యూర్ గ్రీన్ ఉత్పత్తి చేయడం, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని ఒకేసారి ఎదకు రావడం, ఒకేసారి పిల్లలు పుట్టడం, ఆ పెట్టిన పిల్లల్ని ఏమంటే రైతులకు ఇవ్వడం, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకుని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్ గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా

0: ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికెట్ మీకు ఫ్యూచర్ లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
1: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: యాక్చువల్గా ఇంకో 2022 నుంచి 2025 వరకు అని ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి ఎనిమల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ కంటిన్యూస్ ఇస్తూ ఉండదు. ఇది కంటిన్యూస్ క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు. కాబట్టి మా దగ్గర ఉండే ఎనిమల్స్ పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్ గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
2: పశుఘన క్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
3: లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ కు సీనియర్ ప్రొఫెసర్ గా మరియు యూనివర్సిటీ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
4: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్సర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రామ్ ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ది చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ NLM ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికి తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ది చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా డెక్కనీ జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ది కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కనీ జాతి అభివృద్ది చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను మొగ గొర్రెలు గానీ ఆడగొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కనీ జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసం ఎక్కువ వృద్ధి రావాలంటే మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా గాని ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కనీ జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
4: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న పిగ్గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరి డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరి అయిన అవగాహన ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకాన్ని చేపట్టినట్లయితే చాలా అపోహలున్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు మేకలు కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి మాంస ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో బెంగళూరు గాని కర్ణాటకలో ఉన్న మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని అక్కడున్న అస్సాం మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇక్కడ పందులను పెంచుకుని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు గానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకుని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: డాక్టర్ టి రఘునందన్ గారు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
4: నమస్కారం.
5: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.
6: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళకు నీ అక్క.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ఉషారు. జోర్దార్ సినిమా పాటలా షికారు. మస్తు మస్తు మాటలు మజా తెచ్చే పాటలతో హుషారుగా సాగే ఈ హుషారు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడుగుతూ అందరూ మెచ్చే ముచ్చట్లను చెప్పచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి, 29508 మరొక నంబర్ 2300081. ఇక ఆలస్యం చేయకుండా ఏం చేయాలో ఇరకనే కదా.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా హుషారు కార్యక్రమానికి అశోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటండి? ఉమా. ఎక్కడి నుంచి?
1: ఖానాపూర్
0: నుండి. ఏం చేస్తుంటారు ఉమా? చెప్పడానికి వెళ్తారా స్కూల్కి? ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు?
1: 9.
0: ఏ సబ్జెక్ట్ చెప్తారు?
1: తెలుగు,
0: హిందీ. తెలుగు, హిందీయా? చెప్పండి, మరి ఏ పాట విందామని చేసింది ఈరోజు హుషారు కార్యక్రమానికి? జయం సినిమా నుండి. తప్పకుండా ఉమ్మా, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తితిక్ష. నంద్యాల జిల్లా ఎన్ఎస్ కాలనీ నుండి మాట్లాడుతున్నా.
0: తితిక్ష, మీ పేరు బాగుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: అర్థమేంటి తితిక్ష అంటే?
1: పేషెన్స్ మేడం.
0: ఓపిక. అవునా? అయితే ఓపికతో ఉంటావా నువ్వు?
1: ఉంటాను మేడం.
0: ఉంటారా?
1: అవును మేడం.
0: మిమ్మల్ని కాదు, మీ అమ్మ నాన్న అడిగితే తెలుస్తుంది, అంతేనా?
1: అవునండి.
0: ఏం చేస్తుంటావు తితిక్ష?
1: నేను 8వ తరగతి చదువుతున్నా.
0: ఎక్కడ? నంద్యాలలోనేనా?
1: అవునండి.
0: దోస్తులు బాగున్నారా? కొంతమంది ఉన్నారా?
1: ఎక్కువనే ఉన్నారండి.
0: చెప్పు, మరి ఏ పాట విందాం హుషారు కార్యక్రమంలో?
1: త్రినేత్రం చిత్రం నుండి శ్రీకర శుభకర పాట అండి.
0: తప్పకుండా, మీరు కోరిన పాట వేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే రణం చిత్రం నుండి నల్లని మబ్బుల పాట విందాం, సరేనా తితిక్ష?
1: సరే అండి. మన
0: శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 1 మరొక నంబర్ 2300081. ఇప్పుడు రణం చిత్రం నుండి పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీటిం చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నామండి. మీరు ఎట్లున్నారు?
2: బాగున్నా మేడం. వర్షం కోసం ఎదురు చూస్తున్నాము రైతులు మేడం. మేము
1: మాకు 2 రోజులుగా పడుతున్నాయి వర్షం, బానే ఇప్పుడు కూడా మస్తు కురుస్తుంది. పంపించమంటారా? వచ్చేస్తుంది రేపట్లో. అదే, రేపట్లో వచ్చేస్తుంది మీ వరకు.
2: మంచి మాట చెప్పారు, ధన్యవాదాలు మేడం. డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం.
1: నమస్కారం అండి. మీకు
2: మాయ బజార్ సినిమా నుంచి లాహిరి లాహిరి అనే పాట మేడం.
1: తప్పకుండా అండి, మీకోసం. చెప్పండి.
2: ఈరోజు ఎస్వి రంగారావు కూడా పుట్టినరోజు మేడం, జయంతి రోజు మేడం. ఆ సినిమాలో నటించాడు ఆయన కూడా.
1: చాలా అద్భుతమైన నటుడు.
2: అవును మేడం, మంచి నటుడు మేడం.
1: అవునా?
2: మనిషి మంచి నటుడు మేడం. ఎందుకంటే ప్రతి పాత్ర కూడా ప్రాణం పోసి నటిస్తుంటాడు మేడం.
1: అవునవునండి,
2: మంచి పాత్రలు కూడా నటిస్తాడు.
1: ఈ సినిమాలో పాటలు కూడా అన్ని అద్భుతంగా ఉంటాయి,
2: బాగుంటాయి మేడం. సినిమా అంతా ఇంకా మాయబజార్ వదిలేదు మేడం.
1: అంతే కదా,
2: ఎన్ని సార్లు అయినా చూడచ్చు.
1: అవునవును, తప్పకుండా అండి. మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
2: ధన్యవాదాలు మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని వింటున్నారు. మీరు కూడా మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే వెంటనే 0872 కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081కి ఫోన్లు చేసిండ్రి. అందరు మెచ్చే ముచ్చట్లు చెప్పకుండా మీకు పసందైన పాటల్ని అడిగి వినుండ్రి. ఇప్పుడు హుషారు కార్యక్రమంలో విందాం రాజకుమారుడి చిత్రం నుండి పాట.

0: ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో
1: మేడం. మేడం
0: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు
1: రాజు.
0: ఏం చేస్తుంటావు రాజు? ఏంటండి? ఏంటండి?
1: నా పాప పేరు సాయిశ్రీ.
0: సాయిశ్రీయా?
1: అవును మేడం.
0: చెప్పండి, హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: నేను మా మిస్సెస్ కూడా మేడం.
0: సరిగ్గా వినిపించట్లేదు.
1: ఇక్కడ వర్షం పడుతుంది మేడం.
0: అవును, ఇక్కడ కూడా వర్షం పడుతుంది. సరే, మరి మీరు కోరుకున్న పాట వస్తుంది, విందామా?
1: ఓకే.

0: జోలా వెన్నెల.
1: ఇది నాలుగు జిల్లాలైన కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, వర్షాకాలం రాగానే ప్రకృతి ఎంతో అందంగా మారుతుంది. ఈ సమయంలోనే మస్తు మంది పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తుంటారు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు అనేక సవాళ్లు, ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వర్షాల వల్ల రోడ్లు జారడమే కాకుండా ఊహించని విధంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. అయితే ప్రయాణాలు చేసేటప్పుడే గొడుగు లేదా రెయిన్ కోట్ ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలా. దీంతోపాటు మన దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్, పర్సు, ముఖ్యమైన పత్రాల కోసం నీటిలో తడిసి పాడవకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ లేదా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి ఎంబడి. అట్లనే స్వయంగా వాహనాన్ని నడిపించే వాళ్ళు కానీ లేదా వేరే వాహనం తీసుకెళ్లే వాళ్ళైనా కానీ బైక్ లేదా కార్ని ఒకసారి పూర్తిగా తనిఖీ చేసుకోవాలా. ముఖ్యంగా వాహనం యొక్క టైర్లు, బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవడం మంచిది. ఇక అరిగిపోయిన టైర్లు ఉంటే వర్షపు నీటిలో బ్రేక్ వేసినప్పుడు వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఇంకా వర్షం పడుతున్నప్పుడు రోడ్లు చాలా వరకు జిగటగా మారి జారే ప్రమాదం ఉంటుంది. అందుకే సాధారణ రోజుల కంటే వర్షాకాలంలో వాహనాన్ని నెమ్మదిగా నడపడం సురక్షితం. ముందుకు వెళ్లే వాహనానికి, మీ వాహనానికి మధ్య తగినంత దూరం పాటించడం ద్వారా ఒకవేళ అంటే అనుకోకుండా హఠాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చిన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ఇట్లా అన్ని తీర్ల జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం ఆనందంగా సాగుతుంది. శ్రోతలు, హుషారు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇప్పుడు భరత్ అని నేను చిత్రం నుండి పాటను విందాం.

ఇంతటితో ఇయాల్టి హుషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపటి హుషారు కార్యక్రమంలో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్ నరసమ్మ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోలో సమయం 8:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: is Akashvani. In the weekly program,
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇయాల్టి పుస్తకంతో. కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలను వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాదం సృష్టికి మూలం, కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలను విందాం.
3: చామన ఛాయ, నవ్వు ముఖం చూడగానే ఆమె అంతరంగంలోని శాంత స్వభావం అవగతమవుతుంది. హిందుస్థానీ సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఒదిగిపోయి ఉండే ఆమె వ్యక్తిత్వం ముందు నతమస్తకులు కానివారెవరు. ఆమె శాంత స్వభావం వలనే ఆమె గానం కూడా ప్రసాదగుణం కలిగి మధురంగా ఉంటుంది.

ఆమె కంఠం మార్ధవంగా ఉంటుంది. ఆమె కంఠం నుండి వెలువడే తాండ్లు ఉజ్వలంగా ఉంటాయి. శాస్త్రీయ సంగీతం కాని, ఉపశాస్త్రీయ సంగీతం కాని, సుగం సంగీతం కాని ఆమె ఒకే రకంగా పాడగలిగిన నేర్పును అలవోకగా సాధించుకున్నది. ఆమెనే మాణిక్ వర్మ. హిందుస్థానీ సంగీతం తెలిసిన వారికి మాణిక్ వర్మ పేరు తెలియకపోవడమంటూ ఉండదు. సంగీత రసజ్ఞులకు ఆమె ఆత్మీయురాలు అనిపించటం సహజం. ఆమె పేరు చెప్పగానే ఆ మధుర సంగీతం యాదికి రావడం కూడా సహజమే. మాణిక్ వర్మ తల్లి శాస్త్రీయ గాయకురాలే. ఆమే మాణిక్ వర్మకు మొదటి గురువు. అంటే సంగీతాన్ని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నదన్నమాట. ఆమె తల్లి ఆనాటి మేటి గాయకుడు ఉస్తాద్ బషీర్ ఖాన్ సాహిబ్ వద్ద సంగీతం సాకల్యంగా నేర్చింది, తన కూతురుకు నేర్పింది. మాణిక్ వర్మ పాఠశాలలో చదువుతున్నప్పుడే మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నది. ఒకసారి పాఠశాల వార్షికోత్సవ సభలో బాలగంధర్వ పాడిన ప్రఖ్యాత నాట్యపద్ గమతే సదా అద్భుతంగా పాడింది. ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలగంధర్వ ఆ చిన్నారి గాన మాధుర్యానికి ముగ్ధుడై ఒక వెండి రూపాయి బిల్ల చేతిలో పెట్టి ఆశీర్వదించినాడట. అది మాణిక్ వర్మ సంగీతానికి తొలి పురస్కారం. అక్కడితో బాలగంధర్వ వదిలిపెట్టలేదు. తాను పాడిన నాట్యగీతాలన్నింటినీ మాణిక్ వర్మతో పాడించి ఆనందించినాడు. తర్వాతి కాలంలో తాను అజరామరంగా నటించిన సుభద్ర పాత్రను తాను తన నాటక కంపెనీలో ప్రదర్శించవలసిందిగా మాణిక్ వర్మను కోరినాడు. కాని నటన తనకు సరిపడదని, తాను కేవలం గాయకురాలిని మాత్రమేనని వినయంగా తెలియజేసుకున్నది మాణిక్ వర్మ. మాణిక్ వర్మ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతురాలే అయినా ఆమె సాధించని సంగీత ప్రక్రియ లేదు. 8 సంవత్సరాల వయస్సులోనే 2 భావగీతాలతో మొదటి గ్రామ్ఫోన్ రికార్డు విడుదల చేసింది. తన 13వ ఏటనే పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ నిర్వహించిన సంగీత పరిషత్ కార్యక్రమంలో తొలి సంగీత కచేరీని నిర్వహించి సభికులను ఆశ్చర్యచకితులను చేసింది. మరాఠీ చిత్రసీమలో నేపథ్య గానాన్ని చేసిన తొలి గాయిక మాణిక్ వర్మని. అప్పుడామె వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయిక అని మాణిక్ వర్మను 17వ సంవత్సరాల వయస్సులోనే కలకత్తాలోని తాన్సేన్ సంగీత పరిషద్ వారు సత్కరించినారు. మాణిక్ వర్మ తల్లి ద్వారా సంగీత శిక్షణ ప్రారంభించిన తర్వాత ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ అజ్మత్ హుసేన్ ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చింది. వాగ్గేయకారుడైన ఈ ఉస్తాద్ దిల్ రంగ్ పేరుతో ఎన్నో బందిష్లను స్వరపర్చినాడు. ఆ తర్వాత ఆగ్రా ఘరానాకే చెందిన పండిత్ జగన్నాథ్ బువా పురోహిత్ వద్ద సంగీతాన్ని అభ్యసించింది. ఇతన్ని గుణిదాస్ అంటారు. ఆధునిక భావాలున్న సంగీత విద్వాంసుడితడు. మాణిక్ వర్మను చక్కని గాయికగా తీర్చిదిద్దింది ఇతడే. కాని మాణిక్ వర్మ సంగీత వికాసానికి, ఆమె సంగీతంలోని మార్ధవ గుణానికి కారకులు మాత్రం కిరాణా ఘరానాకు చెందిన పండిత్ సురేష్ బాబు మానే, శ్రీమతి హీరాబాయి బరోడేకర్. ఈ అన్నాచెల్లెళ్ల తర్ఫీదులో మాణిక్ వర్మ చక్కని విదుషిగా రూపుదిద్దుకున్నది. ఎంతవరకంటే మరాఠీ వాళ్లు హీరాబాయి బరోడేకర్ పట్ల ఎంత ఆదరాభిమానాలను ప్రదర్శించినారో ఆ తర్వాత అంతటి ఆదరాభిమానాలను పొందినది మాత్రం మాణిక్ వర్మనే. అభిజాత్య సంగీతం పాడే గాయకులు ఉపశాస్త్రీయ సంగీతం పాడరు. కాని మాణిక్ వర్మ అట్లా చెయ్యలేదు. శాస్త్రీయ సంగీతానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చిందో అంత ప్రాధాన్యత మిగతా సంగీతానికిచ్చింది. ఈ లక్షణం ఆమె హీరాబాయి బరోడేకర్ వద్దనే నేర్చుకున్నది. శాస్త్రీయ సంగీతంలో ఆమె విడుదల చేసిన ఒక రికార్డు విపరీతంగా అమ్ముడుపోయింది. అందులో జోక్ కౌన్స్, భటియార్ రాగాలతో పాటు భైరవి రాగంలో ఒక ఠుమ్రి అకేలీ మత్ జయ్యో రాధే జమునాకే తీర్ అప్రతిమంగా గానం చేసింది. కానైతే ఈ ఠుమ్రి ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, హీరాబాయి బరోడేకర్లు గానం చేసిందే. కాని ఆ ఠుమ్రి మాణిక్ వర్మ విలక్షణంగా గానం చేసింది. అసలు మాణిక్ వర్మ ముందుగా భావగీతాలు పాడేది. రేడియోలో ఆమె పాడిన భావగీతాలకు చాలా ఆదరణ లభించింది. ఆ తర్వాత గాది మాడ్గుల్కర్ రాసిన గీత రామాయణం పాటలు

రేడియో ద్వారా విన్న శ్రోతలు మాణిక్ వర్మను మర్చిపోలేదు. ముఖ్యంగా విజయ పతాక శ్రీరామాచ ఝళకతే అంబరి ప్రభు ఆలే మందిరి ఈ పాట విన్న శ్రోతలకు శ్రీరాముని రథం వస్తున్నది, ఆ రథం మీద విజయకేతనం రెపరెపలాడుతున్నది, అదిగో శ్రీరాముడు రానే వచ్చినాడు అనిపిస్తుంది. భక్తి సంగీతంలో మాణిక్ వర్మ స్థానం అద్వితీయమైనది. ఆమె గానం చేసిన అమృతాహునా గోడీ నామతుజే దేవ నామతుజే దేవ అనే సంత నామ్దేవ్ అభంగం ప్రతివారికి గుర్తుండిపోతుంది. క్షణభర ఉగడి నయన దేవ అనే భక్తిగీతంలో ఉన్న విషాద జీర శ్రోతల హృదయాన్ని తట్టి లేపుతుంది. ఓ దేవా, ఒక్క క్షణం కళ్ళు తెరిచి చూడవా అని వేడికోలు. ఇక ఆమె గానం చేసిన నాట్యగీతాలను గురించి మాట్లాడే అవసరమే లేదు, ఎందుకంటే అవన్నీ బాలగంధర్వ ప్రశంసలందుకున్నవి. గజళ్ళు లావణీలను కూడా వదిలిపెట్టలేదు. ఏది పాడినా అద్వితీయమే అనిపించుకున్నది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆమె పాడిన భక్తిగీతాలు భావగీతాలు వినసొంపుగా ఉండటంతో పాటు మనము సులభంగా పాడుకోవచ్చుననిపిస్తుంది. కాని అదంత సులభం కాదు అని అనుభవంతో అర్థమవుతుంది. మరాఠీ వర్తమాన గాయికా గాయకులు ఆమె భావగీతాలను భక్తిగీతాలను సాధన చేస్తూ ఉంటారు, సభల్లో వినిపించి అభినందనలు అందుకుంటుంటారు. మాణిక్ వర్మ అసలు పేరు మాణిక్ దాదర్కర్. అమర్ వర్మను వివాహమాడి మాణిక్ వర్మగా మారి అదే పేరుతో స్థిరపడిపోయింది. వారిది అన్యోన్యమైన దాంపత్యం. వారికి నలుగురు అమ్మాయిలు. నలుగురూ నాలుగు రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులై మాణిక్ వర్మ కూతుర్లుగా మరాఠీ వాళ్ల ఆదరాభిమానాలను పొందుతున్నారు. మాణిక్ వర్మ కూతురు భారతీ ఆచ్రేకర్ మొదట్లో సంగీతం నేర్చుకుని గాయికగా రాణించింది. తర్వాతెందుకో రంగస్థలం వైపు మొగ్గు చూపి సినిమాలలో దూరదర్శన్ ధారావాహికల్లో నటించి పేరుగాంచింది. ముఖ్యంగా వాగ్లే కీ దునియా అనే సీరియల్లో వాగ్లే భార్య రాధికా వాగ్లేగా సహజంగా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. మరో కుమార్తె రాణి వర్మ హిందుస్థానీ శాస్త్రీయ గాయికగా స్థిరపడింది. మరో కుమార్తె వందనా గుప్తే మరాఠీ నాటక రంగంలో లబ్ధ ప్రతిష్ఠురాలు. ఈ మధ్య మరాఠీ లఘు చిత్రాలు టెలివిజన్ సీరియళ్లు తీస్తూ మరాఠీ మధ్యతరగతి జీవితాలను తెరకెక్కించటంలో విరామం లేకుండా తన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నది. నాలుగో కుమార్తె అరుణా జయప్రకాష్ ఎల్లప్పుడూ విదేశీ పర్యటనల్లోనే గడుపుతుంది. ఈ నలుగురు అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో ఎంత ఆత్మీయంగా కలిసి ఉంటారో అని తెలుసుకోవడానికి మాణిక్ వర్మ షష్ఠిపూర్తి సభలు, ఆమె 70వ జన్మదిన సభలు అనగా అమృతోత్సవ సభలు నిర్వహించిన తీరును గమనిస్తే చాలు. సంతోషంగా సాగిపోతున్న మాణిక్ వర్మ జీవితనావ ఒక్కసారి ఒడిదుడుకులకు లోనైంది. 1970వ సంవత్సరం తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువు అంచుల వరకు వెళ్లివచ్చింది. అప్పుడు ఆమె వయస్సు 44 సంవత్సరాలు. నా భర్త నా కూతుర్ల సేవల వలన నేను మృత్యుముఖం నుండి బయటపడినాను. నా అభిమానుల ఆదరణే నన్ను పునర్జీవితురాలిని చేసింది అని వినయంగా చెప్పుకున్నది మాణిక్ వర్మ. కొంత విరామం తర్వాత తిరిగి కచేరీలు ప్రారంభించి షష్ఠిపూర్తి అమృతోత్సవం జరుపుకున్నది. ఆమె అభిమానులలో బాలాసాహెబ్ ఠాక్రే, ఆశా భోంస్లే, ఆశా ఖాడిల్కర్, మహానటి సులోచన, ఉషాకిరణ్, శశికళ, సంగీత దర్శకుడు సుధీర్ ఫడ్కే మొదలైన వాళ్లందరూ ఆ సభకు వచ్చి అభినందనలు తెలిపినారు. నలుగురు అమ్మాయిలు ఆ సభను విజయవంతం చేసినారు. అది జరిగిన 6 మాసాలకే మాణిక్ వర్మ స్వర్గస్థురాలైంది. 1996 సంవత్సరం మే నెల 16వ తేదీన ఆమె 70వ జన్మదినం నాడు అమృత మహోత్సవం జరిగితే 1996 నవంబర్ 10న స్వర్గస్థురాలైంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సతీమణి శ్రీమతి సుశీలమ్మ గారు మరణించిన సందర్భంలో 4 నదుల తల్లి అని ఒక విషాద కవిత రాసినారు రెడ్డిగారు. మాణిక్ వర్మ గురించి చెప్పినప్పుడు నలుగురమ్మాయిల తల్లి అని అనాలనిపిస్తుంది. మరాఠీ వాళ్లు సుకన్యలన్నారు, తెలుగులో సుపుత్రులున్నారు కాని సుకన్యలు అనలేం కదా.
భారత ప్రభుత్వం ఈ మహాగాయనికి 1974లో

0: పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. 1986లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. కాని ఆమె సంగీత వైదుష్యానికి సాటి అయిన బిరుదులేవీ లేవు. శ్రోతల హృదయాల్లో స్థిరమైన గాయికకు బిరుదులెందుకు?
1: ఇప్పటి వరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలను విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇది ఇఎల్టీ పుస్తకంతో కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలను వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు గీతం కీ బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 5వ భాగం విందాం. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
3: నిర్మాత నిర్దేశక్ అభినేత మోహన్ సెహగల్ నే బతౌర్ నిర్దేశక్ 18 ఫిల్మే కీ. ఇన్మే సమ్రాట్, దౌలత్, వో మే నహీ, కర్తవ్య, రాజా జానీ, కన్యాదాన్, నయీ దిల్లీ తథా దేవర్ ఆది ప్రముఖ హై. ఉన్నోనే అప్నీ డీలక్స్ ఫిల్మ్స్ కే బ్యానర్ తలే ఏక్ ఫిల్మ్ 1958 మే బనాయీ, లాజవంతీ. ఇస్కా నిర్దేశన్ ఉన్నోనే నరేంద్ర సూరీ సే కరాయా. లాజవంతీ ఫిల్మ్ జ్యాదా చల్ నీ పాయీ. ఇస్ ఫ్యామిలీ డ్రామా కో మషూర్ లేఖక్ సచిన్ భౌమిక్ నే లిఖా తా. ఏక్ అఫేయర్ కే ఆరోప్ మే ఏక్ వఫాదార్ పత్నీ కో పతి ద్వారా ఘర్ సే బహార్ నికాల్ దియా జాతా హై. ఉసే అప్నా బచ్చా ఛోడ్నా పడతా హై. ఉసే కై ముసీబతోం కా సామ్నా కర్నా పడతా హై. కో బచ్చా తో మిల్ జాతా హై పర్ బచ్చే కా ప్యార్ ఫిర్ సే పానే కే లియే ఉసే బడీ మషక్కత్ కర్నీ పడతీ హై. నర్గిస్ నే ల్యాండ్మార్క్ ఫిల్మ్ మదర్ ఇండియా కే బాద్ అప్నే కెరియర్ మే బహుత్ కమ్ ఫిల్మే కీ, ఉన్నీ మే సే ఏక్ థీ. నర్గిస్ నే కై ఫిల్మో మే కమజోర్ దుఖ్ ఉఠానే వాలే స్త్రీ పాత్రోం కో బడీ కుశలతా సే జియా హై. ఇస్ ఫిల్మ్ మే ఉన్కా చరిత్ర దర్శకోం కీ సహానుభూతి పానే మే సఫల్ రహా హై. ఇస్ నారీ ప్రధాన ఫిల్మ్ మే నాయక్ బలరాజ్ సాహనీ నే ఉన్కా అచ్చా సాథ్ దియా హై. బలరాజ్ సాహనీ హిందీ సినిమా కే మహాన్ అభినేతాఓ మే సే ఏక్ గినే జాతే హై. వే బహుత్ ఇంటెలిజెంట్ ఔర్ భావుక్ యాక్టర్ థే. బేబీ నాజ్ నే నర్గిస్ కీ బేటీ కే రోల్ కో అచ్చీ తరహ నిభాయా హై. ఇస్ ఫిల్మ్ కా సబ్సే మజబూత్ పక్ష హై సచిన్ దేవ్ బర్మన్ కా సంగీత్. దాదా బర్మన్ నే కుచ్ గీతోం కీ బడీ సాఫ్ట్ ధునే దియే హై. ఉన్నోనే ఏక్ గీత్ కో ఛోడ్కర్ జో గీతా దత్ సే గవాయా థా, ఇస్ ఫిల్మ్ కే బాకీ సభీ గీత్ ఆశా భోంస్లే సే గవాయే హై. ఆశా భోంస్లే ధీరే ధీరే బడీ బహన్ లతా కీ ఛాయా సే బహార్ నికల్ రహీ థీ ఔర్ 1960స్ కే ఆతే ఆతే ఉన్నోనే అప్నే పైర్ అచ్చీ తరహ ఫిల్మీ దునియా మే జమా లియే థే. ఇస్ గీత్ మే ఏక్ బాల్ హంసనీ కీ కథా నాయికా బచ్చోం కో సునా రహీ హై. ప్యారా హంస్ కా బచ్చా తూఫాన్ సే మా బాప్ సే బిఛుడ్ జాతా హై. హంస్ బచ్చే కే మాధ్యమ సే నాయికా ఖుద్ అప్నీ జిందగీ కా సచ్ బచ్చోం కే సామ్నే రఖతీ హై. ఇస్ గీత్ నే మిఠాస్ కూట్ కూట్ కర్ భరీ హై. యే గీత్ ముజే బచ్పన్ సే హీ ప్రియ హై. గీతకార హై మజరూ సుల్తాన్పురీ ఔర్ గాయికా ఆశా భోంస్లే.

0: ఇప్పటి వరకు పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 5వ భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇంతటితో ఇయల్టి గీతం కి బహర్ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 శ్యామ్ హే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు 3వ భాగం వింటారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగిజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగి వివిధ రకాల కథలను గాథలను పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం ఇది. ఇయల్టి మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 4వ భాగం విందాం.

0: కింద తర తల్లి పంట పండాలి ప్రజల కష్టం తీరన్నాట.
1: మరి ఇప్పుడు చెప్పబోయే కథ సంజయ్ రాణి కథ. దీనిలో నాలుగు భాగాలుంటాయి. ఇది చివరిదైన నాలుగో భాగం. ప్రధాన కథకులు ఉప్పనపల్లి అంజయ్య, సహాయకులు ఉప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమార్, డోలు వాయిద్యం ఉప్పనపల్లి రాజలింగు, తాళం ఉప్పనపల్లి ఐలయ్య పోలే సత్తయ్య. మాది వీగాం గ్రామం, భీమిని మండలం, మంచిర్యాల జిల్లా.

అట్ల తండ్రి బిడ్డలైనా కానీ అద్దొన్న పడి విలసెత్తిన మధ్యాహ్నం వెళ్ళిపోయిండు. ఎండల ఏడికి బండల దగ్గరికి ఆగలేక 90 ఏళ్ల పెద్ద మనిషి సురసేన మహారాజు మారణమైండు. సురసేన మహారాజు మరణమైతే బిడ్డ సంజయవ తండ్రి మీద వాడికి కాసేపు ఏడిసింది. తండ్రి ధర్మంగా దానం చేసుకున్నది. దానం చేసుకున్న కాబట్టి అద్దొన్న పడిలో శత్రి మధ్యాహ్నం వెళ్ళిపోని గాని మరి ఇక్కడికి దగ్గర ఏమి పట్నం కలిగి ఉన్నది. మరి నగరమే కలహాల నగరం. కలహాల నగరం వినటోడు కలహాల మహారాజు. కలహాల మహారాజు వారి అమ్మవారు కనకవాది. కనకవాది కన్న కొడుకు కాసి

0: కోడికి మీసం అంతా నోటికి సర్దారు అన్నట్టు. చేరవచ్చుండు నైనా కలహాల రాజా, అడివింత శృంగారము, ఆకింత బంగారము, జట్టి వల్ల జీవన నింబడి పెట్టుకొని చూసినవా, నేను గుర్రాలు పట్టుకొని అద్దొన్న పడి లోపల తిరిగి వస్తానా.
1: గుర్రాలిస్తానని జవాలనిస్తానా, అద్దన్న పడిన శక్తిని మధ్యాహ్నం వెళ్ళి పో కొడుక.
0: అనంగా కొడుకు చూసిన గుబెల్లు గుబెల్లు అన్నాడు, గుర్రాలు విధపడ్డాడు మనవ తండ్రి అనుకుంటా కొరడ దెబ్బ కొట్టుకుంటా. కాశీరాజు ఎట్లా పోతూ ఉన్నాడు.

0: దాని బాలుడు ఎక్కడికి వచ్చిండు, సంజరానికి అడ్డం వచ్చిండు, సంజరాన్ని చూస్తాంటే సూర్యుడా నువ్వు ఓడతావా నేను ఓడవన్నా, చంద్రుడ నువ్వు ఓడతావా నేను ఓడవన్నా, పొడిసే పొద్దుకు మబ్బు వరణం ఉన్నది, మెలిగ దియకు పొగ వరణం ఉన్నది అని ఎవరైనా రాజులో పుట్టువాడు క్షత్రియ వంశం. మరి కోరిన్నయ్యా ప్రేమించిన ఆడసరిని లగ్గమాడాలి, నా జన్మ ధన్యమైతుందని. ఏ ఊరు ఉన్నది అదే ఉన్నది, పుట్టిన భూములు ఎక్కడా, పురవతానం ఎక్కడా, ఎవరింటి బిడ్డవి, ఎవరి కోడలు, నువ్వు అద్దన పడి లోపల ఎక్కడ వెళ్ళిపోతున్నావమ్మా,
1: కాశీరాజు అటువంటి మాటల మలకంగానే బిడ్డ సంజయ్కి ఏడలేని దుఃఖం వచ్చింది, ఎందుకంటే కట్టపడ్డది కాబట్టి ఏడలేని దుఃఖం వచ్చి రాజానా రాజ్యం మీద మన్నవయ్యా, దేశం మీద దుమ్మవయ్యా, ఎనగనగనగన సురసేన పట్నం, సురసేన పట్నం పరిపాలన చేసినోడు నా తండ్రి సురసేన మహారాజు, సురసేన మహారాజు భార్య కన్న తల్లి సుశీల రాణి, ఎందుకంటే నాకు తోడ అన్న ఉండే, అన్నకు తోడ బిడ్డ లేదని మా తల్లి తీర్థయాత్రలకు పోయినాను అన్నది, నేను పుట్టినాక 22 రోజుల నాడు మా తల్లి మరణమైంది, తీసుకుపోయి మా అన్నగాని కాళ్ళ మీద వేస్తే కాళ్ళతోడి తన్నిండు, పెరిగి పెద్ద అయినాక నాన్న బయటికి వెళ్ళిపోతే కాళ్ళతోడి తన్నిండు చేయితోటి కొట్టిండు, ఎందుకంటే మా నాయన సురసేన మహారాజు నన్ను తీసుకుని అద్దన్నపడిలో శత్రి మధ్యాహ్నం వచ్చిండు, వచ్చిన వాళ్ళే మా తండ్రి 90 ఏళ్ళ పెద్ద మనిషి ఎండల ఏడికి బండల దగ్గరికి తట్టుకోలేక అద్దన్నపడిలో శత్రి మధ్యాహ్నం మారణమైండు, నాకు ఎండ ఎవరు లేరు, జంట సాయత లేరు, ఒక్కదాన్ని అద్దన్నపడిలో వెళ్ళి వస్తా అన్నా
0: అనంగా పిల్లగాడి కాశీరాజు కళ్ళ చూసిండు. అయ్యో సంజవ్వ, ఒకవేళ నువ్వు కాదనుకుంటే, నువ్వు నన్ను ఇట్లా లగ్గం చేసుకుంటాను అనుకుంటే నేను నిన్ను లగ్గం చేసుకుంటాను అన్నాడు. అనంగా సంజవ్వేమన్నది, దిక్కు లేని వారికట భగవంతుడే దిక్కాట, అయ్యో ఇయ్యల్ల నాకు తల్లిలే తండ్రిలే తోడు, నన్ను నన్నెల్ల కొట్టే మరి ఎక్కడెళ్ళిపోవాలని సూచన కాశీరాజు తోటి బిడ్డ సంజవ్వ వచ్చింది. సంజయ్ వచ్చినాక తండ్రిని తల్లిని ఒప్పించి మెప్పించి

కొన్ను సంజవకు లగ్గమున ఆగవెళ్లి పూర తీర వేసిండ్రు. లగ్గమున ఆగల్లి అయినాక ఆ బిడ్డ సంజవ ఏమనుకున్నది, ఇన్ని రోజులు బట్టి నాకు తల్లి లేకున్నా నాకు తండ్రి లేకున్నా నేను కనాదగా బతుకు బతికినా, నా బతుకు భద్రం ఏ అన్న బీదస్తులకు రావద్దాని రోజు రోజు అన్న కచ్చిరి కడా మరి అంటలతోటి అన్నాలు తయారు చేసి అన్న భోజనం నడిపిస్తా ఉన్నది రోజు రోజాన. మరి కాశీరాజును గా బిడ్డ సంజవ కలిసి కాబరం చేస్తాంటే.

సక్కనొక్క కొడుకు పుట్టిండు. మరి కొడుకు పుట్టిన 21 రోజు నాడు అని పేరు పెట్టుకున్నాడు. నన్ను తోలుకోని రంగా, మా కన్న తండ్రి ప్రాణం పోయింది, ఏరటోళ్ళ పేరు నేనెందుకు పెట్టుకోవాలని గాబిడ సంజవ తండ్రి పేరు సురసేన మహారాజంట కొడుకు పేరు పెట్టుకున్నదమ్మో. కొడుకు పేరు పెట్టుకుని దానాలకల్లా దానం అన్నదానం.

బంగారం లేదా ఈ బుక్కడన్నవే మానవుడు సాలంటాడు అని. రోజు రోజున కట్టం పేంది సుఖమచ్చి సంజవ అన్నదానం చేసుకుంటా ఉండని చూసినవా ఈ కథ ఇక్కడ ఉండంగా అన్నయ్యల పట్నము.

అన్న సత్యశీల మహారాజురాజ్యం ఏలుతున్నాడు. మరి అది నా రామదేవి గారు బానా. ఇక్కడ కొడుకు పుట్టిన 5 గడియల్లా కన్న బిడ్డ రామదేవికి సక్కనొక్క బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పేరు 21 నాడు పురుడు పోసుకొని పుణ్యదానం చేసుకొని ఏమని పేరు పెట్టుకున్నారు. ఆ బిడ్డ పేరు సుశీల రానని కన్న తల్లి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ సెల్లున్నదేమో అన్నకు తెలియదు, అన్న ఉన్నదానేమో సెల్లకు తెలియగా కొన్ని రోజులు అయితే అందుకేనరు ఇప్పటి కాని అప్పటి కాని కన్న తల్లిని కాలతోడదన్న రాదు, సెల్లను చేయెత్తి దెబ్బ కొట్టరాదు. భగవంతుడు అందుకే అన్నారు, చిన్నోడి నెత్తి పెద్దోడు కొడితే పెద్దోడి నెత్తి పెరుమల్లు కొడతారట, పొట్టేవుడి నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడి నెత్తి పోషమ్మ కొడుతుందట. భగవంతుడు కళ్ళ చూసిండు, సెల్లాను చూడకుండా సెల్లను గన్ని తీరు.

బ్రెజిల్ రాజా నువ్వు పాపిస్ట్ వాడివి, సెల్లాను చూడకుండా కాలు తోడదాన్ని నువ్వు చేయొచ్చి దెబ్బ కొట్టినవు, నువ్వు ఈ పట్నం లోపల ఉండరాదని అందుకే అన్నారు మనిషికి రెండు పేర్లు.

కుష్ఠాది రోగం లేతే ఇంత గంటను మీ రాజ్యములు ఉంటే నీకు వచ్చిన రోగం మాకు వస్తుందని ఎల్లు ఎల్లం అన్నారు. కట్టె పెట్టి ఎల్ల దొబ్బిళ్ళు ఎల్ల దొబ్బిన బిడ్డను పట్టుకున్నాడు భార్యను పట్టుకోండి సత్యశీల మహారాజు.

అన్న తోడబెట్టి అన్న ప్రాణం పోయింది, అన్న ప్రాణం పోయింది, అన్న ప్రాణం పోగా బిడ్డను తీసి ఆడబిడ్డ చేతిలో పెట్టిండ్రు. అన్న నాది నేను ధర్మం చేసుకున్నదే, నాన్న ధర్మం చేసుకున్నాక కోడలను కొడుకును పట్టుకోని సురసేన పట్నం వెళ్లిపోతున్నాని, సురసేన పట్నం చేరవచ్చింది, కొడుకును పెంచింది పెద్ద వేసింది, మరి కోడలు పెంచింది పెద్ద వేసింది, మళ్ళా సురసేన మహారాజుకు మనవరాలకు మనవనికి సుశీల రాణికి శుభ శుభ కళ్యాణం చేసిన

0: పెట్టకొద్దు అన్నాడు ఆ సంజవ్వ. తల్లి గోరి కాడికి వెంది, తల్లి గోరి విధవాడి కలకల కలకల కండని హృదయంగా. లోకాలు శంకరుడు చేరవచ్చుండు సదస్సు బిడ్డ, ఎందుకంటే నీ పూజ పూర్తయింది బిడ్డ, నువ్వు కట్టబడ్డందుకు ఫలితం దక్కాలి, నీ పేరు కథలు నిలవాలని చెప్పిండు. బొంది తోడి కైలాసం పట్టుకొని పెండే ఓరావరా
1: తోడి కైలాసం పట్టుకొని పోని గాని. సంధ్య రాణి ఒక కథ నాలుగో భాగము ఇక్కడికి పూర్తయింది. మరి ప్రధాన కథకులు బొప్పనపల్లి అంజయ్య, సహాయకులు బొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమారు, డోలు వాయిద్యం బొప్పనపల్లి రాజలింగు, తాళం బొప్పనపల్లి ఐలయ్య, పోలె సత్తయ్య, మాది వీగాం గ్రామం, భీమిని మండలం, మంచిర్యాల జిల్లా.

ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం బీగం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ నాలుగవ భాగం విన్నారు. ఇది ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం పొద్దుమట్ల 6:20 ప్రతి శుక్రవారం రాత్రి 10 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ హాయైన పాత కొత్త సినిమా పాటల సరిగమ. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం నువ్వు లేక నేను లేను చిత్రం నుండి చంద్రబోస్ రాసిన పాటను గాయని ఉషా కంఠంలో, సంగీతం ఆర్పి పట్నాయక్.

మనసుకు హాయిని అందించే సంగీతం విన్న వెంటనే మణిశర్మ స్వరాలు సాగర తీరంలోని అలలుగా మదిని తాకుతూ హాయిని అందిస్తాయి. అలాంటి ఒక పాటే దేవిపుత్రుడు చిత్రం కోసం మణిశర్మ సంగీతం అందించగా జొన్న విత్తుల రామలింగేశ్వరరావు సాహిత్య సారథిలో పాట. ఈ పాటకు మరో మెరుపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రల గలం. ఈ పాట మనందరి కోసం మధురిమలో.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటలను. ఇప్పుడు సుఖదుఖాలు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాటను విందాం. సంగీతం ఎస్పి కోదండపాణి, సాహిత్యం దేవుళ్ళపల్లి.

1981లో విడుదలైన చిత్రం కొండ వీటిసింహం. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంతో నటించిన ఈ సినిమా తమిళ చిత్రం కథ ఆధారంగా తెరకెక్కింది. శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు, కైకల సత్యనారాయణరావు, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. కె చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి సుందర్రామ్మూర్తి అన్ని పాటలను రాశారు. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన మధుర గీతాన్ని విందాం.

మీరు విన్న ఈ పాటతో ఈఎల్టీ మధురిమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఇక రేపటి మధురిమలో మరిన్ని హాయైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్ నరసమ్మ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 82%. గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు.

అమ్మటాల సంగతుల కార్యక్రమంలో రేపొద్దుగల 7:15 ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 9వ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియతో ముచ్చట మొదటి భాగం, అట్లనే ఆనందాన్ని కప్పేసే ఆలోచన మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతాయి. రేపు జమట్ల 5:30 కతిందా కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి తిండి దొంగ కాకి నిర్ణయం కథలు, ఇంకా మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి మీరు చెప్తారా నన్నే చెప్పమంటారా కథలు ప్రసారమవుతాయి. మన పురాణాలు కార్యక్రమంలో రేపు జమట్ల 6:20 ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాల నాగమ్మ బుర్ర కథ 4వ భాగం వింటారు. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావాల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన పాడి రైతు నీరటి గణేష్తో ముచ్చట ప్రసారమవుతుంది.

పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ శుభలక్ష్మి గురించి విశేషాలు ప్రసారమవుతాయి. షామ్హే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45 చందన్ దాస్ పాడిన గజల్లో 3వ భాగం వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. అట్లనే పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల్ల 8:45 సింగిడి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి నచ్చు. ఇక రాత్రి 10:30 మదిరిమలో ఆయన పాటల్ని వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.